ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, అశ్వయుజ మాసం 14వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 6వ తారీఖు మంగళవారం. నిలయంలో సమయం 5:58 దాటి 30 సెకండ్లు. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి మరణం లేదు అన్నారు మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: మీరింతవరకు హనుమాన్ భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి.
1: శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన మహారాజు పృథువు. ఒకరోజు ప్రజలు ఆయనకు తమ యొక్క కష్టాలను వెళ్లబోసుకున్నారు. మనం నివసించే భూమి సారహీనమైందని, పంటలు లేక అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అది విన్న పృథు మహారాజు విచారించి ఆరా తీశారు. పుడమి గోరూపం ధరించి మహారాజు ముందుగా నిలబడింది. అమ్మా, భూమాత, యజ్ఞాలలో సమర్పించే నెయ్యి మొదలైన వాటిని అందుకున్నావు, కాని ప్రతిఫలంగా ధాన్యాన్ని సమృద్ధిగా మాకు ఇవ్వడం లేదు. నియమాన్ని నీవు అతిక్రమిస్తున్నావు. ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. బ్రహ్మదేవుడు నీకు ప్రతిపాదించిన ఔషధ బీజాలను వెలుపలనికి రానివ్వక నీలోనే నిక్షిప్తం చేసుకుంటున్నావు అన్నాడు కోపంగా పృథు మహారాజు. అప్పుడు ధరణి, రాజా, ప్రాణికోటికి అండగా ఆధారంగా ఉండమని నన్ను నీవు సృష్టించావు. అందుకే సకల జీవులను సహనంతో నేను భరిస్తున్నాను. కాని కొందరు ఔషధ మొక్కలను సైతం అపహరిస్తున్నారు. నన్ను దుర్వినియోగపరుస్తూ నాలోని సారమంతా తోడేస్తున్నారు. ప్రస్తుతం నేను నిర్జీవమైనాను అని ఆవేదన వ్యక్తం చేసింది భూమి. పృథువు అందుకు సానుకూలంగా స్పందించి ఆమెను పుత్రికగా స్వీకరించాడు. అలా భూమికి పృథివీ అనేటటువంటి పేరు వచ్చింది. భూమి సుభిక్షంగా ఉండటం కోసం రాజు యజ్ఞ యాగాదులు నిర్వహించేవాడు. భాగవతంలో ఈ ఘట్టం మనకొక పాఠాన్ని నేర్పుతుంది. సమస్త జీవజాల మనుగడకు ఆధారమైన పృథివిని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. మన ధర్మగ్రంథాలు భూమిని తల్లిగా, ఆకాశాన్ని తండ్రిగా అభివర్ణించాయి. మనలను అమ్మలా ఆదరించి పోషించే అమ్మ భూమాత. ఆకాశం నుండి కురిసే వర్షాన్ని, నక్షత్రాల కాంతిని, సూర్యభగవానుని ప్రాణశక్తిని,

నేల తల్లి గ్రహిస్తుంది. వాటితో తన బిడ్డలైన సకల జీవరాశులను పోషిస్తుంది. మహాభారతంలో కూడా భూదేవిని విష్ణుపత్నిగా అభివర్ణించారు. అందుకే మనం నిద్రలేచేటప్పుడు భూదేవిని ప్రార్థించి భూమి మీద మనం కాలు పెట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు. సముద్రవసనే దేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని అంటారు. అంటే అమ్మా, భూమాత, విష్ణుపత్ని, నీ మీద మేము కాలు పెడుతున్నాం, మమ్ములను క్షమించమని ఆ శ్లోకం చెప్తుంది. ఆ శ్లోకం చదువుతూ నిద్రలేస్తే మనకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. పంట పండించే ముందు భూమికి రైతు పూజ చేయడం ఆనవాయితీ, ఒక సంప్రదాయం. నేల పచ్చదనంతో భగవంతుని కరుణతో దర్శించగలగటం అత్యున్నత సంస్కారం. భూమి నా తల్లి, నేను పుడమి తల్లి బిడ్డను, వర్షాధిపతి అయిన వరుణుడు తండ్రి. వీరిద్దరూ మాకు సమృద్ధిని ప్రసాదించాలని అథర్వణ వేదం మనకు తెలియచేస్తుంది. ఆధునిక కవులు కూడా అవనిని తమ కవితలతో కీర్తించారు. ఆచార్య దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చక్కని పాటను రచించారు కూడా. జయ

0: శాస్త్రి అని భూమి మీద పాటను రాశారు. పారమార్థిక సాధనలో పంచాగ్ని తపస్సుకు ప్రత్యేక స్థానం ఉంది. గ్రీష్మంలో మిట్ట మధ్యాహ్నం సూర్యుడు నిప్పులు చెరుగుతుంటాడు. నాలుగు దిక్కులలో అగ్నిని నగిలించుకొని చేసే తపస్సే పంచాగ్ని తపస్సు. ఎందరో సాధకులు ఈ రకం తపస్సుతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించారు. అయితే నేడు పరమార్థం విషయమేమో కానీ మనం అప్రయత్నంగానే ఆ దీక్షలో ఉన్నామనిపిస్తుంది. ఉరివి ఉష్ణోగ్రతలు పెరిగి అన్ని వైపుల నుండి సెగలు కక్కుతూ ఉంటే మన పరిస్థితి కూడా పంచాగ్ని తపస్సు అయింది. అందువల్ల పుడమిని కేవలం పూజించడం మాత్రమే కాదు, భూమి సమఉష్ణ స్థితిలో ఉండేందుకు కృషి చేయటం మన కర్తవ్యం. నేల తల్లి కలుషితం కాకుండా చేసుకోవటం అసలైన భూమి పూజ.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీమతి రాళ్లబండి శ్రీదేవి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
2: తెలంగాణ రాష్ట్రంలో కంది పంటను వర్షాధారంగా అధికంగా పండిస్తారు. కంది పంట నాటిన నుంచి పూత కాయదశలో అంటే అక్టోబర్ మాసంలో పూత కాయతొలచే పురుగులు ఆశించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తాయి. వాటిలో ముఖ్యంగా మారకా మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాయతొలచే ఈగ, కాయరసం పీల్చే పురుగులు వీటితో పాటుగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఉండే ఉష్ణోగ్రతలు, గాలిలో అధిక తేమ వలన కంది పైరుకి స్టెరిలిటీ మొజాయిక్ తెగులు ఆశించి పైరు ఎదుగుదలను నియంత్రించి పూత పుయ్యకుండా చేస్తుంది. తద్వారా దిగుబడి గణనీయంగా పడిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు కాయతొలిచే పురుగులు, స్టెరిలిటీ మొజాయిక్ తెగులు లక్షణాలు ముందే గమనించి తగిన జాగ్రత్త చర్యలు పాటించాలి. పూత కాయదశలో ఆశించే పురుగులలో ముఖ్యంగా మారకా మచ్చల పురుగు, కంది పంట పూత దశలో చిరుజల్లుతో కూడిన వాతావరణం ఉన్నప్పుడు ఎక్కువగా ఆశిస్తుంది. పిల్ల పురుగులు పువ్వు మొగ్గలోని లేత భాగాలను, ఇంకా ఆకులను, పువ్వులను, కాయలను గూడుగా చేసి మొగ్గలని, పిందెలని, కాయలను తొలిచి తింటాయి. ఈ పురుగు ఊళ్లలో ఉండి తినటం వల్ల పరాన్న జీవుల నుండి రక్షించబడటమే కాకుండా రసాయనిక మందుల ప్రభావం నుండి తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి పైరు పూత దశకు రాకముందే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు ఉద్ధృతిని బట్టి పూత మొగ్గు దశల్లో వేప నుండి 1500 ppm, 5 ml లేదా ప్రొపినోఫాస్ 2 ml లేదా న్యోవాలూరాన్ 0.75 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 g లేదా స్పైనసాండ్ 0.3 ml లేదా క్లోరాంట్రాన్ ఇలిప్రోల్ 0.3 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు. ఈ పురుగు మొగ్గ పూత కాయదశల్లో వర్షం పడినప్పుడు

రాత్రి ఉష్ణోగ్రత ఒకసారిగా పెరిగినప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. తొలిదశ పిల్ల పురుగులు పువ్వులను, కాయలను, పిందెలను గోకి తింటాయి. పెరిగిన తర్వాత మొగ్గల్ని తొలిచి కాయలకు గుండ్రటి రంధ్రం చేసి కాయలను గింజలు లేకుండా చేస్తాయి. ఈ పురుగు ఉధృతిని అదుపు చేయటానికి ఎకరానికి 8 నుంచి 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత మొగ్గు దశలో వేప నూనె 1500 ppm, 5 ml లేదా ఎస్ఎఫ్ఐట్ 1.5 g పిచికారీ చేయాలి. పురుగు ఉధృతి పెరిగినప్పుడు స్పైనోసాన్ 0.3 ml లేదా క్లోరాండ్రో నిలిప్రోల్ 0.3 ml లేదా ఫ్లూబెండమైన్ 0.2 ml లేదా లామ్డా సహాలోత్రిన్ 1 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పంట పూత పింది దశల్లో బెట్ట వాతావరణం పరిస్థితులు ఉంటే ఈ పురుగు ఆశిస్తుంది. ముఖ్యంగా పంటకాలం పొడిగించిన పొలాల్లో, దీర్ఘకాలిక రకాల్లో తల్లి ఈగ గుడ్లను లేత పిందల్లో పెడుతుంది. నివారణకు ఫ్లూబెండమైన్ 0.2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. కాయ రసం పీల్చే పురుగులు. ఈ పురుగు పిందే కాయ దశల్లో బెట్ట వాతావరణం పరిస్థితులు ఉంటే, అధిక ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు ఈ పురుగు ఆశిస్తుంది. నివారణకు డైమిథోయిడ్ 2 ml లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. స్టెరిలిటీ మొజాయిక్ తెగులు. గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతల్లో ఉండే మార్పుల వలన ఇది ఆశిస్తుంది. కంది పంట చుట్టూ వైయారు బామ, చిక్కుడు జాతి, అడవి మొక్కలు, కొబ్బరి చెట్లు లేదా చుట్టుపక్కల నీటి వసతి ఉండటం వలన కూడా ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. కంది పంటను ప్రతి సంవత్సరం ఒకే పొలంలో వేయకూడదు. పంట మార్పిడి తప్పనిసరిగా చేయాలి. పంట పొలం చుట్టూ కలుపు మొక్కలు అంటే వయ్యారు బామ, అడవి జాతి చిక్కుడు లేకుండా చూసుకోవాలి. నీడ పడే పొడవైన చెట్లను పంట పొలంలో లేకుండా చూడాలి. ఈ తెగులు 45 నుంచి 60 రోజుల దశలో ఆశిస్తుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా నీటిలో కరిగే గంధకం పొడి 3 g లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 గమ్యం నాటిక, అనంతరం చిత్రగీతాలు, 7:45 పర్యావరణ సమతుల్యతలో బ్యాడ్జర్ల పాత్ర, శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం, 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874425038 295039. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం వింటారు. 12:30 తెలుగులో వార్తలు, 12:40 చిత్రగీతాలు, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 కిన్నెర లహరి, 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం, 5:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో కొత్త టెక్నాలజీ ఏఐ, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. పాడి పశువులలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్ ప్రాథమిక పశువైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి కె శారద. 7:40 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:00 కిన్నెర లహరి, 8:40 సమాచార సంధ్య, 9:00 న్యూస్ at 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:43 దాటి 34 సెకండ్లు, 6:40 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు సరికావని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ఎఫ్ఎస్ఎస్ 1ను రక్షణ మంత్రి ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5కు శంకుస్థాపన చేయడంతో పాటు ఆధునీకరించిన స్లిప్వే 4 300 టన్నుల సామర్థ్యం కలిగిన గోలియత్ క్రేనును ప్రారంభిస్తారు. కాగా గత రాత్రి విశాఖకు చేరుకున్న రక్షణ మంత్రి నౌకాదళ సిబ్బందితో నిర్వహించిన బడాఖానా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకాదళ సిబ్బందిని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ
1: వీర జవానో ప్రతి సమ్మాన్ వ్యక్త కర్తా హూ జో తుఫాన్

0: और हर परिस्थितियों में समुद्री सीमाओं की सुरक्षा में लगे हुए हैं। मैं आपको, आपके परिवारों को भी आभार व्यक्त करता हूं जो लगातार आपका हौसला बुलंद रखते हैं, आपको हिम्मत देते हैं, आपको ताकत देते हैं। और साथियों, आप जानते हैं जब एक नौसैनिक समुद्र में देश की रक्षा करता है तब उसका परिवार घर पर देश के लिए एक और मोर्चा संभालता है। आपकी सेवा और आपके परिवारजनों का त्याग दोनों ही सचमुच इस देश की बहुत बड़ी पूंजी है।
1: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో సెర్ప్ మెప్మా అధికారులతో నిన్న నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, విజయవాడలో ఈ నెల 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్న నేషనల్ సరస్ మేళా 2026ను మహిళా సాధికారత చాటేలా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీఎస్ పై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగుల సేవల్లో నాణ్యత పెంచడానికి వారి నైపుణ్యాల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకం అమలులో ఆంధ్రప్రదేశ్ జాతీయ స్థాయిలో ప్రథమ స్థానాన్ని సాధించింది. ప్రపంచ ఆవాస దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి తోఖాన్ సాహు ఈ అవార్డును రాష్ట గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి హెప్సిబా రాణికి అందజేశారు. ఈ అంశంపై గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, ఇళ్ల నిర్మాణంలో వేగం, పారదర్శకత, లబ్దిదారులకు నేరుగా నగదు బదిలీ, నిరంతర పర్యవేక్షణ వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ దేశంలో అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలియజేశారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా తెలంగాణలోని సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి 110,250 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దేశానికి వెలుగులు పంచేందుకు పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణలో లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమని కిషన్ రెడ్డి తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, భవిష్యత్తు కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సింగరేణికి ఇవ్వాల్సిన 60,000 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ను 2047 నాటికి అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్లో 2,13,00,000 రూపాయల వ్యయంతో 3.5 ఎకరాల్లో అభివృద్ది చేసిన స్వర్ణాంధ్ర పార్కును మంత్రి నిన్న ప్రారంభించారు. స్వర్ణాంధ్ర పార్కులు విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించడంతో పాటు వృద్ధులకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంటాయని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: 2047 కల్లా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలోకి ఎదగాలి. ప్రతి కుటుంబానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదాయం పెరగాలనే ఆలోచనతో అన్ని విభాగాల్ని కలిసి ముందు చేసుకెళ్తున్న తరుణంలో ఈ పార్క్ నామకరణ కూడా స్వర్ణాంధ్ర పార్క్ అని చేయడం జరిగింది. 2,13,00,000 రూపాయలతోటి పార్క్ నిర్మాణం మనం చేయగలిగాం. ఎందుకంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటి ఏర్పాటు చేశాం. సో చిన్న చిన్న డాన్స్ పర్ఫార్మెన్సెస్, డిబేటింగ్ స్కిల్స్ పెంచడానికి, ఎలోక్యూషన్ పెంచడానికి వాళ్ళు కూడా చక్కగా ఈ వేదికను ఉపయోగించుకోవచ్చు.
3: ప్రజాసేవతో దేశ సేవలో భాగంగా జాతీయ విద్యా విధానం 2020 పై ప్రాంతీయ వార్తా విభాగం

రవికుమార్ వెల్లడించారు. విశాఖపట్నంలోని ఏపీ ఈపీడీసీఎల్ కార్యాలయంలో 43 మందికి కారుణ్య నియామక పత్రాలను కల్పించినట్లు చెప్పారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా విద్యుత్ పంపిణీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. దేశ ఎన్నికల వ్యవస్థపై అవాస్తవ ప్రచారాలు

0: బాధ్యతలు తగదని మంత్రి పేర్కొంటూ,
1: 9వసారి ఇవాళ దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరలిస్తున్నాయి. ఎవరు మరణించిన వాళ్ళు ఉన్నారో లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ ముఫ్సాయిదే మాత్రమే పెట్టడం జరిగింది. దాన్ని చూసుకున్న తర్వాత క్లెయిమ్స్ కి అప్పీల్స్ కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా ఓట్లు తొలగించడానికి ఎవరికి హక్కు లేదనే విషయం తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
0: స్విట్జర్లాండ్ తో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. ఢిల్లీలో స్విట్జర్లాండ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి హెలేనా బుడ్లిగర్ ఆర్డియాడాతో మంత్రి నిన్న సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్బంగా స్విస్ రాయబార కార్యాలయం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ స్విట్జర్లాండ్ బిజినెస్ ఫోరంలో పాల్గొని రాష్టంలో పెట్టుబడి అవకాశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని, ఏకగవాక్ష విధానంలో పారిశ్రామికవేత్తలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానం పరిసర ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలో వృద్దుల ఆరోగ్య సంరక్షణతో పాటు అసంక్రమిక వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. హైదరాబాద్లో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత మంత్రిని నిన్న కలిసి ఇటీవల చేపట్టిన జపాన్ పర్యటన వివరాలను వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం పర్యటనలో భాగంగా భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న తొలి ఫ్లీట్ సపోర్ట్ షిప్ ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు ప్రారంభిస్తారు. స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దేశ ఎన్నికల వ్యవస్థపై వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. నవదెహల్యాం ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః స్విస్ రాష్ట్రపతినా గాయ్ పార్మిలేన్ ఇత్యమునా సహ మంత్రణానంతరం పంచసహమతిపత్రాణి హస్తాక్షరితాని. అత్రావధేయం యత్ సంధయః తావత్ జనప్రవాసాయ, యువ వ్యావసాయిక వినిమయాయ, పరివహన ప్రౌద్యోగికీ వికాసాయ చ భవిష్యంతి. ప్రధానమంత్రి అవోచత్ యత్ ఉభౌ దేశౌ రక్షా సహయోగే నూతన క్షేత్రాణాం అన్వేషణం విధాస్యతః. పరమాణు ఊర్జా క్షేత్రే చ పరస్పర సంబంధం అత్యంతం సుదృఢం కరిష్యతః.
3: ఆజ్ హమ్నే మిలిటరీ ఎక్స్చేంజ్ ఆర్ డిఫెన్స్ ప్రొడక్షన్ మే సహయోగ్ కి నయీ సంభావనాఓ కి పెహచాన్ కి. న్యూక్లియర్ ఎనర్జీ మే సహయోగ్ కో ఔర్ ప్రగాఢ కర్నే పర్ భీ సహమతి బనీ. వారణాసీ కా రోప్వే, నోయిడా కా జేవర్ ఎయిర్పోర్ట్ ఆర్ పహాడీ క్షేత్రో మే రైల్వే తథా టనలింగ్ ప్రోజెక్ట్ హమారే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహయోగ్ కే ఉజ్వల ఉదాహరణ హై. ఇస్ సహయోగ్ కో సదృఢ కర్నే కే లియే ఆజ్ హమ్నే ట్రాన్స్పోర్ట్ మొబిలిటీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ అగ్రిమెంట్ కియా హై.
2: నవదెహల్యాం శ్రీ లాల బహదూర్ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయస్య ద్వితీయే దీక్షాంత సమారోహే ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అద్య మంగళమయం దీక్షాంత భాషణం సమాచరిష్యతి. ఆకాశవాణ్యాః వార్తాహరైః సహ సంభాషణే విశ్వవిద్యాలయస్య కులపతిః ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠకః సహర్షం విజ్ఞాపితవాన్ యత్ అస్మిన్ మంగళమయే దీక్షాంత మహోత్సవే 13

0: एकसहस्रतोप्यधिकाः छात्र साधकाः सहभागिनः भविष्यन्ति। कुलपतिना संसूचितम् यत् शैक्षणिक विद्या साधनायां सर्वाग्रणीभ्यः त्रिभ्यः मेधावी छात्रेभ्यः उपराष्ट्रपति करेभ्यः प्रतिष्ठितं शंकर दयाल शर्मा पदकम् अर्पयिष्यते। अस्मिन् भव्य विद्या समारोहे चत्वारिंशदुत्तर द्विशत छात्राः विद्यावारिधि उपाधिभिः विभूषयिष्यन्ते। संस्कृतवार्तायाः
1: अनुक्षणम् अद्यतन सूचनाभिः परिपूर्णाः तिष्ठन्तु। एक्स अथ पब पटलयोः @AIRNewsAlert
0: तमिलनाडु पुदुचेरी पश्चिम बंगाल राज्येषु पञ्च विधानसभासनेषु तथा असमस्य नागाउं लोकसभासने च निर्वाचनायोगानुसारं मतगणना आगामि शुक्रवासरे सम्पादयिष्यते, यस्य फलं तावत् तस्मिन्नेव दिने उद्घोषितं भविष्यति। राष्ट्रपति पदासीना द्रौपदी मुर्मुः अद्य प्रभृति हिमाचल प्रदेशस्य त्रिदिवसीय प्रवासे भविष्यति। यात्रावधौ राष्ट्रपतिः एम्स बिलासपुर संस्थायाः दीक्षांत समारोहे मुख्य अतिथित्वेन प्रशिक्षित चिकित्सकेभ्यः ऋतु विज्ञान विभागेन अद्य केरल माहे दक्षिण कर्नाटक तमिलनाडु पुदुचेरी प्रकटिता। विभागेनानेन संसूचितं यत् आगामी दिनद्वये त्रये वा जम्मू कश्मीर लद्दाख हिमाचल पंजाब चंडीगढ़ हरियाणा दिल्ली उत्तराखंड लक्षद्वीप प्रांतेषु विद्युत्पात पुरस्सरं मेघ गर्जनं च संभाव्यते। यमन देशस्य मान्यता प्राप्तेन शासनेन हूती विद्रोहिणां विरुद्धं यमन अरुणोदयः ऑपरेशन डाउन ऑफ यमन इति बृहत् सैन्य अभियानं प्रारब्धम्। शासकीय बलैः रक्ताब्धि तटस्य मुख्य स्थानेषु अग्रगतिः प्राप्ता। अभियानस्यास्य मुख्यम् उद्देश्यं हूती नियन्त्रितानां भूभागानां पुनरधिग्रहणम् अस्ति। पञ्च स्पर्धानाम् अस्याः T20 श्रृंखलायाः प्रथमं सम्मुखीकरणम् अद्य लखनऊ नगरस्य एकाना क्रीडांगणे सायं सप्तवादनात् प्रारप्स्यते। अग्रिमः स्पर्धा तावत् रांची इन्दौर हैदराबाद बेंगलुरु नगरेषु समायोजयिष्यन्ते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు జి శాంతి సుజిత్ గారు.
3: ప్రజాప్రభుత్వం విద్య వైద్యం రంగాలకు మొదటి ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట రెవెన్యూలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి 22 కోట్ల వ్యయంతో పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు వనపర్తి మండలం చిట్యాల గ్రామ శివర్లో మహాత్మా జ్యోతిబా ఫులే బాలుర గురుకుల కళాశాల భవన నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మేఘారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఉన్నత వర్గాల వారు చదివే కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కార్పొరేట్ విద్యను అందించాలన్న తాపత్రయంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. అనంతరం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గృహ రెవెన్యూ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దీర్ఘంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట వ్యాప్తంగా అధునాతన సాంకేతిక పరికరాలతో భూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రజాప్రభుత్వం గడిచిన 30 నెలల్లో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఇల్లు లేని పేదలకు సొంత ఇంటి కల నిర్వహిస్తుందని తెలియజేశారు. వారాబందీ విధానం ద్వారా సాగునీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం సాగునీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి అధ్యక్షతన సాగునీటి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథులుగా పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, శాసనసభ్యులు మేఘారెడ్డి, మధుసూదన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు హాజరయ్యారు. సాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలియజేశారు. వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించే ఊక చెట్టు వాగు వంతెనను మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ

0: మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ, దేవరకద్రలో డిగ్రీ కళాశాల, కోర్టు భవనం, కూర్యమూర్తి దేవస్థానానికి రోడ్డు, గద్వాలకు వందన, ఊకచెట్టు వాగుపై వంతెన, ఇలా అనేక అభివృద్ది పనులు చేపట్టామని తెలియజేశారు. రాష్టంలో పేద కుటుంబాలు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకుని సంతోషంగా ఉన్నారని, ఇది చూసి తనకు చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు. గిరిజనుల భూ హక్కులు, వైద్య సేవలు, రహదారు వంటి తదితర మౌలిక సదుపాయాల కల్పనలో తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ పేర్కొన్నారు. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటుద్ హుస్సేన్ కర్నె తాండా వనపర్తి మండలంలోని సవాయిగూడెం తాండాలోని రహదారిని, కిష్టగిరి తాండా వద్ద గిరిజన రైతులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారుల దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షణ లోపంను అధిగమించాలని ఆదేశించారు. అనంతరం జాటుద్ హుస్సేన్ వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా స్థాయి అధికారులతో సమీక్షా సమాపేశం నిర్వహించారు. సమస్యలకు పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. వివాదాల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక సువర్ణావకాశమని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు సూచించారు. లోక్ అదాలత్ కార్యక్రమం ద్వారా సివిల్ కేసులు, వివాహ సంబంధిత కేసులు, మోటార్ ప్రమాద క్లెయిమ్లు, చెక్ బౌన్స్ కేసులు, ఇతర రాజీ పడదగిన క్రిమినల్ కేసులను కక్షిదారులు రాజీ పడవచ్చని సూచించారు. సెప్టెంబర్ 12వ తేదీన వనపర్తిలో నిర్వహించిన 3వ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 6617 కేసులు రాజీ అయ్యాయని, అందులో 1639 క్రిమినల్ కేసులు, 19 సివిల్ కేసులు, 4959 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బాకరాజు శ్రీనివాసరావు తెలియజేశారు. నవంబర్ 1వ తేదీ 2023 కంటే ముందు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాలో తమ పేర్లను ఫామ్ 18 ద్వారా నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఆదర్శ సురభి మీడియాతో మాట్లాడుతూ, పాత ఓటర్ జాబితాతో సంబంధం లేకుండా కొత్తగా తమ పేర్లను ఆన్లైన్లో సీఈఓ తెలంగాణ వెబ్సైట్ ద్వారా లేదా తహసీల్దార్ కార్యాలయంలో నవంబర్ 6వ తేదీలోపు నమోదు చేసుకోవాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఆధునిక పరికరాలతో భూముల రీసర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో రెవెన్యూ సిబ్బంది లైసెన్స్డ్ సర్వేయర్లు నిబద్దతతో సర్వే నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. గ్రామంలో సర్వే నిర్వహించే ముందు రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వడంతో పాటు సరిహద్దులను నిర్ణయించి ఎటువంటి పొరపాటు లేకుండా ఖచ్చితత్వంతో సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, వైద్య సిబ్బంది, గర్భిణీల వైద్య విషయంలో ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు డెంగ్యూ పరీక్షలు ఖచ్చితంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు.
1: వనపర్తి జిల్లా సమగ్ర నివేదిక అందించారు జి శాంతి సుజిత్ గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా మొదటి రోజు రాష్టపతి ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలు ప్రదానం చేస్తారు. రెండవ రోజు మనాలీలోని ప్రసిద్ద హిడింబి ఆలయాన్ని, అటల్ టన్నెల్ రోహ్తాంగ్ ను సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. అలాగే ఎఫ్ఎస్ఎస్ 5 నౌకా నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీంతోపాటు షిప్ యార్డ్ లో ఆధునీకరించిన స్లీప్ వే 4 300 టన్నుల సామర్థ్యం గల గొలియత్ క్రేన్ ను రక్షణ మంత్రి

ప్రారంభిస్తారు. భారత నౌకాదళం కోసం నిర్మిస్తున్న 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్లలో మొదటిదైన ఎఫ్ఎస్ఎస్ 1 స్టీల్ కటింగ్ ప్రారంభించిన కేవలం 18 నెలల్లోనే బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తోంది. 43,500 టన్నుల బరువు కలిగిన ఈ నౌకలు సముద్రంలో ఉండే యుద్ద నౌకలకు అవసరమైన సరుకులు, ఇంధనాన్ని సమకూర్చడం ద్వారా భారత సముద్ర సరిహద్దు పరిధిలో నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయి. కృత్రిమ మేధస్సు పనిచేసే విధానాలు, లావాదేవీలు, నిర్ణయాలు తీసుకునే తీరును మార్చివేసిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన కౌటిల్య ఎకనామిక్స్ సదస్సులో మాట్లాడుతూ మంత్రి, ఏఐ పరివర్తనలో భవిష్యత్తులో వ్యవస్థలను రూపొందించడానికి మన దేశానికి గొప్ప అవకాశం ఉందన్నారు. నేడు టెలికాం కనెక్టివిటీ నెట్వర్క్ ఒక డిజిటల్ హైవేగా మారిందని, డేటా అనేది ఏఐ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా మారిందని, ఈ అంశాలన్నీ కలిసి కనెక్టివిటీ, కంప్యూట్, ట్రస్ట్ అనే కొత్త డిజిటల్ త్రయాన్ని ఏర్పరుస్తున్నాయని సింధియా చెప్పారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఘనా విదేశాంగ మంత్రి సమూయల్ ఆహ్వానం మేరకు ఈరోజు, రేపు ఘనాలో పర్యటిస్తారు. ఈ పర్యటన సందర్భంగా అధ్యకులు జాన్ మహమాతో ఫార్మాస్యూటికల్ అభివృద్దిలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, యాంత్రీకరణ, వ్యవసాయ రంగంలో సహకారాన్ని మరింతగా పెంచుకోవడం, ఘనా పారిశ్రామికీకరణ, ఉద్యోగ కల్పన ఎజెండాకు మద్దతివ్వడం, అలాగే స్కాలర్షిప్లు, ఐటీ భాగస్వామ్యాలను విస్తరించడంపై చర్చలు జరుపుతారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే భారత లక్ష్య సాధనకు రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఇండియా కెమ్ 14వ ఎడిషన్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల్లో అంతరాయాలు ఏర్పడుతున్న తరుణంలో ఈ రంగంలో స్వయం సమృద్ది సాధించవలసిన అవసరాన్ని ఆమె గుర్తు చేశారు. దేశీయ సామర్థ్యాలను పెంపొందించుకుంటూ ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా నిలిచే శక్తి భారత్కు ఉందన్నారు. రసాయన పరిశ్రమల ఆవిష్కరణలు, పెట్టుబడులు, విస్తరణకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించాలని మంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలోని తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్ష న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునః పరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయ 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన

0: నలుగురు ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పతక బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన వివరించారు. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. భారత్లో భాగస్వామ్యాలను, పెట్టుబడులను మరింత బలోపేతం చేసే అవకాశాలపై వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వ్యాపార దిగ్గజాలతో సమావేశమై చర్చించారు. గోయల్ న్యూయార్క్లో G20 వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్లారు. అక్కడ ప్రవాస భారతీయులను ఉద్దేశించి కూడా ప్రసంగించారు. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథి పోర్టల్ 2023 మే నెలలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలు నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలోని 1 లోక్సభ స్థానానికి ఈరోజు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి. వై?
5: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
6: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
7: మీ సైబర్ రక్షక్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గమ్యం నాటిక వింటారు.
9: అమ్మా అమ్మా, నాన్నగారు వచ్చారే, కారులో వచ్చారు.
10: ఒక్క నిమిషం, గుమ్మ దగ్గరే నిలబడవను, దిష్టి తీసాక లోపలికి వస్తారు.
9: నాన్న, అమ్మా మిమ్మల్ని ఒక నిమిషం గుమ్మం దగ్గరే నిలబడమంది.
11: ఎందుకమ్మా?
9: దిష్టి తీయాలట.
10: ఆగండి ఆగండి, అక్కడే ఆగండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నరుణ దిష్టి, నారాయణ దిష్టి, పరుల దిష్టి, భస్మం అయిపోవాలి, భస్మం అయిపోవాలి.

0: కాళ్ళు కడుక్కుని లోపలికి రండి.
1: ఏమిటి చేదస్తం పార్వతి?
0: చేదస్తం కాదండి, రిటైర్ అయి వస్తున్నారా? అందరి కళ్ళు మీ మీదేనాయే. ఏ కంట్లో ఏ దోషం ఉందో మనకేం తెలుసు.

0: గంటలకే నిద్రలేచి ఆపుసోపాలు పడుతూ వంట చేసే అవస్థ నీకు లేదు.
1: నా ఉద్దేశం అది కాదండి.
0: నీవన్న దాంట్లో తప్పేం లేదు పార్వతి. రేపటి నుంచి మన దినచర్యే మారిపోతుంది. ఎవరికీ వంగి వంగి సలాములు చేయనక్కర్లేదు. రాత్రి 10 గంటల వరకు నడుము వచ్చి పని చేయనక్కర్లేదు.
1: 40 ఏండ్లు మీ రక్తం ధారపోసి ప్రభుత్వానికి సేవ చేశారు. ఇకనైనా నేను వండింది తిని హాయిగా విశ్రాంతి తీసుకోండి.
2: హాయ్ డాడీ, విష్ యూ హ్యాపీ రిటైర్డ్ లైఫ్.
0: ఎక్కడికి వెళ్ళావురా చెన్న? మా ఆఫీస్ కు వస్తాం అనుకున్నానే.
2: వద్దామనే బయలుదేరాను డాడీ, కానీ ఒక ఫ్రెండ్ వద్దవా మధ్యలో కాపేసి పట్టుకుని హస్కేసుకున్నాడు. వాడిని వదిలించుకునేసరికి 6 దాటింది. ఈరోజు 6 దాటాక మీరు ఆఫీసులో ఉండరు కదా అని సరాసరి ఇంటికి వచ్చేసాను. సారీ డాడీ. ఎలా జరిగింది మీ స్టాండప్ పార్టీ? ఏమిచ్చారు మీ స్టాఫ్ వాళ్ళు?
0: తినటానికి స్వీట్ ప్యాకెట్, రోజు కాలక్షేపానికి భగవద్గీత ఇచ్చారా.
3: నాన్న అన్నయ్య మీకు ఉత్తరం రాశాడు, ఇదిగో.
0: నాన్నగారికి నమస్కారం. మీరు రిటైర్ అయ్యే రోజు మీ దగ్గర ఉందాం అనుకున్నాను, కానీ ఆడిట్ పార్టీ రావటం వల్ల సెలవు దొరకలేదు. రిటైర్ అయ్యానని మీరు బాధపడకండి, అందరూ ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడే అందరం కలిసి ఉందాం. కోడలు మీకు అమ్మకు నమస్కారాలు చెప్పమంది. వివరాలతో తిరిగి ఉత్తరం రాస్తాను, మీరు వెంటనే ఉత్తరం రాయండి.
1: శాంతి, నాన్నగారికి వేడినీళ్ళు పెట్టమ్మా, స్నానం చేస్తారు.
3: అలాగే అమ్మా.
0: నేను రిటైర్ అయినానని సంసారం ఎలా గడుస్తుందా అని దిగులు పడుతున్నావా పార్వతి?
1: అబ్బే అదేమి లేదండి, మీరేం తెలివి తక్కువారా? రేపు వాటికి ఎక్కడో అక్కడ ప్రైవేటుగా మరో ఉద్యోగం చేయరా ఏమిటి?
0: అవును పార్వతి, శాంతికి పెళ్లి చేసే వరకు, చిన్నాకి ఎక్కడైనా ఉద్యోగం దొరికే వరకు అయినా సరే మరో చోట పని చూసుకోక తప్పదు కదా.
2: ఏమన్నారు డాడీ? చిన్నీకి ఉద్యోగం దొరికే వరకనైనా ఉద్యోగం చేయాలనా? డోంట్ వర్రీ డాడీ, 20,000 మనవి కావనుకుంటే రేపు ఈ పాటికి బెంగళూరులో ఉద్యోగం ఖాళీగా ఉందట, గ్యారంటీ అట, నెలకు 2,500 రూపాయలు ఇస్తారట, పర్మనెంట్ జాబ్ అట.
0: ఎవరు చెప్పారా?
2: మన శర్మ అంకుల్ డాడీ.
0: శర్మ అంకుల్ చెప్తే జరిగే పని అయి ఉంటుందిలే, చూద్దాం. ఎవరి భవిష్యత్తు ఎలా ఉండాలో అంతా ముందే వ్రాసి ఉంటాడా భగవంతుడు. పార్వతి, ఆ టవల్ అందుకో, స్నానం చేసి వస్తాను.
1: ఏంటండి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్నారు?
0: ఏం లేదు పార్వతి.
1: నాకు తెలుసులేండి, ఏమీ ఆలోచించకపోతే ఇలా ఒక్కరూ కూర్చోరు. చెప్పండి ఏమిటి ఆలోచిస్తున్నారు?
0: ముందుగా మనం ఈ క్వార్టర్ ఖాళీ చేయాలి పార్వతి.
1: అంత తొందర ఎందుకండి? రిటైర్ అయ్యి 3 నెలలు కూడా కాలేదుగా.
0: ఇవి ప్రభుత్వ క్వార్టర్స్ పార్వతి, ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే రిటైర్ అయిన 3 నెలలలోపు ఖాళీ చేసి తీరాల్సిందే. తట్టాబుట్టా బయటపడేసేంత వరకు మనం ఎందుకుండాలి చెప్పు. పెన్షన్ 3,000 రూపాయల వరకు వస్తుంది కదా, ఇంటి అద్దె ఈ సంసారం ఈ డబ్బుతోనే గడపాలి. ఎలా నిర్వహిస్తావో, ఇక ఈ సంసారాన్ని నువ్వే నడపాలి.
1: ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసినా ఓ చిన్న ఇల్లేనా కట్టుకోలేకపోయాం మనం.
0: మా తాత మా నాన్నకేమీ ఇవ్వలేదు, మా నాన్న నాకేమిచ్చాడు చెప్పు. ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడేటట్లు, ఎవరి సంసారాన్ని వారు పోషించుకునేటట్లు చేసి వెళ్లారు. నీకు గుర్తుందా పార్వతి, నిన్ను కాపురానికి తీసుకువచ్చిన రోజు మన ఇద్దరం హోటల్ నుండి భోజనం తెప్పించుకున్నాం. ఆ మరునాడు బజారు వెళ్లి చెంచా దగ్గర నుంచి గిన్నెల వరకు ఇంట్లో కావలసిన సామాన్లన్నీ కొన్నాం పార్వతి. ఇంకా 2 బాధ్యతలు మన మీద ఉన్నాయి. మంచి సంబంధం చూసి శాంతికి పెళ్లి చెయ్యాలి, చిన్నాకు ఉద్యోగం చూడాలి. ఈ నెలలోగా నాకు రావాల్సిన డబ్బు మొత్తం 1,50,000 వరకు రావచ్చు. ఆ డబ్బుతో శాంతి పెళ్లి చేయగలం, చిన్నాకి ఉద్యోగం కూడా చూడగలం. నాకొచ్చే పెన్షన్ డబ్బుతో మనిద్దరి జీవితాలు సుఖంగా వెళ్లిపోవా పార్వతి.
1: మనం ఎవరికి అన్యాయం చేయనప్పుడు ఆ భగవంతుడు మాత్రం మనకి ఎందుకు అన్యాయం చేస్తాడు? అన్ని సవ్యంగానే జరుగుతాయి. అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం చూడమని శర్మగారికి చెప్పండి. అలాగే 20,000 ఇస్తాం, ఆ చిన్నాడికి కూడా ఆ బెంగళూరు ఉద్యోగం కూడా ఇప్పించమనండి. చూడండి మీరు అనవసరంగా దిగులు పడకండి.
0: అన్ని సమర్థించుకుపోగల భార్య దొరికినప్పుడు నాకు ఇక దిగులు ఎందుకు పార్వతి? రేపే శర్మతో మాట్లాడతా. పార్వతి, పార్వతి.
1: వస్తున్నా. చెప్పండి.
0: నేను రిటైర్ అయ్యి 2 సంవత్సరాలు కావస్తోంది.

0: అమ్మాయిని కాపురానికి పంపించాం. ఆ ఆడపిల్లని కని హాయిగా కాపురం చేసుకుంటోంది. శర్మదయవల్ల చెన్నాగూడ బెంగళూరులో సెటిల్ అయ్యాడు. అక్కడే ఉద్యోగం చేసుకుంటున్న అమ్మాయిని చూసి వాడి పెళ్లి కూడా చేసేశాం కదా. మన బాధ్యతలన్నీ తీరిపోయాయి పార్వతి. ఎవరి సంసారాలు వాళ్లు హాయిగా నడుపుకుంటున్నారు. మనక ఎక్కడా చెంటు భూమి లేదు, పైసా ఆస్తి లేదు. ఏ గూటి పక్షి ఆ గూటికి చేరిందన్నట్లు పిల్లలు ఎవరి సంసారాలతో వాళ్లు హాయిగా ఉంటున్నారు. చూడు మణిద్దరావు, ఈ ఖరీదైన హైదరాబాదులో ఇంత అద్దెపోసి ఈ చిన్న కొంపలో ఈ కాలుష్య వాతావరణంలో ఈ రణగుణ ధ్వనుల మధ్య ఈ యాంత్రిక జీవుల మధ్య ఎందుకుండాలి చెప్పు.
1: ఇన్నేళ్లుగా ఇక్కడే గడిపాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్లి ఉండగలం చెప్పండి. పెద్దారి దగ్గరికి వెళదామంటే ససేమిరావు వద్దంటారు. మీరు రాకపోతే నేను రానే రానంటూ చిన్నాడు మన ముఖం మీదే అనేసి వెళ్లాడు కదా. పిల్లల దగ్గర లేకపోతే మనం ఒంటరిగా ఎక్కడుండగలం చెప్పండి.
0: చూడు పార్వతి, ఒక్క మాట చెప్తా వింటావా? ప్రతిసారి పిల్లల దగ్గర ఉందామని నువ్వనటం, చూద్దామని నేనంటాం, ఇలాగే గడిపాం ఇంతకాలం. వాళ్ల దగ్గరకు వెళ్లి శాశ్వతంగా వారికి భారంగా ఉండటం నాకిష్టం లేదు పార్వతి.
1: భారమా? ఈ మాట వింటే వారెంత బాధపడతారో ఆలోచించారా? తల్లిదండ్రులను చూడటం వాడి బాధ్యత కాదంటారా?
0: బాధ్యత వేరు, భారం వేరు. ఒకటి రెండు నెలలు వాళ్ల దగ్గర ఉండటం వేరు, శాశ్వతంగా వారి దగ్గరే స్థిరపడటం వేరు. అయినా ఇప్పుడు మనకిక్కడ వచ్చిన లోటేమిటి చెప్పు? వచ్చే పెన్షన్ డబ్బుతో మనిద్దరం సుఖంగా లేవా?
1: సుఖంగా లేవని కాదండి, ఒంటరితనాన్ని భరించలేకుండా ఉన్నాం కదా. మీ ముఖం నేను, నా ముఖం మీరు చూస్తూ గడపలేకుండా ఉన్నాం కదా. పిల్లల దగ్గర ఉంటే మనతో మనవరాలతో కాలక్షేపం చేయవచ్చు కదా అని.
0: వెడదాం పార్వతి, తప్పకుండా పిల్లల దగ్గరికే వెడదాం. అంచికాలంలో వాళ్ల దగ్గర కాకపోతే ఇక ఎక్కడ ఉండగలని చెప్పు.
1: అప్పుడు వెళ్లి వాళ్ల చేత చాకరీ చేయించుకోవటమా?
0: ఇప్పుడైనా అంతేగా. మన కాళ్లు మన చేతులు పనిచేస్తున్నంత కాలం మనం ఎవరి మీద? చివరకు మన సంతానం మీద కూడా ఆధారపడకూడదనేదే నా సిద్ధాంతం. మన పిల్లలు మాత్రం ఏం పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని, రెక్కాడితే గాని డొక్కాడని సామాన్య కుటుంబీకులం మనం.
1: అందుకని ప్రాణాలు పోయే స్థితి వచ్చేంత వరకు ఇలాగే బ్రతుకుదాం అనుకుంటారా?
0: బ్రతకటం కష్టం కాదు పార్వతి, బ్రతుకును గడపటం కష్టం.
1: పిల్లలు మనల్ని అర్థం చేసుకోక బాధపడతారేమో.
0: వాళ్లకి నచ్చ చెప్పే బాధ్యత నీది. వారి మనసులను నొప్పించకుండా, వారి మాట కాదని, వారికి దూరంగా ఉండటానికే నిశ్చయించుకున్నామనే భావన వారికి రాకుండా నువ్వే వాళ్లను ఒప్పించాలి.
1: మీకు ఏ విధంగా చేస్తే బాగుంటుందని అనిపిస్తుందో అలాగే చేయండి, కాని నా మాట ఒక్కటి వింటారా?
0: ఏమిటది పార్వతి?
1: 10 రోజులు పెద్దాడి దగ్గర, 10 రోజులు చిన్నాడి దగ్గర ఉండి వద్దాం. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేద్దాం.
0: సరే, నీ మాట మాత్రం ఎందుకు కాదనాలి? అట్లాగే వెడదాంలే.
1: ఏమిటో, పిల్లలు కోడళ్లు ఎంత బలవంతం చేసినా ఉండకుండా వచ్చేశారు. నేను కూడా ఎంత చెప్పినా వినకుండా నా నోరు నొక్కేశారు. ఉండాలనిపిస్తే నువ్వుండు అన్నారు. మిమ్మల్ని వదిలి ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నానా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామని తీసుకొచ్చారు? ఇక్కడ ఏం కొంప మనిగిందని అబ్బాయిలు ఎంత చెప్పినా వినకుండా వచ్చేశారు.
0: మన మర్యాద నిలుపుకుని మనం వచ్చేశాం. ఏ రావటం నీకు కష్టం అనిపించిందా?
1: కష్టం కాదండి, వాళ్ళు మనకేం లోడ్ చేశారని, ఎంత ప్రేమగా చూశారండి వాళ్ళు.
0: చూడలేదని నేను అన్నానా పార్వతి? నా పిల్లలు నా కోడళ్ళు మనల్ని సరిగ్గా చూడరని నేను ఎప్పుడూ అనలేదే.
1: అయితే ఉండకుండా ఎందుకు వచ్చేశారు?
0: ఎందుకో చెప్పనా? నీ చిరకాల కోరిక తీరుద్దామని.
1: నా చిరకాల కోరిక ఏమిటండి అది? నాకు గుర్తే లేదు.
0: గుర్తులేదు? సొంత ఇంట్లో ఉండాలని నువ్వు అనుకోలేదు?
1: అవుననుకోండి. ఇప్పుడు రిటైర్ అయినాక ఇల్లు కొనే స్థమత మనకుందా? బ్యాంకులో ఉన్న 30-40 వేలలో ఇల్లు వస్తుందా? ఆ ఉన్న 4 పైసలు ఇంటికి పెట్టేస్తే చేతిలో చిల్లు గవ్వ లేకుండా ఎలా గడపగలం చెప్పండి.
0: మన శర్మ లేడు, అతనికి పాత అంబర్పేటలో 300 గజాల స్థలం ఉందిట. మనకు కావాలంటే 15 వేలకు 100 గజాలు ఇస్తానన్నాడు.
1: స్థలం ఇస్తే మరి ఇల్లు?
0: ఒక పాకేసుకుందాం, చుట్టూ కూరలు పెంచుకుందాం, తీయటి నీరు పడుతుందిట, బావి తవ్విద్దాం.
1: అంత దూరంగానా? బస్సు సౌకర్యం లేదు, వైద్య సౌకర్యం లేదు.
0: స్థలం ఎక్కడో చూడకుండా మాట్లాడు.

0: రవేం పార్వతి, విజయవాడ రోడ్డుకు కిలోమీటర్ దూరం. రోడ్డు మీదకి పెడితే సిటీ బస్సులు ఉంటాయి, ఆటోలు దొరుకుతాయి.
1: అంత దూరంగా ఉండి ఏం చేద్దామని?
0: ఎవరికి దూరం చెప్పు. ఆ చుట్టుప్రక్కల ఎంతమంది బీద ప్రజానీకం ఉంటున్నారో నీకు తెలుసా? దానాల్లో గొప్పదానం విద్యాదానం అంటారు. పాఠశాల పెట్టి పిల్లలకు విద్యాదానం చేయాలని ఉంది పార్వతి.
1: మీరేదైనా చేయండి, మీ నిర్ణయం మీది గాని నా గురించి కొంచెమైనా ఆలోచించడేమిటి? ఆ అడవిలో నేను ఒక్కదాన్ని ఎలా ఉండగలను అనుకుంటున్నారు?
0: నిన్ను అడవిలో ఉంచి నేను రాజ్యం చేయాలగలనా పార్వతి? ఈ మహానగరంలో ఈ కిక్కిరిసిన జనాల మధ్య బ్రతికిన నీకు దూరంగా ప్రశాంతంగా బ్రతకటం కష్టంగా ఉండొచ్చు. ఎక్కడ నాలుగిళ్లు వెలిస్తే అక్కడే అన్ని సౌకర్యాలు ఉండే రోజులివి. ఒక్క ఏడాదిలో ఎంతగా ఆ ప్రదేశాన్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తానో చూడు.
1: మీరెన్నైనా చెప్పండి, నేను అక్కడ ఒంటరిగా ఉండలేనండి.
0: పార్వతి, ఇంతకాలం ఎన్ని అభిప్రాయ భేదాలొచ్చినా ఒకరికొకరం సర్దుకుపోతూ ఎన్నేళ్లు కలిసి కాపురం చేశాం. పిల్లలను ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడి ఎవరి సంసారాలు వాళ్లు తీర్చిదిద్దుకునే స్థితికి తెచ్చాం. ఊరు పొమ్మంటూ కాడి రమ్మంటున్న ఈ చివరి రోజుల్లో కూడా మనం ఒక్క మాట మీద ఉండకపోతే ఎలా చెప్పు. నన్ను అర్థం చేసుకో పార్వతి, ఉద్యోగం కావాలనుకునేవాళ్లు, ఉద్యోగం చేసేవాళ్లు, రిటైర్ అయిన వాళ్లు అందరూ నగరాల మధ్యలోనే ఉండాలనుకుంటే ఈ అందరి భారాన్ని నగరం భరించగలదా చెప్పు. నాకు తెలుసు పార్వతి, కొడుకుల దగ్గర మనం ఎందుకు ఉండకూడదన్న బాధ నీకుందని. ఒక్క మాట చెప్తాను విను, తరాలు మారుతున్నాయి. మన అలవాట్లు, మన అభిరుచులు, మన ఆలోచనలు ఈ తరం వారికి నచ్చవు. ఇన్నేళ్లుగా మన అలవాట్లతో బ్రతికిన మనం ఈ తరం వాళ్ల భావాలతో, వాళ్ల అలవాట్లతో సర్దుకుపోగలవా చెప్పు. పోని వాళ్లు మనతో అడ్జస్ట్ కాగలరా చెప్పు. కనుక మనం ఎవరి దగ్గర, చివరకు మన కన్న సంతానం దగ్గర కూడా శాశ్వతంగా ఉండలేం. అంచె నిష్ఠూరం కంటే అది నిష్ఠూరమే మంచిది కదూ. ఎవరికీ భారం కాకుండా, ఎవరికీ శ్రమ కలిగించకుండా ఆప్యాయతలను ప్రేమలను పెంచుకుంటేనే జీవితాలు సుఖంగా ఉంటాయి పార్వతి.
1: అంటే ఎప్పటికీ మనం పిల్లల దగ్గర ఉండకూడదనేనా మీ అభిప్రాయం?
0: ఉండవలసిన పరిస్థితి వచ్చినప్పుడు తప్పకుండా ఉందాం. మనపై మన పిల్లలకు ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో నీకంటే నాకే బాగా తెలుసు. మనం వాళ్ల దగ్గర ఉండటం లేదంటే వాళ్లెంత బాధపడుతున్నారో కూడా నాకు తెలుసు పార్వతి. కానీ మనం వాళ్ల దగ్గర శాశ్వతంగా ఉండలేం పార్వతి.
1: పోనీ, ఇంటి సంగతైనా అబ్బాయిలకు ఉత్తరం రాశారా?
0: ఎప్పుడో రాశాను, చాలా సంతోషించారు. పాకెందుకు నాన్న, చిన్న ఇల్లే కట్టుకోండి, డబ్బు పంపిస్తాను కూడా రాశారు. ఏడాదికి నెల రోజులు సెలవు పెట్టి వచ్చి మీ దగ్గరే ఉంటామని కూడా రాశారు పార్వతి.
1: అలాగా చెప్పరే మరి, ఇంకే అబ్బాయిలకు అభ్యంతరం లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు? శుభస్య శీఘ్రం, వైశాఖ మాసంలోనే గృహప్రవేశం, త్వరగా ఇంటి పనులు పూర్తి చేయండి మరి.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: విత్తనాలను సేకరించుదాం.

0: రోడ్లకు ఇరువైపులా నాటుదాం.
1: అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను పరిరక్షించుకుందాం.
0: వాతావరణ కాలుష్యాన్ని అరికడదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
1: మానవాళి లేకపోతే మొక్కలకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ మొక్కలు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
4: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
2: 08744295038,
4: మరొక నెంబర్ 295039.

0: నాటకం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పర్యావరణ సమతుల్యతలో బ్యాడ్జర్ల పాత్ర. శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం వింటారు.
2: నేషనల్ బ్యాడ్జర్ డేని ప్రతి సంవత్సరం అక్టోబర్ 6న జరుపుకుంటాం. జాతీయ బ్యాడ్జర్ దినోత్సవాన్ని జరుపుకోవడం వలన ప్రజలు పర్యావరణ వ్యవస్థలో బ్యాడ్జర్ అనే విశిష్టమైన జీవుల పాత్ర మరియు అవి ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల గురించి అవగాహన చేసుకుంటారు. బ్యాడ్జర్లు భయం లేని జంతువులు. ప్రపంచంలోనే అత్యంత నిర్భయంగా ఉండే జంతువు బ్యాడ్జర్ అని అధికారికంగా ప్రకటించబడింది. భారతదేశంలోని కొన్ని వన్యప్రాణి అభయారణ్యాలలో బ్యాడ్జర్లు గుర్తించబడ్డాయి. పాపికొండల ప్రాంతము మరియు కావేరి వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాల్లో అధికారులు వీటి ఉనికిని నమోదు చేశారు. బ్యాడ్జర్లు ఎడారులు, పొదలతో నిండిన అడవులు, రాతి కొండలు వంటి కఠినమైన ప్రదేశాలలో జీవించటానికి అలవాటు పడిపోయాయి. పరిస్థితులు ఎలా ఉన్నా తట్టుకొని బ్రతికే శక్తి వీటికి ఉంది. రాజ్యానికి అధిపతి రాజు, అడవికి అధిపతి మృగరాజు సింహము. వీరిపై దాడి చేయడానికి ఎవరూ సాహసం చేయరు. అడవిలో మృగరాజులపై దాడి చేసే జంతువులు కూడా తక్కువే. భారీ శరీరాకృతి కలిగిన దున్నలు, ఏనుగులు సైతం తనకంటే చిన్నగా ఉండే సింహాలను చూసి భయపడతాయి. ఆ తర్వాత పెద్ద పులులు ఇతర జంతువులను వణికిస్తాయి. కాని ఇలాంటి జంతువులకే ముప్పు తిప్పలు పెట్టే జంతువు అడవిలో ఉందన్న విషయము చాలామందికి తెలియదు. బ్యాడ్జరు సింహాలను ఓ ఆట ఆడేసుకుంటుంది. పైకి సాధు జంతువుల అమాయకంగా కనిపించిన క్రూరముగాలం కూడా ముప్పు తిప్పలు పెట్టగల శక్తియుక్తులు దీని సొంతం. బ్యాడ్జర్లు చాలా చురుకైనవి, ఎప్పటికీ ఓటమిని అంగీకరించనివి. బ్యాడ్జర్లు ఒంటరిగా జీవించడానికి ఇష్టపడతాయి. సాధారణంగా మనం బ్యాడ్జర్లను ప్రత్యక్షంగా చూసి ఉండకపోవచ్చు, కాని బ్యాడ్జర్ను వన్యప్రాణి డాక్యుమెంటరీలలో ఒంటరి బ్యాడ్జర్ చేతిలో ఓటమి పాలైన సింహాల గుంపును చూపించే అద్భుతమైన దృశ్యాలను మనందరం చూసే ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల బ్యాడ్జర్లు ఉన్నాయి. హనీ బ్యాడ్జర్, హాగ్ బ్యాడ్జర్, ఫెరెట్ బ్యాడ్జర్, అమెరికన్ బ్యాడ్జర్, స్టింగ్ బ్యాడ్జర్, యూరోపియన్ బ్యాడ్జర్ ముఖ్యమైన రకాలు. హనీ బ్యాడ్జర్ నల్లమల అభయారణ్యంలో ఉన్న అరుదైన వన్యప్రాణుల్లో ఇది ఒకటి. దీని ఎత్తు కేవలం 12 అంగుళాలు. దాని పంజాకు గోళ్లు 3 అంగుళాల పొడవు ఉంటాయి. బరువు సుమారు 10 కిలోలు మాత్రమే. చూసేందుకు ఎలుగు వంటికి జిరాక్స్ కాపీలా మరుగుజ్జుగా ఉంటుంది. హనీ బ్యాడ్జర్లు ఎటువంటి ప్రదేశాల్లో అయినా జీవించగలవు. చెట్టు

పొరలు నక్కల బొరియలను తమ నివాసంగా మార్చుకుంటాయి. రోజులో ఎక్కువ భాగము నిద్రపోతాయి. ఒంటరిగా తిరగడానికి ఇష్టపడతాయి. సంవత్సరం పొడవునా పునరుత్పత్తికి సిద్ధంగా ఉంటాయి. వీటి గర్భావధి కాలము 7 నుండి 10 వారాలు. పిల్లల సంరక్షణ బాధ్యత పూర్తిగా తల్లిదే. ఇవి సగటున 7 నుండి 16 సంవత్సరాల పాటు జీవిస్తాయి. మగ బ్యాడ్జర్కు పిల్లల పెంపకంలో ఎలాంటి పాత్ర ఉండదు. తల్లి బ్యాడ్జరు తన పిల్లలను క్రూర జంతువుల నుండి కాపాడటానికి ప్రతి 2-3 రోజులకు ఒకసారి తన బొరియను మారుస్తుంది. 12 నుండి 16 నెలల పాటు తల్లి వద్ద ఉండి పూర్తిగా వేటాడటం నేర్చుకున్నాక అది స్వతంత్రంగా జీవించటానికి వెళ్లిపోతుంది. బ్యాడ్జర్లు ఈత కొట్టగలవు, చెట్లు ఎక్కగలవు. మన దేశంలో హనీ బ్యాడ్జర్ను వన్యప్రాణి సంరక్షణ చట్టము 1972 సంవత్సరంలో షెడ్యూల్ 1 జంతువుగా గుర్తించారు. సింహము, పులి వంటి జంతువులకు ఉండే ప్రాధాన్యము వీటికి ఉంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని హనీ బ్యాడ్జర్ల కంటే ఎక్కువగా రాటల్స్ అని పిలుస్తారు. డచ్ భాషలో రాటల్ అంటే తేనెపట్టు అని అర్థం. ఆఫ్రికన్ భాషలో రాటల్ అంటే గలగలా శబ్దం చేసే పరికరము. హనీ బ్యాడ్జరు ఒక మూలన చిక్కుకొని పోరాడటానికి సిద్ధమైనప్పుడు లేదా అవసరమైతే తాను పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని దేన్నైనా హెచ్చరించాలనుకున్నప్పుడు అది గలగల శబ్దం చేయును. చాలా మందికి తేనె అంటే చాలా ఇష్టం. కాని ఎవరైనా అడవికి వెళ్లి తేనెని తీసుకుని రావటం అంటే సాహసమే అని చెప్పాలి. కాని ఓ చిన్నపాటి ఈ జంతువు హనీ గైడ్ అనే ఒక చిన్న పక్షితో అద్భుతమైన సంబంధాన్ని కలిగి దాని సహాయంతో తియ్యటి తేనెను కనుగొంటుంది. హనీ గైడ్ పక్షులు తేనె పట్టులను గుర్తించి గట్టిగా అరుస్తూ ఆ ప్రదేశాన్ని హనీ బ్యాడ్జర్లకు తెలియజేయును. అప్పుడు హనీ బ్యాడ్జర్ ఆ పక్షులు ఉన్న ప్రదేశానికి చేరుకొని తేనె పట్టుని పగలగొట్టి తేనెను ఆరగించటం ప్రారంభిస్తాయి. అయితే తేనెను పూర్తిగా తినకుండా తన సహచరుడైన హనీ గైడ్ కోసము సులభంగా తినగలిగే ముక్కలను వదిలివేస్తాయి. హనీ గైడ్ అది తింటుంది. హనీ గైడ్ తేనె, మైనం మరియు లార్వాలను ఎక్కువగా తింటున్నప్పటికీ తన భయంకరమైన భాగస్వామి లేకుండా తేనె పట్టును పగలగొట్టే బలము వాటికి ఉండదు. ఇది సహజీవన సంబంధానికి చక్కని ఉదాహరణ. హనీ బ్యాడ్జర్లు రాత్రిపూట సంచరించే స్వభావం కారణంగా మనలో చాలా మంది హనీ బ్యాడ్జర్ను ప్రత్యక్షంగా చూడలేము. బ్యాడ్జర్లు చాలా వేగంగా పరిగెత్తగలవు. బ్యాడ్జర్లు అత్యంత సామాజిక జీవులు. వాటి శారీరక లక్షణాలే వాటికి బలమని చెప్పవచ్చు. ఎందుకంటే అవి బలిష్టమైన శరీరము, పొట్టి కాళ్లు, మందపాటి వదులుగా ఉండే చర్మాన్ని కలిగి ఉంటాయి. ఇవి పాముకాటు కుట్టడము నుండి రక్షిస్తాయి. హనీ బ్యాడ్జర్లు చిన్న ఎలుగుబంటిలాగా కనిపిస్తాయి. హనీ బ్యాడ్జర్ యొక్క చర్మము రబ్బర్ లాగా సాగుతుంది. అందుకే దీనిని తినడానికి ఏ జంతువు పట్టుకున్నా వెంటనే తప్పించుకునే శక్తి వస్తుంది. అంతేకాకుండా ఇది సింహాలు సంపాదించుకున్న ఆహారాన్ని సైతం పోరాడి తెచ్చుకుంటుంది. సింహము దాడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా చాకచక్యంగా తప్పించుకునే తెలివి దీని దగ్గర ఉన్నది. దీనికి పదునైన దంతాలు, గోర్లు కూడా ఉండడంతో ఇతర జంతువులపై దాడి చేయగలదు. తాను ఏదైనా జంతువుకు చిక్కి తన ప్రాణాలు పోతున్నాయని గ్రహిస్తే అది బ్యాడ్ స్మెల్ ను రిలీజ్ చేయును. వీటికి తోక కింద ప్రత్యేకమైన గ్రంథులు ఉంటాయి. సింహము లేదా హిప్పోపటామస్ వంటి పెద్ద జంతువులు దాడి చేసినప్పుడు ఇది ఒక రకమైన భయంకరమైన దుర్వాసనను విడుదల చేయును. దానిమీద దాడి చేసే జంతువులకు స్పృహ కోల్పోయినంత పనవుతుంది. వెంటనే హనీ బ్యాడ్జర్ తప్పించుకుంటుంది. హనీ బ్యాడ్జర్లు సాధారణంగా మనుష్యులపై నేరుగా దాడి చేయవు. కాని ఎవరైనా వీటిని వేటాడినా, గాయపరిచినా,
పిల్లలకు ముప్పు ఉందని బాగా

0: ప్రవించినా అత్యంత భీకరంగా దాడి చేస్తాయి. వీటి తెలివితేటలు కూడా విశేషమే. సమస్యలు ఎదురైనప్పుడు త్వరగా పరిష్కారం కనుగొనే సామర్థ్యము వీటికి ఉండును. ఈ ప్రత్యేక లక్షణం కారణంగా హనీ బ్యాడ్జర్ కు గిన్నిస్ వరల్డ్ రికార్డులో అత్యంత ధైర్యమున్న జంతువుగా గుర్తింపు లభించింది. ఇవి విషపూరిత పాములను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. హనీ బ్యాడ్జర్ను నల్లతాచు లేదా వైపర్ కాటు వేసినా ఏమీ కాదు. పాము కాటు వేసినప్పుడు ఆ విషం ప్రభావానికి కాసేపు స్పృహ కోల్పోతుంది, కాని 2-3 గంటల్లోనే తిరిగి లేచి అదే పామును ముక్కలు ముక్కలుగా చేసి నమిలి తినేస్తుంది. విషము కణాల్లోకి ప్రవేశించకుండా నిరోధించే అణు ఉత్పరివర్తనాలను కలిగి ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. పరిమాణంలో చిన్నదైన ఆత్మవిశ్వాసంలో ధైర్యంలో అడవి మృగాలకే చెమటలు పట్టించే ఈ హనీ బ్యాడ్జర్ నిజంగానే ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. ఇది ముంగిస కుటుంబానికి చెందింది. వీటి ఆహారంలో 25% పాములే ఉంటాయి. పాములు వీటి కంట పడితే వేటాడి వేటాడి చంపి తినేంత వరకు వెనక్కి వెళ్లవు. కందిరీగలు, తేనెటీగలు, విషకీటకాలు కుట్టినా ఏ విధమైన అపాయం కాకుండా దీని టాక్సిన్స్ దృఢంగా ఉంటాయి. విషపూరిత పాములను సైతము ఆహారంగా తీసుకుంటుంది. కొండ చిలువలను కూడా ఇది వేటాడగలదు. ధైర్యం సాహసం దీనికి అతిపెద్ద ఆయుధాలు. హనీ బ్యాడ్జర్లు చాలా తెలివైనవి. జంతు ప్రపంచంలో మనుషులు కోతులు కాకుండా టూల్స్ ఉపయోగించే అతి కొద్ది జీవుల్లో ఇవి ఒకటి. చెట్లపైన ఉన్న పండ్లను అందుకోవడానికి వీలుగా కింద ఉన్న కట్టెలను లేదా రాళ్లను అమర్చుకోగలవు. బ్యాడ్జర్లు సర్వభక్షకాలు కూడా. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మెత్తటి పండ్లు, నత్తలు, స్లగ్స్, కొన్నిసార్లు ఎలుకల్ని కూడా తింటాయి. వీటికి అసాధారణ మందపాటి చర్మం ఉంటుంది. వాటి చర్మము కనీసం 6 మిల్లీమీటర్ల మందంలో ఉంటుంది. ముఖ్యంగా ఈ చర్మము జంతువు స్వేచ్ఛగా కదలడానికి వీలుగా వదులుగా ఉండే దుస్తుల్లాంటిది. వీటికి కనిపించే చెవులు ఉండవు. బదులుగా వాటి చెవులు తల వెనుక ఉండే మందపాటి చర్మంలో ఇమిడి ఉంటాయి. ఈ అమరిక వలన పోరాటంలో వాటిని సులభంగా కొరకడం జరగదు. ఇవి కేవలం వేటాటమే కాకుండా చనిపోయిన జంతువుల కళేభరాలను కూడా తింటూ సహజ పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేయను. తద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా చేయును. బ్యాడ్జర్లు పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలుగా పరిగణించబడును. వీటిని కడప జిల్లాలోని శ్రీలంక మల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యంలో గుర్తించారు. ఇవి మనుష్యుల కంటపడాలని అనుకోవు. తలపై ఉన్న జుట్టుని ముందుకు తెచ్చుకొని ముఖం కనపడకుండా పడుకోవటం వీటి ప్రత్యేకత. 2 సంవత్సరాల పాటు పిల్లలు తల్లితోనే ఉంటాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో వీటి ఉనికి చాలా ముఖ్యమైనది. బ్యాడ్జర్లు కీటకాలు, ఎలుకల జనాభాని నియంత్రించటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అతి చిన్న జంతువులైన బ్యాడ్జర్లు తెగుళ్ల జనాభాను నియంత్రించటంలో సహాయపడతాయి. పంటలను రక్షిస్తాయి. నేలను తవ్వడం మరియు ఆహారం కోసం వెతకడం, నేలను గాలిపారేలా చేసి మొక్కల ఎదుగుదలకు భూసారానికి ఎంతో మేలు చేయును. విత్తనాల వ్యాప్తికి సహాయపడును. ఇవి నిశాచరులు. మనుషుల సంచారం ఉన్న ప్రాంతాలలో ఇవి రాత్రివేళలో మాత్రమే బయటికి వస్తాయి. పగటిపూట తాము తవ్వుకున్న సుమారు 9 అడుగుల పొడవైన బొరియల్లో హాయిగా నిద్రిస్తాయి. రాత్రిపూట సంచరించే స్వభావం వలన హనీ బ్యాడ్జర్లు వాహనాల కింద పడి మరణిస్తున్నాయి. మాంసం కోసము, ఔషధాల కోసం వీటిని వేటాడటం, వీటి ఆవాసాల నాశనం, రైతులు విషం పెట్టడం మొదలైన వాటి వలన ఈ జీవులు అంతరించిపోయే జీవుల జాబితాలోకి చేరిపోయాయి. అడవుల విధ్వంసం వలన వీటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. రెడ్ డేటా బుక్ లో వీటిని చేర్చడం జరిగింది. హనీ బ్యాడ్జర్లు అంతరిస్తే అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు, తేళ్లు, ఎలుకల జనాభా విపరీతంగా పెరిగిపోయి పంటలు నాశనం అవ్వడమే కాకుండా పక్కన ఉండే మానవ ఆవాసాలకు కూడా ముప్పు పెరుగుతుంది. జరుగుతుంది. హనీ బ్యాడ్జర్లు లేకపోతే ఉడుములు, చిన్న క్షీరదాలు, కప్పల వంటి జీవులకు ఆశ్రయం దొరకటం కష్టమవుతుంది. హనీ బ్యాడ్జర్లు చాలా క్రూరంగా పోరాడినప్పటికీ సింహము, చిరుతపులులు, హైనా వంటి జంతువులకు ఇది కూడా ఒక ఆహార వనరు. ఇది పూర్తిగా అంతరిస్తే అడవిలో ఆహారపు గొలుసు దెబ్బతింటుంది. హనీ బ్యాడ్జర్లు అడవి తేనెటీగల గూళ్లను పగలకొట్టి లోపల ఉండే లార్వాలను తింటుంది. దీనివలన మిగిలిపోయిన తేనెను అడవిలోని ఇతర చిన్న కీటకాలు మరియు కొన్ని రకాల పక్షులు ఆహారంగా పొందుతాయి. ఇవి లేకపోతే ఆ పక్షుల జీవన విధానం కూడా ప్రభావితమవుతుంది. హనీ బ్యాడ్జర్లు లేకపోతే విత్తన వ్యాప్తి ఆగిపోతుంది. ఆహారపు గొలుసులో బ్యాడ్జర్కు ఒక వైవిధ్యమైన స్థానం ఉన్నది. అది ఒకవైపు వేటాడే జంతువుగా, మరొక వైపు పారిశుద్ధ్య జీవిగా, మరియు నేలను రక్షించే ఇంజనీర్గా ప్రకృతికి ఎనలేని సేవ చేస్తుంది. ఆవరణ వ్యవస్థలో ప్రతి జీవి ఒక నిర్దిష్టమైన కీలకమైన పాత్రను పోషిస్తుంది. ప్రకృతిలో ఏ ఒక్క జీవి కూడా స్వయం సమృద్ధి కాదు. ప్రతి జీవి మనుగడ కోసం ఇతర జీవులపై ఆధారపడాల్సిందే. ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహాన్ని కొనసాగించడానికి ప్రతి జీవి ఒక లింక్గా పనిచేయును. ఒక ఇటుకల గోడలో నుండి ఒక్క ఇటుకను తీసివేసినా ఆ గోడ బలహీనపడుతుంది. అలాగే ఆవరణ వ్యవస్థలో ఏ ఒక్క చిన్న జీవి అదృశ్యమైపోయినా అది మానవ మనుగడతో సహా మొత్తం జీవ వైవిధ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. మన ఆవరణ వ్యవస్థలో ఒక జీవి అంతరించిపోతే ఆ అంతరించిన జీవిని ఆహారంగా తీసుకునే ఇతర జంతువులకి ఆహారం కరువై అది కూడా అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. అంతరించిన జీవి దేనినైతే ఆహారంగా తీసుకుంటుందో ఆ జీవుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. జీవ వైవిధ్యం క్షీణించి ప్రకృతి స్వీయ నియంత్రణ శక్తిని కోల్పోతుంది. మనము ప్రకృతిని జయించాలని చూస్తే ఓడిపోతాం. ప్రకృతితో కలిసి జీవిస్తే విజయం సాధిస్తాం. జీవ వైవిధ్యం అనేది ప్రకృతి వేసే రంగుల హరివిల్లు. ఏ ఒక్క రంగు కనుమరుగైనా సృష్టి అందం తగ్గిపోతుంది. భవిష్యత్ తరాలకు మనం అందించగలిగిన గొప్ప ఆస్తి ధనం కాదు, పచ్చని అడవులు మరియు ఆరోగ్యకరమైనటువంటి జీవ వైవిధ్యం. జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
1: మీరింతవరకు పర్యావరణ సమతుల్యతలో బ్యాడ్జర్ల పాత్ర శ్రీమతి బండి మాలిని గారి ప్రసంగం విన్నారు.
2: मुख्य समाचार. पश्चिम बंगाल, तमिलनाडु और पुदुचेरी की 5 विधानसभा सीट और असम की 1 लोकसभा सीट पर उपचुनाव के लिए मतदान जारी. भारतीय जनता पार्टी ने राज्यसभा चुनाव के लिए उत्तर प्रदेश से 8 उम्मीदवारों के नाम की घोषणा की. राष्ट्रपति द्रौपदी मुर्मू आज से हिमाचल प्रदेश के 3 दिन के दौरे पर. अंडता के प्रति समर्थन दोहराया. अफगानिस्तान के नागरिकों के कल्याण के प्रति अपनी प्रतिबद्धता की. यमन की अंतर्राष्ट्रीय मान्यता प्राप्त सरकार ने विद्रोहियों के खिलाफ बड़ा सैन्य अभियान शुरू किया. और भारत और वेस्टइंडीज के बीच 5 मैचों की T20 क्रिकेट श्रृंखला का पहला मैच आज लखनऊ में. अब समाचार विस्तार से. पश्चिम बंगाल, तमिलनाडु और पुदुचेरी की 5 विधानसभा सीटों तथा असम की 1 लोकसभा सीट पर उपचुनाव के लिए मतदान जारी है. तमिलनाडु की मदुरांतकम और दारापुरम विधानसभा सीटों, पुदुचेरी की तट्टान सावड़ी तथा पश्चिम बंगाल की रेजी नगर और नंदीग्राम सीटों पर वोट डाले जा रहे हैं. असम की नागांव लोकसभा सीट पर भी मतदान हो रहा है. मतगणना शुक्रवार को होगी. भारतीय जनता पार्टी ने उत्तर प्रदेश में आगामी राज्यसभा चुनाव के लिए 8 उम्मीदवारों के नाम घोषित कर दिए हैं. पार्टी ने धर्मपाल सिंह, राधाकांत ओझा, प्रकाश पाल, विद्यासागर सोनकर, गोपी कृष्ण पांडे, प्रियंका सिंह रावत, रामप्रताप सिंह चौहान और श्रुति गंगवार को उम्मीदवार बनाया है. इन नामों को भाजपा की केंद्रीय चुनाव समिति ने मंजूरी दी है. राज्यसभा चुनाव के लिए नामांकन दाखिल करने का आज अंतिम दिन है. इन चुनावों में उत्तर प्रदेश की 10 और उत्तराखंड की 1 राज्यसभा सीट के साथ पश्चिम बंगाल की 1 राज्यसभा सीट पर उपचुनाव भी शामिल है. इन सीटों पर मतदान 16 अक्टूबर को होगा. भारत और स्विट्जरलैंड के बीच कल 5 समझौतों पर

0: ఫర్ ఇండియన్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్.
1: న్యూ ఏజ్ డెవలప్మెంట్ కా సింబల్ ఈ బీజింగ్ జమ్ డీప్ వాటర్ సీ పోర్ట్ హై. ఈ సీ పోర్ట్ కో 8,800 కరోడ్ రూపీస్ కి లాగత్ సే తయారు కియా గయా హై. అభి ఇస్ ట్రాన్స్షిప్మెంట్ సే హబ్ కి జో క్షమతా హై వో భీ ఆనే వాలే సమయ మే బఢ్ కర్ కే 3 గుణీ హో జాయేగి. యహాన్ దునియా కే బడే మాల్వాహక్ జహాజ్ ఆసానీ సే ఆ సకేంగే. జో పైసా బహార్ జాతా థా వో కేరళా ఆర్ బీజింగ్జమ్ కే లోగో కే లియే నయీ ఎకనామిక్ ఆపర్చునిటీ లేకర్ ఆయేగా.
0: టాకింగ్ టు ఆకాశవాణి న్యూస్, శ్రీ సురేష్ మాథ్యూ, ఏ ప్రొమినెంట్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ సౌత్ ఇండియా, సెడ్ దాట్ విడింజమ్ సీపోర్ట్ ఇస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ ద మారిటైమ్ సెక్టర్ అండ్ ఇస్ ఎమర్జింగ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ పిల్లర్ ఆఫ్ ఇండియాస్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్ బై 2047.
2: విడింజమ్ ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ టెర్మినల్ ఈస్ గోయింగ్ టు బి ఎ గేమ్ చేంజర్ నాట్ ఓన్లీ ఫర్ ట్రివాండ్రం ఆర్ కేరళ బట్ ఫర్ ద హోల్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ఈవెన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ షిప్మెంట్స్ ప్రెసెంట్లీ హ్యాండిల్డ్ త్రూ ద ఫోరిన్ పోర్ట్స్ లైక్ కొలంబో, జబలాలి ఇన్ దుబాయ్ ఆర్ సింగపూర్ కుడ్ బి బ్రాట్ బ్యాక్ టు విడింజమ్, ఐఎమ్ షూర్ దట్ వీ కెన్ క్రియేట్ ఎనార్మస్ వాల్యూ విత్ ఇన్ ఇండియా త్రూ ట్రేడ్, లాజిస్టిక్స్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈవెన్ అలైడ్ ఇండస్ట్రీస్.
0: విత్ ఇట్స్ ఎక్స్పాండింగ్ కెపాసిటీ, డైరెక్ట్ ఎక్సిమ్ కనెక్టివిటీ అండ్ వెయిట్ లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విడింజమ్ ఇస్ పోస్ట్ టు స్ట్రెంగ్తన్ ఇండియాస్ పొజిషన్ ఇన్ ద గ్లోబల్ మారిటైమ్ ట్రేడ్. స్మితి ఎం పళ్ళురుతి, ఆకాశవాణి న్యూస్, తిరువనంతపురం.
3: India's voice support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirming its commitment to the welfare of the Afghan people at the 8th Moscow Format Consultations on Afghanistan hosted by Russia and Moscow. Indian delegation was led by Ambassador to Russia Vinay Kumar and Joint Secretary Dr. M. Suresh Kumar. Representatives from Russia, Iran, Kazakhstan, China, Kyrgyzstan, Pakistan, Tajikistan and Uzbekistan attended the forum. Belarus and Egypt participated as guests. Afghanistan was represented by Foreign Minister Amir Khan Muttaqi. Russian Foreign Minister Sergei Lavrov said the forum brings together countries seeking equal and mutually beneficial partnerships with Afghanistan. Yemen's internationally recognized government has launched a major military offensive against the Houthis, with government forces claiming advances around the key strategic posts along the Red Sea coast. We have a report.
4: The offensive, formally named Operation Dawn of Yemen by President of the Presidential Leadership Council, aims to retake territory held by the Houthis, restore state institutions and regain control of the capital Sana'a, which the group has controlled since 2014. Yemen's armed forces said they carried out 1,122 precision operations against Houthi targets across Sada'a, Al-Jawf, Taiz and the western coast. The escalation prompted an emergency meeting of the Mecca Alliance for Defense, bringing together Saudi Arabia, Pakistan and Turkey. The development marks a major escalation in Yemen, with Saudi Arabia providing military backing and the Houthis threatening the Saudi airspace. With Manish Siva's report from Dubai, Sanyukta Yadav, Akashwani News.
3: In men's cricket, the first T20 international of the 5-match series between India and West Indies to be held in Lucknow today. The match will start at 7 p.m. IST. After winning gold at the 2026 Asian Games and a convincing 2-1 victory in the ODI series, the hosts will aim to continue the winning run against the visitors. Jammu and Kashmir is likely to witness light snowfall and rain over higher reaches from today till Saturday. According to Meteorological Department, J&K will witness thunderstorms, gusty winds and scattered rainfall in the next few days. Met Department advised people to ensure safe storage of apples and paddy in view of the expected weather conditions. The Indian Meteorological Department, IMD, has forecast heavy rainfall over parts of Kerala, Mahe, South Interior Karnataka, Tamil Nadu, Puducherry and Karaikal today. IMD has also predicted thunderstorms with lightning and gusty winds over Delhi, Punjab, Haryana, Chandigarh, Uttar Pradesh, Uttarakhand, Himachal Pradesh, Bihar, Jharkhand, Odisha and West Bengal today. And now for a look at today's newspapers, it's over to Sarabjit Kaur.
5: Thank you, Abhishek. India-European Free Trade Association, EFTA pact, set to boost trade and investment, says Prime Minister, leads the statesman. Make predators fear the law, Supreme Court pushes Delhi police on safety of women in capital, reports the Pioneer. The Times of India, citing a survey by the National Statistics Office, NSO, says that only 15% going to work use public transport like buses, trains, trams or auto rickshaws. In football, after Brazil, India face another South American giant in Uruguay friendly at the Salt Lake Stadium, reports the Indian Express.

0: And finally, Nobel for Medicine spotlights research on interplay between brain and light, states the Economic Times. German US scientists win honor in medicine for using light to unravel secrets of the brain, writes the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Sarabjit. In some more news, the Indian Embassy in Bucharest has informed that all three Indian nationals aboard the commercial vessel MV Royad Mamadov are safe. The vessel came under attack in the Black Sea, leading to reported deaths of two foreign nationals. And now, before we end the bulletin, the headlines once again. Polling begins for by-elections to five assembly constituencies in Tamil Nadu, Puducherry in West Bengal and lone Lok Sabha seat in Assam. BJP announces names of eight candidates from Uttar Pradesh for Rajya Sabha elections. President Draupadi Murmu to be on a three-day visit to Himachal Pradesh beginning today. India voices support for Afghanistan's sovereignty, unity and territorial integrity, reaffirms its commitment to welfare of Afghan people. Yemen's internationally recognized government launches major military offensive against Houthis. And in men's cricket, first T20 international of the five-match series between India and West Indies to be played in Lucknow today. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: ఆకాశవాణి విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి.
4: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, వీటిల్లో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటిబిపి, ఎస్ఎస్బిలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేసింది. మొత్తం 1871 పోస్టులు భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టారు. సిఏ, సిపిఎఫ్, ఎస్ క్యాడర్ జనరల్లో 1320, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ క్యాడర్ ఎగ్జిక్యూటివ్లు పురుషులు 205, ఢిల్లీ పోలీస్ విభాగంలో ఎస్ఐ ఎగ్జిక్యూటివ్ మహిళలు 112, సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ సిఏపిఎఫ్ పురుషులు 234 ఖాళీలు ఉన్నాయి. మొత్తంగా 1871 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. సిఏపిఎఫ్లో ఎస్ఐ ఫైర్ పోస్టుకు సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ డిగ్రీ కలిగి ఉండాలి లేదా సంబంధిత ఇంజనీరింగ్లో 3 సంవత్సరాల డిప్లొమా ఉండాలి. ఢిల్లీ పోలీస్ ఎస్ఐ పురుషులు ఈ పోస్టుకు ఫిజికల్ టెస్ట్ సమయానికి ఎల్ఎంవి, మోటార్ సైకిల్, కార్ లైసెన్స్ తప్పకుండా కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి. సిఏపిఎఫ్, ఎస్ఐ, ఢిల్లీ పోలీస్ ఈ ఉద్యోగస్తులు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు గలవారై ఉండాలి. సిఏపిఎఫ్, ఎస్ఐ ఫైర్ ఉద్యోగానికి ఫైర్ ఉద్యోగానికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. వీరికి నెలకు 35,400 రూపాయల నుంచి 112,400 రూపాయల వేతన శ్రేణి అందుతుంది. సిబిటీ రాతపరీక్ష, శారీరక దారుణ్య పరీక్ష, పిఈటి, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, సిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://sscgov.in https://sscgov.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 30, 2026. దరఖాస్తు సవరణ తేదీలు 8 అక్టోబర్ 2026 నుంచి 10 అక్టోబర్ 2026 వరకు ఇచ్చారు.
5: మరొక ప్రకటన.

0: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ కు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీల భర్తీకి ఈ ప్రకటన ఉద్దేశించబడింది. ఎల్డీసీ జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ఏ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమానమైన పరీక్ష పాస్ అయి ఉండాలి. రెండు దశల్లో జరిగే రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్ లో పంపించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://ssc.gov.in. ఈ వెబ్సైట్ లో మీకు దరఖాస్తు నమూన, ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్ లో మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 7, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 0874429 5039. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించారు ఎం కోటేశ్వరరావు మరియు బి సుగ్రీవ. కార్యక్రమంలో మొదటి శ్రోత ఎవరో చూద్దాం. హలో, శుభోదయం అండి. మీ పేరు? వెంకటేష్ గారు, చెప్పండి ఈరోజు ఏ పాట కావాలి? ఓకే అండి, వినిపిస్తాను.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: నా పేరు మారవేన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం నుంచి.
0: చెప్పండి శ్రీనివాసరావు గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: శ్రీ ఆంజనేయ మూవీ నుంచి. రామ రామ రామ రామ రామ రామ అంటున్నది అనుమాని సాంగ్ ఉంటుంది మేడం, అది వేయండి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.

0: వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా బురద పుల్లా
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
6: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
7: నమస్కారం మేడం గారు, నేను సొప్పాయి గుడి నుంచి అప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారా?
6: బాగున్నామండి. అప్పారావు గారు చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
7: ఈరోజు నాకు మేఘ సందేశంలో నుంచి ఆకులు ఆకులు ఈ పాట వినిపించవచ్చిందిగా కూర్చున్నాను. ఈ పాట మా డాక్టర్ గారికి చాలా ఇష్టం అండి.
6: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
7: నిన్న 7:15 మాలాయ పాఠశాల మీద ఒక మంచి ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేశారండి, అది చాలా ఉపయోగంగా ఉంది, చాలా బాగుంది. మంచి కార్యక్రమాలు ఎన్నో తెలియని విషయాలు ఎన్నో తెలియ అవధానులు గారు, శ్రీనివాస్ గారు, సౌజన్య గారు చాలా విపులంగా చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ప్రసారం చేస్తున్న ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్.
6: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూస్తాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పద్మ అండి.
0: చెప్పండి పద్మ గారు. ఓకే ఓకే, చెప్పండి. ఈ రోజు ఏ పాట కోరుతున్నారు? ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: సీతంపేట నుంచి మురుపూరి స్వరూప మేడం.
0: చెప్పండి స్వరూప గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: ఈరోజు శుక్రం సినిమా నుంచి మేడం, ఆన్యడి పాట ఉంటుంది మేడం, అది కావాలి.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బర్మకామ్ నుంచి మాట్లాడుతున్నాం మేడం.
0: చెప్పండి నూర్జహాన్ గారు, ఈరోజు మీ మాటతో పాట కార్యక్రమంలో ఏ సినిమా నుంచి కోరుకుంటున్నారు?
1: ఈరోజు సినిమా పేరు 369 సినిమాలో నుంచి, ఆదిత్య 369 సినిమాలో నుంచి ఆ పాట కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. మీ మాటతో పాట కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు
1: నా పేరు ఝాన్సీ, జిరుగుపాడు మండల స్థాపకులండి.
0: చెప్పండి. ఝాన్సీ గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: జయ పుత్రుడు మీ ముందు తెల్లారి తెల్లని చిరసాంగ్ చేసింది.
0: ఓకే అండి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్

0: voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నా పేరు అనుమల మోహన్ మేడం. మాది మండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్.
1: మోహన్ గారు చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
2: మేడం, మాకు వెంకటేష్ సినిమా పెళ్లి చేసుకున్నాం, అందులో కోకిల కోకిల పాట కావాలి మేడం.
1: ఓకే అండి.
2: మేడం, మా కుటుంబ సభ్యుల పేరు
1: చెప్పండి.
2: మా భార్య పేరు సుభద్ర, మా కొడుకు రాజ్కుమార్, కోడలు రచన మన్మరాలు, మా హీరాయ, మన రేడియో వింటున్న కుటుంబం చెప్పండి.
1: ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి.
2: Okay.

0: హలో,
1: హలో, నమస్తే మేడం. గుడ్ మార్నింగ్.
0: నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: మేడం, నా పేరు యాకూబ్ పాష. కొత్త నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా మేడం?
0: బాగున్నామండి యాకూబ్ పాష గారు. చెప్పండి, ఈరోజు మీ మాటతో పాట కార్యక్రమంలో ఏ ఏ పాట కోరుతున్నారు?
1: గోవిందుడు అందరి వాడారండి. రామ్ చరణ్ గారు మూవీ లాంటి పాట కావాలి మేడం.
0: పాట
1: పాట నీలి రంగు చీరల వల్ల చందమామను వేగాన, ఆ పాట వినిపించండి.
0: ఓకే అండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: విత్తనాలను సేకరించుదాం, రోడ్లకు ఇరువైపులా నాటుదాం,
2: అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్న మొక్కలను పరిరక్షించుకుందాం,
1: వాతావరణ కాలుష్యాన్ని అరికడదాం, పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం.
2: మానవాళి లేకపోతే మొక్కలకు వచ్చే నష్టమేమీ లేదు, కానీ మొక్కలు లేకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
1: వృక్షో రక్షతి రక్షితః.
3: శ్రోతలు, మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో.
4: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి, మీ పేరు? చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు? చెప్పండి. ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: బయటి రాజేష్ అండి, రింగిరెడ్డిపల్లి ములకలపల్లి మండలం.
0: బయటి రాజేష్ గారు, చెప్పండి. రోజు మీ మాటతో పాట కార్యక్రమంలో ఏ పాట కోరుతున్నారు?
1: జై బోలో తెలంగాణ నుంచి ఒక మంచి పాట ఇవ్వండి మేడం.
0: ఓకే అండి,
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు ఖాదర్ భాషా మేడం, నెల్లూరు నుంచి.
0: ఖాదర్ పాషా గారు, చెప్పండి, రోజు మీ మాటతో పాట కార్యక్రమంలో ఏ చిత్రం నుంచి కోరుతున్నారు?
1: దృశ్యంలో ప్రతిరోజు పండగే సరదాలు తోడు.
0: ఓకే అండి,
1: ధన్యవాదాలు మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు అక్బర్, పాలంచ మండలం కొనుకుల మేడం.
0: అక్బర్ గారు చెప్పండి, రోజు ఏ పాట కోరుతున్నారు?
1: ఈరోజు తోటికోడల సినిమా నుంచి కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చినో చెప్పగలవా అనే పాట అయింది మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరి శ్రోత ఎవరో చూద్దాం. హలో.
1: హలో, నమస్తే అండి. శుభోదయం అండి.
0: శుభోదయం అండి. మీ పేరు?
1: పుల్లారావు గన్నవరం.
0: చెప్పండి పుల్లారావు గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: భక్త కన్నప్పుడు నుంచి శివ శివ శంకర భక్త శంకర సాంగ్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

మీరు ఇంతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు, సాంకేతిక సహకారం అందించారు ఎం కోటేశ్వరరావు మరియు బి సుగ్రీవ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో భాను ఆర్ట్ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటలు వింటారు.

0: మీరు ఇంతవరకు బానో ఆర్ట్ క్రియేషన్స్ వారు సమర్పించిన స్వర్ణకమలం చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

మీరు విన్న పాట చిరునవ్వుతో, చిత్రం నుంచి. శ్రోతల చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 18 పేజెస్, చిత్రం నుంచి సిద్ధి శ్రీరామ్ పాడిన పాట.

శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవన రాగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

0: నుంచి కార్తీక్ పాడిన పాట.
1: మంతర్ మచక్ మచక్ మన మస్తకలందరు, నిన్ననేది ఒక వేస్ట్ పేపరు, నేడనేది ఒక న్యూస్ పేపరు, రేపనేది ఒక క్వశ్చన్ పేపరు. సరిగా లైఫ్ ను చదవని చదవక ఆన్సర్ తెలియక అడుగులు కదలక తిక మక మక తిక పడిపోవద్దోయ్ పక పక నవ్వుల జోకర్.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి 16 చిత్రం నుండి కుమర్సాను పాడిన పాట.

మీరు విన్న పాట అందాల రాముడు చిత్రం నుండి రాజేష్ శ్రేయఘోషల్ ఆలపించిన గీతం. ఇప్పుడు వినండి సూర్యవంశం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

మీరు విన్న పాట సీను చిత్రం నుండి. ఇప్పుడు వినండి సుభాష్ చంద్రబోస్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయ ఘోషల్, సునీత పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12:05 ఆంగ్లంలో వార్తలు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి. వై?
5: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
2: ఎప్పుడు అడగండి. WHY అంటున్నారు కెప్టెన్ వై ఆఫ్ SBI,
5: మీ సైబర్ రక్షక్.
6: వినండి TR మహాలింగం గారి వేణుగానం.

మీరింతవరకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో టిఆర్ మహాలింగం గారి వేణుగానం విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ని ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతోంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు నుంచి 3 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఈరోజు ఎయిమ్స్ బిలాస్పూర్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొని పట్టభద్రులైన డాక్టర్లకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి,
1: आप इस संस्थान से उपाधि प्राप्त करने वाले प्रथम बैच के विद्यार्थी है. कहा जाता है फर्स्ट इम्प्रेशन लास्ट लॉन्ग. इसीलिए आपका कर्तव्य, आपका मेहनत, आपका कमिटमेंट, आपका हार्डवर्क आपके उत्तर पीढ़ी बाद में आएंगे और फॉलो करेंगे. और आप वो एक ड्राइवर होंगे जिसके पदांग अनुसरण करके दूसरे विद्यार्थी

0: ఆగే బడేంగే.
1: రేపు మనాలిలోని ప్రసిద్ధ హిడింబి ఆలయాన్ని, అటల్ టెన్నల్ రోహ్తాంగ్ను ముర్ము సందర్శిస్తారు. రాష్టపతి పర్యటన దృష్ట్యా బిలాస్పూర్, కుల్లు జిల్లాల్లో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 8న రాష్టపతి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లీప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రెయిన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంత్రి,
2: వర్ష 2025 మే హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ కు మినీ రత్న కేటగిరీ 1 కా దర్జా ప్రాప్త హోనా ఇస్కే ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ పిఛలే వర్షో మే కియే గే ఉల్లేఖనీయ ప్రయాసో కా హీ పరిణామ హై ఇస్కే లియే భీ ఆప్ సబ్ బధాయి కే పాత్ర హై ఔర్ మై ఉమీద్ కర్తా హూం కి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఇస్ ఉపలబ్ధి సే ఇన్స్పైర్ హోకర్ మెరిటైమ్ కే క్షేత్ర మే అప్నే ప్రయాసో కో ఔర్ తేజీ సే ఎగ్జిక్యూట్ కరేగా.
1: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ సభ్య దేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గుటెరెస్ సభ్య దేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. 1945లో ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించినప్పటి నుండి దాని సభ్యుల సంఖ్య దాదాపు 4 రెట్లు పెరిగినందున ఐక్యరాజ్య సమితి అత్యున్నత నిర్ణయాధికార సంస్థను కాపాడుకోవాలంటే తప్పకుండా సంస్కరించబడాలని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ చేసిన వ్యాఖ్యలపై హక్ ఈ వివరణ ఇచ్చారు. ఐక్యరాజ్య సమితిని విస్తరించినట్టే భద్రతా మండలిని కూడా విస్తరించాలని, విస్తృత సభ్యత్వానికి మరింత ప్రాతినిధ్యం వహించేలా మారాలని గుటెరెస్ వాదిస్తున్నారని హక్ చెప్పారు. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడి, పశ్చిమ బెంగాల్లో రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు చేపడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి రానున్న రాజ్యసభ ఎన్నికల కోసం బీజేపీ 8 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ధరంపాల్ సింగ్, రాధాకాంత్ ఓజా, ప్రకాష్ పాల్, విద్యాసాగర్ సోంకర్, గోపీకృష్ణ పాండే, ప్రియాంక సింగ్ రావత్, రామ్ ప్రతాప్ సింగ్ చౌహాన్, శృతి గాంగ్వార్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ఆమోదించింది. ద్వైవార్షిక ఎన్నికలకు నామినేషన్లు దాఖలు ఉత్తరప్రదేశ్ నుంచి 10, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ నుండి ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈ నెల 10. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి 5 రోజుల పాటు ఘనా, ఐవరీకోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా డాక్టర్ జయశంకర్ ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహిస్తారు. స్నేహం, సహకారానికి సంబంధించిన ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించడానికి ఈ 3 దేశాల నాయకులను కలుసుకుంటారు. వాణిజ్యం, ఆర్థికాభివృద్ది సహకారం, సామర్థ్య పెంపుదల, ప్రజల మధ్య సంబంధాలతో సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరుగుతాయి. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై కూడా ఆయన తమ అభిప్రాయాలు పంచుకుంటారు. అడిడ్ అబాబాలో ప్రాంతీయ మిషన్ అధిపతుల సమావేశానికి కూడా డాక్టర్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటన గ్లోబల్ సౌత్ దేశాలతో భారతదేశం ఐక్యతను మరింత బలపరుస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు న్యూఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ సంస్కృత విశ్వవిద్యాలయం 2వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ, ఈ స్నాతకోత్సవంలో 1300 మందికి పైగా విద్యార్థులు పాల్గొంటారని, అత్యుత్తమ విద్యా ప్రతిభ కనపరిచిన 3 ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉపరాష్టపతి శంకర్ దయాళ్ శర్మ పథకం బహుమతులను అందజేస్తారని తెలియజేశారు. ఈ వేడుకలో 240 మంది విద్యార్థులకు పీహెచ్డీ పట్టాలు ప్రదానం చేయనుండగా 2024, 2025, 2026 విద్యా సంవత్సరాలకు చెందిన

0: 60 మంది విద్యార్థులు బంగారు పతకాలు అందుకుంటారని ఆయన తెలిపారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రధాన ఆందోళనల్లో ఒకటిగా మారిందని, ఇది విమాన ఇంధన ధరల పెరుగుదలకు దారితీసి గణనీయమైన భారాన్ని మోపుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ఎయిర్ లైన్స్, చమురు మార్కెటింగ్ కంపెనీలతో ఏటీఎఫ్ ధరల గురించి చర్చిస్తోందని చెప్పారు. అన్ని వర్గాల భాగస్వాములతో సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలియజేశారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. 2026 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన తర్వాత వన్డే అంతర్జాతీయ సిరీస్లో 2-1 తేడాతో ఘన విజయం సాధించిన తర్వాత వెస్టిండీస్పై తమ విజయ పరంపరను కొనసాగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి 4 టీ20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులలో జరుగుతాయి. కేరళ, మాహే, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రానున్న 2-3 రోజుల్లో జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీగఢ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, లక్షద్వీప్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, మహారాష్ట, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో రానున్న 2-3 రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా తెలిపింది. బెనిన్ సిటీ నుండి లాగోస్ కు వెళుతున్న నైజీరియన్ సైనిక విమానం కూలిపోయిన ఘటనలో మరణించిన వారి సంఖ్య 32కు పెరిగింది. ఈ 32 మంది బాధితుల్లో 25 మంది ప్రయాణికులు, 7 సిబ్బంది ఉన్నారు. ప్రాణాలతో ఎవరూ బ్రతికి బయటపడలేదని ఆ దేశ అధ్యకులు బోలా టినుబు చెప్పారు. విమాన ప్రమాదానికి కారణాలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని నైజీరియన్ ఎయిర్ ఫోర్స్ ను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 ను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు ఘనా, ఐవరీ కోస్ట్, ఇథియోపియా దేశాల్లో పర్యటిస్తారు. 5 టీ20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ఈరోజు లక్నోలో జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

మీరు విన్న పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం. వీరుగానం చేసిందే మరో చిత్రం సీతారామ కళ్యాణం.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి సరిజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టుని పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నేడు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీ, విద్యార్థుల ముఖాముఖి, ఐడీఓసీ మహిళా సంఘాల భేటీలలో పాల్గొంటారు. అలాగే రామాయంపేట సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఎంపీ రఘునందనరావు ఆధ్వర్యంలో చేపట్టే 35,000 జీడిమామిడి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని గవర్నర్ రేపు ప్రారంభించనున్నారు. రాష్టంలో విద్యుత్ కొరత తీర్చేందుకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల జల విద్యుత్ కేంద్రాన్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా అక్కడి జెన్కో అధికారులతో సమాపేశమై విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, నీటి లభ్యత తదితర అంశాలపై చర్చించారు.

అనంతరం సూర్యాపేట జిల్లాలోని గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వద్ద 200 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను మంత్రులతో కలిసి ఉప ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోంది. ఈ సేవా మాసంలో భాగంగా ప్రతి గడపకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది సందేశాలని తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. ఇందులో భాగంగా మెట్టుగూడలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రహదారి భద్రతపై చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించాలని సూచించారు. మోదీ ఆశయాలకు అనుగుణంగా సమాజ సేవే ధ్యేయంగా సాగుతున్న ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఖైరతాబాద్ లో నిర్వహించే సేవా జ్యోతి యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 3 ఎన్నికల కమిషనర్ల సమ్మతి లేకుండా ఎస్ఐఆర్ పై నిర్ణయాలు తీసుకున్నారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, ఇండి కూటమి నేతలు ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ విధానంపై తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. ఎస్ఐఆర్ పై ఎన్నికల సంఘం తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. 1952 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పాలనలోనే 12 సార్లు ఎస్ఐఆర్ జరిగిందని, ఓడిపోయినప్పుడల్లా ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి దేవాలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పర్యవేక్షణలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. 10 రోజుల పాటు వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం, అన్నదానం, దాండియా వంటి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. భక్తులందరూ ఈ వేడుకలకు భారీగా తరలివచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బ్యాంకు ఉద్యోగులపై పనిభారం తీవ్రంగా ఉందని, వారి దీర్ఘకాలిక డిమాండ్ అయిన వారానికి 5 రోజుల పనిదినాలను అమలు చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యకురాలు కల్వకుంట్ల కవిత కోరారు. ఇది వీలుకాని పక్షంలో బ్యాంకులు 7 రోజులు నడిచేలా ఉద్యోగులకు షిఫ్ట్ విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. శనివారాల సెలవుల వల్ల ఉత్పాదకత ఏమాత్రం తగ్గలేదని ఒక వీడియో సందేశంలో తెలిపారు. ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ చైర్పర్సన్ మధు యాష్కి గౌడ్ ఢిల్లీలో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల నిపుణులను ఏకంచేసి పాలసీ మేకింగ్, దేశ నిర్మాణంలో వారిని భాగస్వాములను చేసేందుకు 6 నెలల్లో స్థానిక స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని పరివేద గ్రామంలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నం అన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి 50 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్లు, 1.70 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నూతన రహదారి నిర్మాణాలను ప్రకటించారు. అలాగే పశువులకు మందులు, కళ్యాణలక్ష్మి చెక్కులు, ఉచిత విద్యుత్, ఇందురమ్మ ఇళ్లు వంటి పలు సంక్షేమ పథకాల లబ్దిని ప్రజలకు వివరించారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. తన పాస్పోర్టు జప్తునకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందంటూ సెప్టెంబర్ 29 ఒక పత్రికలో వచ్చిన కథనంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సదరు పత్రికకు లీగల్ నోటీస్ కేవలం ఏసీబీ మెమో మాత్రమే దాఖలు చేసిందని ఆయన న్యాయవాది స్పష్టం చేశారు. ఆ తప్పుడు వార్తను 48 గంటల్లోగా ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ పరువునరం దావా వేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో తాగునీటి నాణ్యతపై ప్రచారంలో ఉన్న వీడియోలని నమూనాలు భూగర్భ జలాలకు సంబంధించినవేనని, జలమండలి సరఫరా చేసే శుద్ది చేసిన నల్లాల వల్ల భూగర్భ జలాల్లో టీడీఎస్, ఫ్లోరైడ్ ప్రమాణాలు మారవచ్చని, ఆ ఫలితాలను జలమండలి తాగునీటికి అన్వయించడం సరికాదని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 4 రోజుల పాటు అట్టహాసంగా జరిగిన రాష్టస్థాయి బాలబాలికల కబడ్డీ పోటీలు నిన్న రాత్రి ముగిశాయి. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో బాలుర విభాగంలో నల్గొండ జిల్లా జట్టు వనపర్తి జిల్లా జట్టుపై 46-30 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. బాలికల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై 48-24 పాయింట్ల తేడాతో విజయ దుందుపి మ్రోగించింది. ఫైనల్ విజేతలు నల్గొండ, కొత్తగూడెం జట్లకు రాష్ట రవాణా, బీసీ సంక్షేమ శాఖ

0: మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా కప్పును షీల్డులను అందజేశారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: పిల్లలు సమయాన్ని వృధా చేస్తూ మత్తుకు బానిసలుగా మారే పరిస్థితిని, సమయాన్ని వృధా చేసే పరిస్థితి నుంచి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచే గ్రౌండ్ కు తీసుకుపోయి అలవాటు చేయాలని కోరుకుంటా ఉన్నా. దానివల్ల క్రీడాకారులుగా మారడమే కాకుండా వాళ్ళు ఎటువంటి దురలవాట్లకు పోకుండా వారికి ఒక సామాజిక స్ఫూర్తి, క్రీడలు ఒక శరీర దారుఢ్యానికే కాకుండా మానసిక బలోపేతానికి కూడా పనికొస్తాయి అనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ
0: ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యము యువతను సన్మార్గంలో నడపాలి, యువతకు చక్కటి విద్యను అందించాలి. సీఎం కప్ పేరిట కూడా ఈ జిల్లాలోనే సుమారు 42 క్రీడలను ఆడించిన సందర్భంలో మట్టిలో మాణిక్య లాంటి వారి క్రీడాకారులను చేతిని పని చెప్పి తీసుకుని నిర్ణయం భాగంగా ఈ కబడ్డీ గ్రామీణ క్రీడలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
0: పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 54 మంది లబ్దిదారులకు 54,864 రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ధాన్యం కొనుగోలు సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట ప్రభుత్వం 7 గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాలను ప్రోత్సహిస్తూ ఆయా రకాలను సాగు చేసిన రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందించనున్నట్లు ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖాధికారి ధనసరి పుల్లయ్య చెప్పారు. ఈరోజు ఖమ్మంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం ప్రకటించిన బోనస్ సక్రమంగా అందేలా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గుర్తింపు పొందిన సన్నధాన్యం రకాల గుర్తింపు ధృవీకరణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొనుగోలు సమయంలో ధాన్యం రకాన్ని సక్రమంగా గుర్తించి అర్హులైన రైతులకు మాత్రమే బోనస్ ప్రయోజనం అందేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెల 12 వరకు సమాచార హక్కు చట్టంపై అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగా జిల్లా అధికారులందరూ వారి వద్ద పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, అప్పీల్ దరఖాస్తులపై నిర్దేశించిన ప్రొఫార్మాలో సమాచారం ఇవ్వాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సంచార్ హక్కు వారోత్సవాలపై జిల్లా కలెక్టరేట్ లో జరిగిన సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో శాఖల వారీగా గత ఏడాది కాలంలో వచ్చిన దరఖాస్తులు, వాటికి ఇచ్చిన సమాచారం, పెండింగ్ దరఖాస్తులు, వాటికి గల కారణాలపై సమీక్ష జరిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ది పనులు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై ఈ సందర్బంగా ఆయన ప్రజలను అడిగి తెలుసుకుని క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ముఖ్యాంశాలు మరోసారి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు మెదక్ జిల్లాలో పర్యటించి నషాముక్త్ భారత్ ర్యాలీతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్టంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రధానమంత్రి మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేపట్టిన సేవా సంకల్ప్ అభియాన్ ద్వారా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తెలిపారు. వచ్చే ఏడాది నాటికి గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలను వినవచ్చు.

కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. ఈరోజు మనం మాట్లాడుకునే అంశం క్రీడ ఆధారిత విద్య, ప్లే బేస్డ్ ఎడ్యుకేషన్. దీన్ని ప్రారంభించే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు తెచ్చుకుందాం.

వీటిని మాత్రమే మన బ్రెయిన్ ఎందుకు మనకి ముందుకు తీసుకొని వస్తుంది. సో వీటిని మాత్రమే మన బ్రెయిన్ బాగా ఎందుకు గుర్తు పెట్టుకుంటుంది. ఇది మనం ఒక నిమిషం ఆలోచించాల్సిన విషయం. మనం మామూలుగా అనుకుంటున్నట్టుగా ఆటలు ఆడడం అనేది ఒక చిన్న టైంపాస్ విషయం కాదు. అది చిన్నపిల్లలు నేర్చుకునే విధానం. అంటే వారు ఒక విషయం గురించి అర్థం చేసుకోవడం, దాన్ని పరిశోధించడం మరియు నేర్చుకోవడం. ఇది ప్రతి ఒక్క చిన్నపిల్లడి విషయంలో చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే మన బ్రెయిన్ చాలా చురుగ్గా చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మెదడు అత్యంత వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం గోల్డెన్ పీరియడ్ ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటాం. సో ఈ టైంలో, ఈ గోల్డెన్ పీరియడ్ లో ఉన్నప్పుడు మనం ఎంత బాగా వాళ్ళకి ఈ నేర్చుకునే విధానాన్ని నేర్పిస్తే వాళ్ళు అంత చురుగ్గా అంత బెటర్గా డెవలప్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అసలు సైన్స్ ఏం చెప్తుంది ఈ క్రీడా ఆధారిత విద్య గురించి? సో మనకి బ్రెయిన్ లో మెయిన్ గా ఏంటి అంటే ఈ 3 నుంచి 6 సంవత్సరాల టైంలో చాలా విషయాలు బ్రెయిన్ నేర్చుకుంటుంది. ఎలాంటి విషయాలు? ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటాం. ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అంటే ఏంటి అంటే ఒక పని చేసేటప్పుడు రూల్స్ పాటించడం కానీ, మన ఎమోషన్స్ భావోద్వేగాలు అనేది నియంత్రించుకోవడం కానీ, ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ ఇట్లాంటివి అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ కింద తీసుకుంటాం. సో మనకి ఈ క్రీడా ఆధారిత విద్య వల్ల మనకి మెయిన్ గా బ్రెయిన్ లో ఈ ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్ అనేది పెరుగుతుంది. అండ్ సెకండ్ విషయం ఏంటి అంటే ఓవరాల్ ఇంప్రూవ్మెంట్. ఓవరాల్ ఇంప్రూవ్మెంట్ అంటే మామూలుగా చిన్నపిల్లల ఎదుగుదలలో మనం చూసే విషయాలు ఏంటి అంటే ఫిజికల్ గా ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఇంటలెక్చువల్ గా, ఎమోషనల్ గా ఎంత ఉంటుంది, అండ్ సోషల్ గా కూడా. ఫిజికల్ గా అంటే కండరాల బలం కానీ, పరిగెత్తడం, ఆడడం, గెంతడం ఇట్లాంటివన్నీ అన్నిటి వల్ల వాళ్ళకి కండరాల్లో బలం అనేది పెరుగుతుంది. అలానే కొన్ని ఫైన్ ఆర్ట్స్ ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్ అంటే చిన్న చిన్న పూసలతో ఆడడం కానీ, గవ్వల్లాగా పైకి ఎగిరేసి పట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ కండరాల కదలిక ఎంత పరిధిలో అవ్వాలి, ఎంత స్పీడ్తో అవ్వాలి అనేది కూడా పిల్లలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్. ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు మన తెలివి తేటలు నేర్చుకోవడం, ఒక పనిని చెయ్యడం, ఆ పని చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ చేయడం, ఆ మిస్టేక్స్ నుంచి మళ్ళీ కొత్తగా నేర్చుకోవడం, మళ్ళీ కొత్తగా ఒక విషయాన్ని మనం స్టార్ట్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని పునరాలోచించుకొని మళ్ళీ దాన్ని మళ్ళీ చేయడం అనేది ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ అంటాం. అలానే కాకుండా క్రీడల వల్ల మనకి ఇంకోటి ఉపయోగం ఏంటి అంటే ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే మనకి జరిగే భావోద్వేగాలు ఒక గేమ్లో, ఒక ఆటలో ఆడడం, ఆడినప్పుడు కొన్నిసార్లు గెలుస్తుంటాము, మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది అది ఇచ్చేస్తుంది. అలాగే ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఓడిపోయినప్పుడు మనకు ఒక రకమైన విచారం వస్తుంది, దాని నుంచి ఒక రకమైన నిరాశని మనం వస్తుంది. దాన్ని తట్టుకోవడం ఎట్లా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఫ్యూచర్ లో వస్తున్నప్పుడు దాన్ని ఎలా డీల్ చేయాలి అనేది కూడా మనం ఎమోషనల్ డెవలప్మెంట్ మనకి ఈ పిల్లల్లో క్రీడల వల్ల వస్తూ ఉంటుంది. అవే కాకుండా సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎదురుగా ఉన్న వాళ్ళతో, లేదు మన పక్కన ఉన్న వాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉన్నాం. సో అట్లాంటి విషయాలు, ఒక చిన్న విషయమే ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక బొమ్మలాట ఆడుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే ఒక 3-4 పిల్లలు కలిసి బొమ్మలు ఆడుకుంటూ ఉన్నారో, ఒక్కొక్క బొమ్మని ఒకళ్ళు పంచుకోవడం, నాకు ఇది కావాలి అది కావాలని గొడవ పడినా కానీ వాళ్ళు ఆ పంచుకోవడం అనేది నేర్చుకుంటూ ఉంటారు. సో ఇతరులతో ఎట్లా మాట్లాడాలి, లేదు నాకు ఒక రకమైన బొమ్మ కావాలంటే ఇతరులను ఎట్లా అడిగి ఒప్పించుకోవాలి. సో ఇవన్నీ కూడా సోషల్ డెవలప్మెంట్ కింద వస్తాయి. రకమైన అన్ని డెవలప్మెంట్స్ కూడా మనకి బ్రెయిన్ లో ఒక రకమైన చేంజెస్ ని కలగజేస్తూ ఉంటాయి. ఎలాగా అంటే, సో ఎప్పుడైతే మనకి ఒక పిల్లవాడు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నాడో, నేర్చుకుంటున్నప్పుడు కొత్త కొత్త సైనాప్సెస్ అనేవి డెవలప్ అవుతాయి. సైనాప్స్ అంటే 2 నరాల మధ్యలో ఉండే కనెక్షన్. ఎప్పుడైతే పిల్లోడు ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉన్నాడు, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉన్నాడో,
అట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే ఎక్కువ సార్లు ఈ సైనాప్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇంకో సైనాప్స్ కు వెళ్తుంది. ఒక నరం నుంచి ఇంకో నరానికి మనకి ఇన్ఫర్మేషన్.

మిషన్ వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ పిల్లవాడు పదే పదే అదే పని చేస్తున్నాడు, లేదు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాడు అన్నప్పుడు, ఆ కొత్త కొత్తగా నరాల మధ్యలో కనెక్షన్లు ఏర్పడడం, ఉన్న కనెక్షన్స్ చాలా స్ట్రాంగ్ అవడం లాంటివి అవుతా ఉంటాయి. సో వీటి వల్ల మనకి ఫ్యూచర్ లో లాభం ఏంటి అంటే, ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనము కొత్తగా ఏదో ఆలోచించకుండా ఆల్రెడీ మన బ్రెయిన్ గుర్తుపెట్టుకున్న విషయాలు, చిన్న చిన్న విషయాలు, ఆ విషయాలను మళ్ళీ మన బ్రెయిన్ రీఇమాజిన్ చేసుకొని మనం తొందరగా పనిచేయడానికి పనిచేస్తుంది. సో సైనాప్టిక్ డెవలప్మెంట్ కూడా సైనాప్టిక్ ప్రూనింగ్ అంటాం. సో ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. అండ్ చిన్న పిల్లలు చాలా విషయాలు కూడా చూసి నేర్చుకుంటారు, ఐదర్ పెద్దవాళ్ళ నుంచి కానీ, సహచరుల నుంచి కానీ, ఒక వాళ్ళు ఆడే పద్ధతిని కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతిని కానీ, ఇవన్నీ చూసి నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి ఎప్పుడైతే పిల్లలు ఇట్లాంటి వాటికి రిపీటెడ్ గా ఎక్స్పోజ్ అవుతున్నారు, ఎక్కువ సార్లు దాన్ని చూస్తున్నారు, సో ఆడుకోవడాన్ని ఎక్కువ సార్లు చూస్తున్నారు, లేకపోతే పెద్దవాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు అనేది చూస్తుంటారు, సో దాని నుంచి పిల్లలు నేర్చుకోవడం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వడం కోసం, నరాలు మంచిగా పెరగడానికి కోసం కూడా ఇట్లాంటి క్రీడా సంబంధిత ఆటలు అనేవి చాలా ఉపయోగపడుతుంటాయి. మరి ఈ ఆటల్లో రకాలు ఏమన్నా ఉన్నాయా లేదు, రకరకాల ఆటల వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. దీంట్లో మొదటిది ఏంటి అంటే ఆబ్జెక్ట్ ప్లే. ఆబ్జెక్ట్ ప్లే అంటే వస్తువులతో ఆడుకోవడం, చిన్న చిన్న వస్తువులు. ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకుంటే, మన చిన్నతనంలో మనం చూసేవేంటి, చిన్న చిన్న రాళ్ళు కానీ, కట్టెపుల్లలు కానీ, ఇసుక కానీ, ఇట్లాంటివి ఏ రకమైన వస్తువు అయినా పర్లేదు, అట్లాంటి వస్తువులతో మనం ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు కూడా ఈ వయసులో ఏం చేస్తూ ఉంటారు అంటే, ఏదో మనకి అది అవసరం లేని విషయమైనా, అవసరం లేని చిన్న వస్తువు అయినా దాంతో ఏదో ఆడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది వాళ్ళలో కొత్త కొత్త క్రియేటివిటీని పెంచుతుంది, కొత్తగా ఆలోచించే విధానం కానీ, చిన్న చిన్నగా బ్రిడ్జ్ కట్టే తట్టుగా ప్రయత్నించడం కానీ, లేదు ఒక దానిపై ఒకటి పేర్చి కానీ ఇట్లా ఆడుకుంటూ ఉంటారు. సో ఇట్లాంటి ఆడుకోవడము, దీనివల్ల వాళ్ళకి క్రియేటివిటీ, గురుత్వాకర్షణ శక్తి అనేది తెలుస్తుంది, ఒక దానిపైన ఒకటి పెడితే ఫ్రిక్షన్తో అది ఆగుతుంది అనేది ఫ్యూచర్లో వాళ్ళు మెల్లమెల్లగా నేర్చుకుంటూ ఉంటారు. అలానే కాకుండా ఊహాజనిత ఆటలు అన్నమాట. ఊహాజనిత ఆటలు అంటే ప్రిటెండింగ్. ప్రిటెండింగ్ అంటే ఏంటి, మనము ఇంకో మనిషిలాగా ప్రవర్తిస్తూ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అట్లా బిహేవ్ చేస్తూ నేర్చుకోవడం. సో వీటి వల్ల లాభాలు ఏముంటాయి? సో ఇప్పుడు ఒకవేళ క్రియేటివిటీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ ఒక బాబు ఒక డాక్టర్ లాగా చేయాలి అని అనుకుంటే, వాళ్ళు స్టెత్ యూజ్ చేయడము, డాక్టర్ ఎట్లా మాట్లాడతాడో చూడడము, వాళ్ళ బిహేవియర్లో ఎట్లా ఉంటుందనేది చూడడము, ఎట్లా ఒక పేషెంట్తో మాట్లాడతారు, ఇవన్నీ కూడా ఇంకొక మనిషిని చూసి ఆలోచించుకోవాలి. ఆ మనిషి ఎలా ఆలోచిస్తున్నాడో వీళ్ళు అర్థం చేసుకుని మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి. సో దీన్ని ఊహాత్మక లేదా ఊహాజనిత ఆట లేదంటే ప్రిటెండింగ్ అంటారు. సో దాన్ని బట్టి ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి ఆ ఊహాజనితమైన ఆట ఆడుతున్నారో అప్పుడు వాళ్ళకి ఆ అవతల వ్యక్తి యొక్క ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో బేసికల్లీ ఆబ్జెక్టివ్ ప్లేస్ తోనేమో క్రియేటివిటీ లాంటివి పెరుగుతూ ఉంటాయి, ఊహాత్మక ఆటలలోనేమో ఎమోషన్స్ అర్థం చేసుకోవడం, అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం అనేవి పెరుగుతూ ఉంటాయి. అవి కాకుండా కొన్నిసార్లు మనం చూస్తుంటాం, కొంతమంది పిల్లలు బాగా పరిగెడుతూ ఉంటారు, ఎగురుతూ ఉంటారు, దుంకుతూ ఉంటారు. సో వాళ్ళని చూసినప్పుడు ఏమంటామంటే, పడిపోతా వద్దు, ఎందుకు ఇట్లా పరిగెడుతున్నావు, వద్దు వద్దు అని ఈ మధ్య చాలా మంది చూస్తూ ఉంటారు. కానీ అట్లాంటి కొద్దిగా రిస్క్తో కూడిన ఆటల వల్ల కూడా చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక పిల్లవాడు చిన్న ఎత్తు నుంచి జంప్ చేయడం నేర్చుకున్నాడు, సో ఆ జంప్ చేసినప్పుడు ఒట్టి చిన్నగా జంప్ చేయడమే కాకుండా వాళ్ళకి అర్థమవుతుంది, ఎంత హైట్ నుంచి నేను జంప్ చేయగలను, ఇంతకంటే ఎక్కువ హైట్ నుంచి జంప్ చేస్తే నాకు పెయిన్ వస్తుంది కాబట్టి నేను చేయకూడదు. అండ్ ఒకసారి ఆ జంప్ చేసిన తర్వాత కానీ, ఏదైనా చిన్న ఎత్తు ఎక్కిన తర్వాత కానీ వాళ్ళకి ఒక రకమైన ఆత్మవిశ్వాసం అనేది వస్తుంది. సో దీనివల్ల ఏంటి అంటే, వాళ్ళు ఫ్యూచర్ లో కూడా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ, ఎప్పుడన్నా ఎక్కడన్నా వాళ్ళు ధైర్యం చేయాల్సిన విషయాల్లో ఆ రిస్క్ తీసుకునే నేచర్ అనేది పిల్లల్లో పెరుగుతుంది. అయితే ఇప్పుడు రీసెంట్ గా మనము ఇట్లాంటి విషయాల్లో చూస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి అని మాట్లాడుకుంటే, ఈ మధ్య కాలంలో పిల్లలకి ఈ బయటకెళ్లి ఆడుకోవడం, బయట వేరే పిల్లలతో ఆడుకోవడం అనేది చాలా వరకు తగ్గిపోయాయి. మేజర్ గా మనకి ప్రాబ్లం ఏముంటుంది అంటే, ఇప్పుడు వచ్చిన మొబైల్స్,

లేదు అంటే స్క్రీన్, మొబైల్ ఆర్ స్క్రీన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ని ఊహించుకుందాం. ఒక పిల్లవాడు ఏదన్నా రాయాలి అనుకుంటే యాక్చువల్ గా పెన్ని ఎంత గట్టిగా పట్టుకోవాలి అన్న విషయం పిల్లవాడికి నేర్చుకోవాలి. ఆ పిల్లవాడు ఆ పట్టుకోవడం నేర్చుకోవాలి అంటే ఎంత గట్టిగా అనే తెలియాలి అంటే ఏ మట్టితోనో ఏదన్నా వస్తువులతో ఆడుకోవడం వల్ల ఆ పెన్ ఎంత గట్టిగా పట్టుకోవాలనేది వాళ్ళు నేర్చుకుంటారు. సో ఆ నేర్చుకోవడం అనేది ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రాబ్లం రీసెంట్ టైంలో ఏమొస్తుంది అంటే మొబైల్ స్క్రీన్. ఇప్పుడు మొబైల్ ని యూజ్ చేయడం వల్ల వాళ్ళు రాయడం నేర్చుకోవటం లేదు, వాళ్ళకి టచ్ అనేది ఏమి ఉండట్లేదు, ఓన్లీ స్క్రీన్ ని పొట్టిగా కదిలియడం అనేది మాత్రమే చూస్తున్నాం. సో మన చేతికి తెలియాల్సిన వివిధ రకాలైన స్పర్శ, దాని ప్రెజర్ ఎంత పెట్టాలి, ఎట్లాంటి ప్రెజర్ పెట్టాలి, ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎంత మెత్తగా పట్టుకోవాలి అనేది కూడా పిల్లలకి తెలియడం పోతుంది. సో దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఫ్యూచర్ లో అట్లాంటి సిచ్యువేషన్స్ ఏదన్నా ప్రెజర్ గా చూడాల్సి వచ్చినప్పుడు వాళ్ళు నేర్చుకోలేకపోతున్నారు. ఈ మొబైల్ లో కూడా కొన్ని విషయాలు చూస్తుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఎంత ఇబ్బందికరంగా తయారైపోయిందంటే ఈ పరిస్థితి, 1.5 సంవత్సరాల పిల్లలు, 2 సంవత్సరాల పిల్లలకి కూడా అమ్మ వాళ్ళు ఫుడ్ పెట్టేటప్పుడు కానీ తినిపించేటప్పుడు ఇంకేదన్నా లేదు పిల్లోడు ఏడుస్తున్నాడు అన్నప్పుడు ఇమీడియట్ గా స్క్రీన్ చూపెట్టడం స్టార్ట్ చేసేస్తున్నారు. దీనివల్ల కలిగే ఇబ్బంది ఏంటి అంటే పిల్లవాడు రియల్ వరల్డ్ లో తన చుట్టుపక్కల ఉన్న విషయాల నుంచి నేర్చుకోవడం అనేది ఆగిపోతుంది. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు వాళ్ళ ప్రపంచం మొత్తం ఆ చిన్న స్క్రీన్ లో ఉండే చిన్న చిన్న బొమ్మలు, దాన్ని టచ్ చేయడం, ఆ స్మూత్ స్క్రీన్ ని పైకి కిందికి అనడం తప్పించి వేరే ఏం నేర్చుకోవట్లేదు. కొంతమంది పిల్లలు ఈ మధ్య చూస్తున్నాం, వాళ్ళు నిద్రపోయేటప్పుడు కూడా ఆ తమ్ముని పైకి అనడం, బొటన వేలిని కదిలియడం ఇట్లాంటివి కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం. సో అంతగా అలవాటు అయిపోతున్నారు వాళ్ళు, 2 ఇయర్స్ 3 ఇయర్స్కే పిల్లల్ని ఇట్లా చేసేస్తున్నారు. అయితే దీని నుంచి బయటకి రావాలి అంటే పిల్లల్ని బయటకి పంపించడం అనేది చాలా ముఖ్యం. ఇదే విషయాలు కాకుండా ఓవర్ ప్రొటెక్షన్, పిల్లల్ని వాడు బయటకు పరిగెడుతున్నాడు అనగానే వద్దు అని చెప్పడాలి, కానీ చిన్నగా జంప్ చేయడం, ఒక ఫాస్ట్ గా పరిగెత్తినా, చిన్న ఎత్తులు ఎక్కినా, ఏది ఎక్కినా కానీ పెద్దవాళ్ళలో భయం ఎక్కువైపోయి వాళ్ళని అట్లాంటి ఎటువంటి రిస్క్ లేకుండా, ఎటువంటి రిస్క్ తీసుకోకుండా వాళ్ళని ఆపేస్తున్నారు. సో అట్లాంటి చిన్న చిన్న రిస్కులు తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద ప్రాబ్లం వస్తుంది అప్పుడు రిస్క్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. మనంత వరకు పేరెంట్స్ గా, గ్రాండ్ పేరెంట్స్ గా మనం చేసేది ఏంటి అంటే పిల్లోడికి ఏం దెబ్బ తగలొద్దు అన్న ఉద్దేశంతో మనం కాపాడుతూ ఉంటాం, కానీ దానివల్ల ఏంటి అంటే పిల్లోడు నేర్చుకోవడం అనేది మానిపోతుంది. సో దానివల్ల కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ఆ రిస్క్ తీసుకోవడం అనేది అసలు ఉండట్లేదు. ఇంకో విషయం ఏంటి అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే చాలా చిన్న చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ప్రాబ్లం ఏంటి అంటే పాతకాలంలో ఏమయ్యేది అంటే చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల పరిస్థితుల్లో, అట్లనే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు, అమ్మమ్మలు, తాతయ్యలు, బాబాయిలు, పిన్నులు, అట్లా చాలా మంది ఉండేవాళ్ళు. సో పిల్లవాడు ఎప్పుడు నేర్చుకునేటప్పుడు ఏం చేస్తాడు అంటే అవతల వ్యక్తిని చూసి నేర్చుకోవడం అనేది ఉంటుంది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో ప్రాబ్లం ఏంటి అంటే ఐదర్ ఒకవేళ చూస్తే అమ్మని కానీ, లేదు అంటే నాన్నని కానీ చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటారు. పాతకాలంలో అలా ఉండేది కాదు. ఆ పాతకాలంలో ఏమయ్యేది, చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉండేవాళ్ళు మనకి ఇంట్లో. సో అందరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండద్దు, వీళ్ళు ఇంత ధైర్యంగా ఉన్నారు, వీళ్ళు ఇంత ధైర్యంగా లేరు, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు ఎక్కడ క్రియేటివిటీ ఉంది, ఎవరు ఎంత నవ్వించగలుగుతున్నారు, ఇవన్నీ కూడా పిల్లలు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు ప్రాబ్లం ఏమైపోయింది అంటే ఓన్లీ నేర్చుకోవడానికి మనకి తెలిసిన వాళ్ళు ఇద్దరే, అది ఒకళ్ళు అమ్మ, లేదు అంటే నాన్న. బయటకి వెళ్ళట్లేదు, చుట్టుపక్కల జనాలతో కలవట్లేదు, అండ్ పిల్లలతో ఆడట్లేదు. ఒకవేళ ఆడినా కానీ వీడియో గేమ్స్ కానీ ఇట్లాంటివి ఆడుతున్నారు తప్పించి ఫిజికల్ గా యాక్టివ్ గా ఉంచే గేమ్స్ ఆడట్లేదు. సో ఎప్పుడైతే మనం ఇట్లాంటి ఎక్స్పోజర్ లేని కండిషన్, ఎక్స్పోజర్ అంటే మనం దాన్ని చూడట్లేదు, పిల్లలు నేర్చుకోవాలంటే చూడాలి, ఇప్పుడు అసలు చూడట్లేదు, బయట ప్రపంచాన్నే చూడనప్పుడు వాళ్ళు నేర్చుకోకపోవడం అనేది అసలు ఇంకా ఉండదన్నమాట. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనకి రీసెంట్ గా మనకు అవుతున్న ప్రాబ్లమ్స్. ఇవే కాకుండా ఇంకో కొత్త విషయం ఏంటి, ఇప్పుడు కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మనం చదువుకునే విషయాలు కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అన్ని అది ఆల్రెడీ చేసేస్తుంది.
ఆలోచన విధానం కూడా అది ఆల్రెడీ ఆలోచించేసి

చెప్తుంది. సో ఒకప్పుడు మనం లెక్కలు చదువుకునేటప్పుడు మనకి ఎంత కావాలి, ఇప్పుడు 5/7 ఎంత అంటే 5 ఏళ్ళ 35 అనేది మనకి నోటికి వచ్చేసేది. ఇప్పుడు దానికి కూడా మనం క్యాలిక్యులేటర్ వాడాల్సి వస్తుంది. సో ఎందుకు అంటే దాన్ని మనం అసలు ప్రాక్టీస్ చేయట్లేదు. సో ఇప్పుడు ఆటలు ఆడేటప్పుడు ఉంది, లేదా ఏదైనా చిన్న ఆటలే ఆడుతున్నప్పుడు నెంబరింగ్స్ మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి కూడా నేర్చుకుంటాం. ఎంత వాల్యూ ఉంది, దీనికి ఎంత ఉంది. చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు కూడా ఇదిగో నీకు 10 రూపాయలు ఇస్తాను, నాకు అది తెచ్చిపెట్టు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకున్న క్రియేటివిటీని, ఈ మ్యాథమెటికల్ స్కిల్స్ ని నేర్చుకుంటున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా మనకి ఈ AI తో పోతున్నాయి. అండ్ మొబైల్ యూస్ చేయడం వల్ల ఇంకో ప్రాబ్లం ఏంటి అంటే, మనము మొబైల్లో కూడా మోస్ట్లీ రిపీటెడ్ గా ఒకటే గేమ్స్ చూడడం కానీ, ఒకటే రైమ్స్ లాంటివి చూడడం కానీ, ఒకటే రకమైన గేమ్స్ ఆడడం కానీ చేస్తూ ఉంటాం. వీటి వల్ల మనకు అయ్యే ప్రాబ్లం ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఒకే రకమైన గేమ్స్ ఆడుతున్నామో ఆ గేమ్స్ అన్ని కూడా ఎట్లా ప్లాన్ చేసి ఉంటాయంటే, ఒక స్టేజ్ అయిపోతుంది, అది ఫినిష్ చేయగానే మనకు ఒక హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో స్టేజ్ స్టార్ట్ అయిపోతుంది, దాన్ని చేస్తాం, ఇంకో స్టేజ్ అట్లా. సో రిపీటెడ్ గా మనం ఏమవుతూ ఉంటాము అంటే, అవి చేస్తూ దాంట్లో వచ్చే ఆ పాక్షికమైన ఆనందాన్నే మనం తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఈ పాక్షికమైన ఆనందం అంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ వల్ల ఏమవుతుంది, లాంగ్ టర్మ్ లో మీరు ఏం చేయాలనుకుంటున్నది ఏమి ఉండదు. సో ఆ గేమ్ ఆడుకుంటానే ఉంటాం. సో పిల్లలు ఎప్పుడైతే ఇట్లాంటి వాటికి అలవాటైపోయారో, ఆ టెంపరీ హ్యాపీనెస్ కి అలవాటైపోతున్నారో, వాళ్ళు రియల్ వరల్డ్ లో ఏం జరుగుతుంది, వాళ్ళకి రియల్ వరల్డ్ హ్యాపీనెస్ గానీ రియల్ వరల్డ్ కష్టాలు గానీ ఏమీ తెలియకుండా పెరుగుతుంటారు. సో దీని నుంచి మనం పిల్లల్ని బయటకు తీసుకొని రావడానికి ఈ క్రీడా ఆధారిత విద్య అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకు ముందు చెప్పినట్టుగా మరి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఇవన్నీ మనం పిల్లలు ఫేస్ చేస్తున్నారు, దీన్ని ఎట్లా మార్చచ్చు, ఎలా మార్చచ్చు, దాంట్లో మన భాగస్వామ్యం ఏముంది. మేజర్ గా మనం ఒక పేరెంట్స్ గా కానీ, మనం ఒక టీచర్స్ గా కానీ, లేదంటే మన పెద్దలుగా కానీ మనం చేయాల్సిన విషయాలు ఏంటి. సో వాటి విషయానికి వస్తే, మొదటిది ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఆడుకుంటున్నాడో వాళ్ళకి గైడ్ చేయడం అంటే సూపర్వైజ్ చేయడం మాత్రమే కాకుండా మనం కూడా ఆ ఆటల్లో పాటలాగా ఉండాలి. సో వాళ్ళతో పాటు మనం కూడా గేమ్స్ ఆడుతూ ఉండాలి, ఆటలు నేర్పిస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు నేను ఒక్కడనే నేర్చుకోవాలి అంటే కూడా ఇద్దరం కలిసి ఆడుకోవడం అనేది ఇంకా హ్యాపీనెస్ ని ఎక్కువ ఇస్తుంది. సో అప్పుడు పిల్లలు ఏం చేస్తుంటారు అంటే వాళ్ళు ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ ని చూపిస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఏదన్నా ఒక పజిల్ ని గాని ఏదన్నా ఒక క్రియేటివ్ గా చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతున్నాడు, సో అట్లాంటప్పుడు మనం మామూలుగా తరచుగా చేసే తప్పు ఏంటి, స్కాఫోల్డింగ్ అంటే ఏంటి, ఇప్పుడు ఒక పజిల్ ఉంది, పజిల్ ని పూర్తి చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి. సో పిల్లవాడికి ఒక స్టెప్ అర్థమయ్యేటట్టు చెప్పండి. సో ఇప్పుడు నువ్వు ఈ పజిల్ ని పూర్తి చేయడానికి నీకు ఒక రెండు వైపులా ఎడ్జ్ ఉన్నాయి ఏమన్నా ఉన్నాయా, లేదు సేమ్ కలర్వి ఏమన్నా ఉన్నాయా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఆ సేమ్ కలర్వి ఒక దగ్గర వస్తాయేమో ఆలోచించు, ఇట్లాంటివి చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఆలోచించడం అనేది మొదలు పెడతారు. ఎప్పుడైతే పిల్లోడు ఇప్పుడు నేను ఈ రెడ్ కలర్ ఉన్నది ఒక దగ్గర పెట్టాలి అని ఆలోచించినప్పుడు, నెక్స్ట్ టైం రెండు బ్లూ కలర్వి కనిపించినప్పుడు ఆ పిల్లవాడు ఆ బ్లూ కలర్వి ఒక దగ్గర పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. సో దానివల్ల వాళ్ళలో ఉన్న క్రియేటివిటీ గాని, వాళ్ళకి ఉన్న అర్థం చేసుకునే కెపాసిటీ గాని పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని స్కాఫోల్డింగ్ అంటామన్నమాట. ఒకటేసారి పజిల్ ని మొత్తం నేర్పించకుండా వాళ్ళని ఒక స్టెప్ వరకు నేర్పించి నెక్స్ట్ స్టెప్ ఏం చేయొచ్చు అనేది మనం గైడ్ చేసి వదిలేయడం. సో అది స్కాఫోల్డింగ్. ఇంకా మూడో విషయం ఏంటి అంటే ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే, ఇది రెడ్ కలర్ లో ఉంది కాబట్టి రెడ్ కలర్ ని ఆ పక్కనే పెట్టు అని చెప్పకుండా, రెడ్ కలర్ వి రెండు ఒక దగ్గర పెట్టొచ్చా, దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ అంటారనమాట. పెట్టొచ్చా అన్నప్పుడు పిల్లవాడు అనేది మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని అవును పెట్టొచ్చా లేదా అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. సో దీన్ని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటారు. ఎప్పుడైనా పిల్లలకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ వేయడం వల్ల ఏంటి అంటే, వాళ్ళలో అనలైజ్ చేసే కెపాసిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇవి మనం పెద్దవాళ్ళుగా మనం చాల్సిన విషయాలు. సరే కొంతమంది అడగొచ్చు, సరే ఇట్లా ఆడుకుంటూనే ఉంటే మరి పిల్లలు నేర్చుకునేది ఎప్పుడు, చదువుకునేది ఎప్పుడు, వాళ్ళకి హోంవర్క్లు ఉంటాయి కదా, హోంవర్క్ అవసరం లేదా అని. ఈ వయసులో, ఇప్పుడు పర్టికులర్ గా మనం మాట్లాడుతుంది 3 నుంచి 6 సంవత్సరాల వయసులో, ఈ వయసులో చదువు

0: నేర్పించడం అంటే బట్టి పట్టించడం కంటే కూడా గేమ్స్ ఆడడం వల్ల వచ్చే నాలెడ్జ్, వాళ్ళకు వచ్చే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఒట్టిగా బట్టి పట్టియడం వల్ల ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకు ఒక రకమైన అకాడమిక్ ప్రెజర్ అప్పుడు ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రీ స్కూల్ అని కానీ అంతకుముందు కానీ యూకేజీ ఎల్కేజీ ఈ వీటి దగ్గర నుంచి మళ్ళీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి వాళ్ళకి ఒక రకమైన అరే చదువు అంటే ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ వాళ్ళు ఫేస్ చేయడం స్టార్ట్ అయిపోతుంది. సో అటువంటి అకాడమిక్ ప్రెజర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళల్లో నేర్చుకోవాలన్న విషయాలు కానీ నేర్చుకోవాలన్న ఉత్సుకత అనేది ఉండదు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిన్లాండ్ తీసుకుందాం. ఫిన్లాండ్ లో ఏంటి అంటే ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచంలోనే అత్యంత మంచి విద్యా వ్యవస్థ కింద ఫిన్లాండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకుంటాం. దాంట్లో కూడా ఆ పిల్లలకి ఏంటి అంటే 7 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చదవడము అనేది ఉండదు. వాళ్ళు మోస్ట్లీ నేర్చుకోవడం అనేది ఆటల ద్వారానే నేర్చుకుంటారు. సో ఈ ఆటల ద్వారా నేర్చుకుంటే అనేది వాళ్ళ దాని బ్రెయిన్ లో అప్పటికి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా నేర్చుకున్న విషయాల నుంచి క్రియేటివిటీని ఉపయోగించుకుని ఎలా బెటర్ అవ్వాలనేది మాత్రం వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. ఫ్యూచర్ లో కూడా ఎప్పుడైతే నేను ఇందాక చెప్పినట్టు ఏ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఈ మొబైల్ యూసేజెస్ కానీ ఎక్కువైనప్పటి నుంచి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళలో గుర్తుపెట్టుకోవడం పెద్ద విషయం కాదు. క్రియేటివ్ గా ఆలోచించడం, కొత్త కొత్త వాటికి సమాధానాలు వెతకడం అనేది వచ్చే జనరేషన్ లో ఫ్యూచర్ జనరేషన్స్ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సో అట్లాంటి విషయాలు నేర్చుకోవడానికి మనకి క్రీడల ద్వారా నేర్చుకోవడం కానీ ఆటల్లో నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయంగా ఉంటుంది. దీనికి మనం ఏం చేయగలుగుతాము అంటే బేసికల్లీ ఒక ఫ్యామిలీ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఒక ఇంట్లో పిల్లలు ఎలా ఆడుకోవాలి, ఆడుకునే స్కోప్ ఉన్న పరిస్థితుల్ని మనం కల్పించాలి. ఇప్పుడు కొత్తగా చూస్తున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఎవరైనా పిల్లలు మనకి ఆడుకోవడానికి ఏదైనా వస్తువు కావాలి అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళిపోయి ఒక కంప్లీట్ గా తయారైన కారో లేకపోతే రిమోట్ కార్ ఇట్లాంటివి కొనివ్వడం జరుగుతుంది. సో వీటి వల్ల ప్రాబ్లం ఏంటి, పిల్లోళ్ళు ఒట్టిగా ఆ రిమోట్ తో ఆ కార్ని ముందుకు వెనకకి అనడం తప్పించి కొత్తగా నేర్చుకోవడం ఏం లేదు. ఇట్లాంటివి కాకుండా చిన్న చిన్న వస్తువులు అట్టముక్కో లేదంటే చిన్న చిన్న రాళ్ళో ఇట్లాంటివి ఇచ్చినా కానీ వాళ్ళు కొత్తగా దాంతో ఏదైనా చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. సో మనం చేయాల్సింది ఏంటి అంటే ఇంట్లో కానీ ఇంటి పరిసరాల్లో కానీ పిల్లల్ని ఆడుకోనివ్వాలి. పిల్లలపై మట్టిలోకి వెళ్ళంగానే ఇమ్మీడియట్ గా మనం చెప్పేది ఏంటి, అరే అరే మట్టిలోకి వెళ్ళొద్దు, మట్టిలో ఆడుకోవద్దు, రావద్దు అని. కానీ నిజంగా చెప్పాలి అంటే ఆ మట్టిలో ఆడుకోవడం వల్లనే ఆ పిల్లవాడికి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఆ మట్టి ఆ టచ్ అనేది తెలుస్తుంది, ఆ స్పర్శలో ఏది ఎంత హార్డ్గా ఉంది ఎట్లా ఉంది అనేది పిల్లలు నేర్చుకుంటూ ఉంటారనమాట. ఇంకో విషయం ఏంటి అంటే బోర్డమ్. బోర్డమ్ అంటే ఏంటి, చిన్నపిల్లలు కొద్దిసేపు అయిపోగానే ఏదైనా ఒకటి ఆడుతుంటారు, వచ్చి ఇమీడియట్ గా వచ్చి చెప్తారు మనకి నాకు బోర్ కొడుతుంది, నాకు టీవీ పెట్టు, నాకు ఫోన్ పెట్టు అని. అట్లాంటి విషయాల వల్ల ఏమవుతుంది, యాక్చువల్ గా మీరు ఆలోచించి చూస్తే ఎప్పుడైతే మనం బోర్ కొడుతుందో మనకి ఏం చేయాలో తెలియనప్పుడే కొత్త కొత్త విషయాలు చేయడానికి మనం ఆలోచిస్తాం ఏదన్నా కొత్తగా చేయడానికి. సో బోర్డమ్ అనేది ఒక పనిష్మెంట్ లాగా కాకుండా అది ఒక ఛాన్స్ టు ఇన్నోవేట్ అనమాట. ఇప్పుడు బోర్ కొడుతున్నప్పుడే పిల్లలు కొత్తగా ఏం చేయాలి అనే విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. సో బోర్డమ్ వచ్చింది, నాకు బోర్ కొడుతుంది అనగానే తనకి మొబైల్ ఇవ్వడము లేదంటే టీవీ పెట్టేసేయడము లాంటివి చేయకూడదు. వాళ్ళకి ఎంతవరకు వాళ్ళు నేర్చుకునేది కానీ ఆ క్రియేటివిటీ అనేది ఈ బోర్డమ్ ఉన్నప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ చివరిగా ఒక విషయం ఏంటి అంటే ఎప్పుడైతే మన పిల్లలు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు అనుకున్నప్పుడు వాళ్ళకి మనం సపోర్టివ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఆటల్ని మనం ఎప్పుడూ కూడా ఒక రకమైన టైం వేస్ట్ లాగా చూడకుండా ఆటలు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వాళ్ళకి వాళ్ళకు ఒక పరిశోధన లాంటిది. చిన్నపిల్లలకి ఎప్పుడు కూడా అది ఆటలు అనేవి పరిశోధన లాగా వాళ్ళు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కానీ ఆ క్రియేటివిటీ కానీ ఆ ఇంటెలిజెన్స్ కానీ అవన్నీ కూడా ఆటల ద్వారానే వస్తాయి. కాబట్టి ఆటలని ఒక లెర్నింగ్ లాగా చూడండి, అంటే నేర్చుకునే విధానం లాగా చూడాలి తప్పించి టైం వేస్ట్ ఆఫ్ టైం లాగా చూడకూడదు. థ్యాంక్ యూ.
1: ఇంతవరకు క్రీడా ఆధారిత విద్య సైకియాట్రిస్ట్ డాక్టర్ మనోజ్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ గురువారం

0: వారం సాయంత్రం 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఇందులో ఖరీఫ్ పంట కోత తర్వాత నేల సిద్ధత, కంపోస్టు వాడకం ఈ అంశం గురించి పాలెం వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె చరణ్ తేజ గారు రైతులు శ్రోతలు అడిగే ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలిస్తారు. రైతులు శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా టెలిఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0400 జత చేసి 2324 08 2324 08 53 నెంబర్లకు ఫోన్ చేసి సమాధానాలు పొందవచ్చు. గమనిక విన్నారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి నీతో.

కార్యక్రమంలో ముందుగా మేము మనుషులమే చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటంపీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, బబిత, కృష్ణచరిత, చపెల్, చైతు, భానురాజ్, అక్షయ్, అమృత, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజా, ఉమాశంకర్, ఎండి షకీర్, రాంపాల్ ఫాసీ, ఇంకా వీరి మిత్రబృందం, వినండి మీ అందరి కోసం మేము మనుషులమే చిత్రం నుండి ఈ పాట.

రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు కాపర్తి బాబుచారి, సత్యచారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ వీరంతా కోరుతున్న పాట యుగేందర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం.

కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియా నుండి కోరుతున్న శ్రోతలు గౌరీ, భాను, కుసుమ, మానస, నవ్య, శ్రీజ, తేజస్విని, విజయ, జయశ్రీ, జయలలిత, నిఖిత, సంగీత, రేష్మ, వరలక్ష్మి ఇంకా వీరి మిత్రబృందం, వీరంతా కోరుతున్న పాట ఆలాపన చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

వరంగల్ కర్మాబాద్ బొమ్మలగుడి దగ్గర నుండి కోరుతున్న శ్రోతలు గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, సంధ్య, వాణిశ్రీ, అజయ్ కుమార్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరంత కోరుతున్న పాట అక్బర్ సలీం అనార్కలి చిత్రం నుండి మహమ్మద్ రఫీ, పి సుశీల ఆలపించిన గీతం.

జయసింహ చిత్రం నుండి ఘంటసాల లీలా పాడిన పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారిపోయిన శ్రీనివాసరావు, పద్మ, రామ్మూర్తి, స్వరూపారాణి, సుధాకర్, లలిత, కీర్తి, మధుప్రియ, హర్షిత, నరేష్, జ్యూసిక ఇంకా వీరి కుటుంబ సభ్యులు.

భద్రాద్రి కొత్తగూడెం నెహ్రూ బస్తు నుండి కోరుతున్న శ్రోతలు ఎనగంటి సరోజిని, సతీష్, ఎనగంటి నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, స్వరూపారాణి, చరిత్ నందన్, వేదాంశ్, కార్తీక్, మోహిత్, సిద్ధార్థ్, ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట అమరదీపం చిత్రం నుండి వి. రామకృష్ణ, పి. సుశీల పాడిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెరలహరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు ఊకే వెంకటేశ్వర్లు, స్వప్న, సీతమ్మ, నాగచైతన్య, శ్రీదేవి, తరణి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి. వీరంతా కోరుతున్న పాట సుస్వాగతం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం.

గోపాలపురం గ్రామం అశ్వపురం మండలం నుండి కోరుతున్న శ్రోతలు నెమలకొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అనసూరియ. వీరంత కోరుతున్న పాట సంక్రాంతి చిత్రం నుండి.

పౌర్ణమి చిత్రం నుండి మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ యూనివర్స్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, నవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట పౌర్ణమి చిత్రం నుండి.

నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం ఇదే పాటను మాకోసం వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు, ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, వెంకట నరసమ్మ, వినండి మీ అందరి కోసం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి ఈ పాట.

0: కారం అంటారు. మరి మలయాళంలో ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఉంటారు.
1: ఆశ దోష అమ్మ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మా క్యాంప్ నుంచి కోరుతున్న శ్రోతలు యాకూబ్ పాషా, మార్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీమునిషా, షరీఫ్ ఖాన్, అలీం పాషా, ఇంకా మీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట రేపల్లెలో రాధా చిత్రం నుండి.

కార్యక్రమంలో చివరిగా వినండి భద్రాద్రి కొత్తగూడెం రామవరం నుండి సరిత చిక్కి కీర్తన దివ్య రామకృష్ణ హనీ సంధ్య శ్రీనివాస్ సౌమ్య శ్రీజ దివ్య ఇంకా వీరి మిత్రబృందం. వీరంతా కోరుతున్న పాట రాజా చిత్రం నుండి.

మీరింతవరకు కిన్నెరల హరి ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఈనాటి కిన్నెరల హరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి జనతా గ్యారేజ్ చిత్రం నుండి పాటలు వింటారు. గాయని గాయకులు గీతామాధురి, శంకర్ మహదేవన్, శ్వేతామోహన్, సాగర్. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. వినండి ఏకచిత్రగానం శీర్షికన మైత్రి మూవీ మేకర్స్ వారి జనతా గ్యారేజ్ చిత్రం నుండి పాటలు.

మీరింతవరకు మైత్రీ మూవీ మేకర్స్ వారి జనతా గ్యారేజ్ చిత్రం నుండి పాటలు విన్నారు. గాయని గాయకులు గీతామాధురి, శంకర్ మహదేవన్, శ్వేతమోహన్, సాగర్. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో సృజనాత్మకతకు ప్రతిరూపం సింగీతం శ్రీనివాసరావు. చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీమతి సుంకరనేని స్వాతి.

సంగీతం శ్రీనివాసరావు. 1931 సెప్టెంబర్ 21న జన్మించిన ఆయన 2026 అక్టోబర్ 3న చెన్నైలో 94 వయసులో కన్నుమూశారు. సంగీతం శ్రీనివాసరావు ప్రయోగాలకు ప్రతిరూపమైన మహాదర్శకుడు. భారతీయ సినిమా చరిత్రలో ఎంతో గొప్ప దర్శకులు ఉన్నారు. కొందరు అద్భుతమైన కథలను తెరపై ఆవిష్కరించారు, మరికొందరు భారీ విజయాలను అందుకున్నారు, ఇంకొందరు సాంకేతికతలో కొత్త మార్గాలను చూపించారు. కాని కథ, సాంకేతికత, హాస్యం, ప్రయోగం, సంగీతం, విజ్ఞాన కల్పన, జానపదం, సామాజిక స్పృహ, మానవీయ భావోద్వేగాలు ఇవన్నిటినీ ఒకే సినీ ప్రయాణంలో కలిపిన దర్శకులు చాలా అరుదు. అలాంటి అరుదైన సృజనశీలుల్లో అగ్రగణ్యుడు సంగీతం శ్రీనివాసరావు. దాదాపు 7 దశాబ్దాల సినీ ప్రయాణంలో తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లో పనిచేసిన ఆయన సుమారు 60 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దర్శకుడిగానే కాకుండా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, నిర్మాతగా, సంగీతంతోనూ నటనతోనూ తన బహుముఖ ప్రజ్ఞను చాటుకున్నారు. పుష్పక విమానం, ఆదిత్య 369, మయూరి, భైరవ దీపం, సొమ్ముకడది, సోకొకడది, మైకేల్ మదన కామరాజు, అపూర్వ సోదరులు వంటి చిత్రాలు ఆయన ప్రతిభకు చిరస్థాయి గుర్తులుగా నిలిచాయి.

నా తోటి తోటికి రాలేదు చారో సచ్చారే నా పొగరు నేర్చుతా తుమ్ము నేర్చులుపుతా నా వేటల్లో చూసుకో కాసుకో పొల్లలే.

ఆడేది నేను రా, గర్జించబడిన రా.

ఆడుతా చెడ్డనే చూచుతా నాదే ఈ రోజు ఆడతా పాడతా పిద్దలే

నాచుకో నాచుకో ఆడే దిన్నేను రా గర్జించే పులిని రా అందాల మేకనే రప్పించు దాని నోరమ్మాతో చిన్నిపించు అందాల

సింగీతం శ్రీనివాసరావు 1931 సెప్టెంబర్ 21న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని నెల్లూరు జిల్లాలో గూడూరు ప్రాంతంలో జన్మించారు. కొన్ని జీవిత చరిత్ర మూలాలు ఉదయగిరి కూడా ఆయన జన్మస్థలంగా పేర్కొంటున్నాయి. అందువల్ల పాత జీవిత చరిత్రలో ఈ విషయంలో భిన్నమైన నమోదు కనిపిస్తుంది. ఆయన తండ్రి రామచంద్రరావు ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి శకుంతలాబాయి వయోలిన్ విద్వాంసురాలు. తండ్రి నుంచి క్రమశిక్షణ, తల్లి నుంచి సంగీతాభిరుచి ఆయన వ్యక్తిత్వం.

లో చిన్ననాటి నుంచి కలిసిపోయాయి. చిన్నతనం నుంచే కళలు, సంగీతం, సాహిత్యం, నాటకరంగం పట్ల ఆసక్తి పెంచుకున్న సంగీతం తరువాతి కాలంలో సినిమా అనే మహత్తర కళారూపాన్ని తన సృజనాత్మక ప్రయోగాలకు వేదికగా మార్చుకున్నారు.

ఇంగితం శ్రీనివాసరావు మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్నారు. విద్యార్థి దశలోనే నాటక రంగంలో ఆయనకు పరిచయం ఏర్పడింది. ప్రముఖ రంగస్థల వ్యక్తుల

ప్రభావం ఆయనలో కథ చెప్పే సామర్థ్యాన్ని పెంచింది. నటన రంగం ఆయనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పింది. పవిత్రమైన వనరులతో ప్రేక్షకుడి ఊహాశక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానమే ఆయన తరువాతి సినిమాల్లో కనిపిస్తుంది. పుష్పక విమానంలో మాటలు లేకుండానే కథ చెప్పడం, ఆదిత్య 369లో కాలయానం చూపించడం, భైరవ దీపంలో జానపద ప్రపంచాన్ని సృష్టించడం వంటి ప్రయోగాలకు ఈ నాటకరంగ అనుభవం కూడా ఒక పునాది అని చెప్పవచ్చు. సింగీతం శ్రీనివాసరావు సినీ జీవితంలో అత్యంత కీలకమైన అధ్యాయం మహాదర్శకుడు కెవి రెడ్డి వద్ద సహాయకుడిగా పనిచేయడం.

మాయాబజార్, జగదేక వీరుడి కథ వంటి అద్భుతమైన చిత్రాల రూపకల్పనలో కెవీ రెడ్డి వద్ద పనిచేసిన అనుభవం ఆయనకు సినిమా నిర్మాణంపై లోతైన అవగాహనను ఇచ్చింది. కెవీ రెడ్డి సినిమాలో కనిపించే కథ నిర్మాణం, స్క్రీన్ ప్లే క్రమశిక్షణ, విజువల్ ప్లానింగ్, హాస్యం, ఫ్యాంటసీ సాంకేతికత వంటి అంశాలను సంగీతం దగ్గరగా గమనించారు. అయితే ఆయన గురువు శైలిని కేవలం అనుకరించలేదు, దానిని పునాదిగా తీసుకుని తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని అభివృద్ది చేసుకున్నారు. తర్వాతి కాలంలో సంగీతం శ్రీనివాసరావు తెలుగు సినిమాలకు విభిన్నమైన కథలు అందించారు. అమెరికా అమ్మాయి, తరం మారింది, పంతులమ్మ, సొమ్మొకడిది సోకొకడిది, జమీందారు గారి అమ్మాయి వంటి చిత్రాల ద్వారా సామాజిక, హాస్య, కుటుంబ, సాంస్కృతిక అంశాలను విభిన్నమైన శైలిలో తెరకెక్కించారు. ఆయన సినిమాలో ఒక ముఖ్యమైన లక్షణం ఒకే తరహా కథను మళ్లీ మళ్లీ చెప్పకపోవడం. ఒక సినిమా సామాజిక కథ అయితే తరువాతది హాస్య చిత్రం కావచ్చు, మరొకటి జానపద చిత్రం కావచ్చు, ఇంకొకటి సైన్స్ పిక్చర్ కావచ్చు. ఈ వైవిధ్యమే సంగీతం ప్రత్యేకత.

1979లో వచ్చిన సొమ్మొకడిది సోకొకడిది సంగీతం కమల్ హాసన్ అనుబంధానికి ముఖ్యమైన ప్రారంభ బిందువు అని చెప్పవచ్చు. కమల్ హాసన్ రెండు పాత్రల్లో నటించిన ఈ హాస్య చిత్రం సంగీతం హాస్యాన్ని ఎంత సృజనాత్మకంగా ఉపయోగించగలరో చూపించింది. ఇక్కడి నుంచి దర్శకుడు నటుడు ఇద్దరి మధ్య సృజనాత్మక అనుబంధం మరింత బలపడింది. తరువాత రాజపాత్వే, పుష్పక విమానం, అపూర్వ సోదరులు, మైఖేల్ మదన కామరాజు, మహలీర్ ముట్టం, ముంబై ఎక్స్ప్రెస్ వంటి చిత్రాల్లో ఈ భాగస్వామ్యం భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. 1985లో వచ్చిన మయూరి సంగీతం శ్రీనివాసరావు కెరియర్ లో అత్యంత ముఖ్యమైన చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రం నర్తకి సుధా చంద్రాస్ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఒక ప్రమాదంలో కాలు కోల్పోయినప్పటికీ కృత్రిమ కాలుతో తిరిగి నృత్యరంగంలోకి వచ్చిన ఆమె పట్టుదల, పోరాటం, విజయాన్ని ఈ చిత్రం ఆవిష్కరించింది. మయూరి కేవలం ఒక బయోపిక్ కాదు, అది వైకల్యం ఓటమి కాదని, సంకల్పం ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని చెప్పిన ప్రేరణాత్మక చిత్రం. ఈ చిత్రానికి సంగీతం దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్ ప్లే రూపకల్పనలోనూ కీలక పాత్ర ఉంది. ఈ సినిమా అపారమైన ప్రశంసలు అందుకుంది. తెలుగులో 14 నంది అవార్డులు సాధించడం దాని విశిష్టతకు నిదర్శనం.

ఇక పుష్పక విమానం మాటలు లేకుండా ప్రపంచాన్ని మాట్లాడించిన సినిమా. సింగీతం శ్రీనివాసరావు పేరు భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన చిత్రాల్లో మొదటిది పుష్పక విమానం. 1987లో వచ్చిన ఈ చిత్రం అసాధారణమైన ప్రయోగం. సినిమాల్లో సాంప్రదాయ సంభాషణలు లేవు, అయితే ప్రేక్షకుడు ఒక్క క్షణం కూడా కథ నుంచి బయటకు రాడు. కమలహాసన్ పోషించిన నిరుద్యోగ యువకుడు హోటల్, డబ్బు, ఆశ, ప్రేమ, హాస్యం, నేరం ఇవన్నిటినీ మాటల కంటే చర్యలు, ముఖకవలికలు, సంగీతం, కెమెరా ఎడిటింగ్ ద్వారా సంగీతం చెప్పగలిగారు. ఈ చిత్రం భారతీయ సినిమా కథన పద్దతిలో ఒక కొత్త అధ్యాయాన్ని తెరిచింది. 1988 జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్ అవార్డును గెలుచుకుంది. ఫిలింఫేర్ స్థాయిలో కూడా ఉత్తమ దర్శకుడిగా సంగీతం గుర్తింపు పొందారు. పుష్పక విమానం విజయం ఒక ముఖ్యమైన విషయాన్ని నిరూపించింది. సినిమాకు మాటలు అవసరం కావచ్చు, కాని మంచి కథ చెప్పడానికి మాటలే తప్పనిసరి కాదు అని.

ఇక ఆదిత్య 369 తెలుగు సినిమాకు టైం ట్రావెల్. 1991లో వచ్చిన ఆదిత్య 369 తెలుగు సినిమా చరిత్రలో మరో మైలురాయి. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ చిత్రం టైం ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, చారిత్రక నేపథ్యం, భవిష్యత్తు ఊహ వంటి అంశాలను కల్పించింది. ఒక టైం మిషన్ ద్వారా గతంలోకి భవిష్యత్తులోకి ప్రయాణించే ఆలోచనను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలో శ్రీకృష్ణ దేవరాయ కాలం, భవిష్యత్తు ప్రపంచం, సైన్స్ ఫిక్షన్, ప్రేమ, హాస్యం, సాహసం వంటి అనేక అంశాలను ఒకే కథలో కలిపారు. అప్పటి సాంకేతికత పరిమితులను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి సినిమా రూపొందించడం సంగీతం సృజనాత్మక ధైర్యానికి నిదర్శనం. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు ఆదిత్య 369 ను తెలుగు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఒక క్లాసిక్ గా గుర్తించారు. 1994లో వచ్చిన భైరవ దీపం సంగీతం ప్రతిభలో మరో కోణాన్ని చూపించింది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం జానపదం, మాయాజాలం, ప్రేమ, సాహసం, రాజ్యం, మంత్రవిద్య వంటి అంశాలతో ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. సంగీతం జానపద కథను కేవలం పాత శైలిలో చెప్పకుండా ఆధునిక సినిమా సాంకేతికతతో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి ఆయన ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును కూడా అందుకున్నారు.

1990లో వచ్చిన మైకేల్ మదన కామరాజ్ కమలహాసన్ నటన ప్రతిభకు మాత్రమే కాదు, సంగీతం దర్శకత్వ ప్రతిభకు కూడా గొప్ప ఉదాహరణ. కమల్ హాసన్ 4 పాత్రల్లో కనిపించారు. 4 పాత్రలు ఒకే నటుడు పోషించినప్పటికీ ప్రతి పాత్రకు ప్రత్యేక శీర్షిక భాష, ప్రత్యేక మాట తీరు, ప్రత్యేక హాస్యం, ప్రత్యేక వ్యక్తిత్వం ఇవ్వడంలో దర్శకుడి పాత్ర ఎంతో కీలకం. సంగీతం హాస్యాన్ని కేవలం నవ్వించడానికి ఉపయోగించలేదు, పాత్రల మధ్య గందరగోళం, పరిస్థితులు, టైమింగ్, ఎడిటింగ్ ద్వారా హాస్యాన్ని నిర్మించారు. 1989లో వచ్చిన అపూర్వ సోదరులు కమల్ హాసన్ 3 పాత్రలు నటించారు. వాటిలో ఒకటి శారీరకంగా పొట్టిగా కనిపించే పాత్ర. ఆ పాత్రను నమ్మదగిన తీరులో తెరపై చూపించడానికి అప్పటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఈ చిత్రం సంగీతం కమల్ హాసన్ భాగస్వామ్యంలో మరో ముఖ్యమైన ప్రయోగం. సినిమా కేవలం కథ కాదు, సాంకేతికతను కథకు సేవ చేయించే కళ అని నిరూపించారు. సంగీతం తమిళ సినిమాల్లో కూడా తన ప్రత్యేక ముద్ర వేశారు. కమల్ హాసన్తో చేసిన చిత్రాలు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజపర్వే, అపూర్వ సగోదర్గల్, మైకేల్ మదల్ కామరాజన్, మహరీ ముట్టం, చిన్న వాత్తియార్, కాదలా

కాదలా, లిటిల్ జాన్, ముంబై ఎక్స్ప్రెస్, వీటిలో హాస్యం, ప్రయోగం, మానవ సంబంధాలు, సాంకేతికత, వినోదం వంటి అంశాలను భిన్నంగా ఉపయోగించారు. సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేకత కేవలం ఎక్కువ సినిమాలు తీయడంలో లేదు. వేరువేరు భాషలు, వేరువేరు సంస్కృతులు, వేరువేరు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా కథ చెప్పగలగడం ఆయన గొప్పతనం. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, ఇంగ్లీష్ తదితర భాషల్లో ఆయన పనిచేశారు. దక్షిణ భారతదేశంలో భాషా సరిహద్దులను దాటి పనిచేసిన తొలితరం దర్శకుల్లో ఆయన ఒకరు.

సంగీతం శ్రీనివాసరావు సినిమాలను పరిశీలిస్తే కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. మాటలు లేని సినిమా అయితే పుష్పక విమానం, టైం ట్రావెల్లో ఆదిత్య 369, నిజ జీవిత కథలో మయూరి, జానపద ఫాంటసీ భైరవ దీపం, బహుళ పాత్రలు మైకేల్ మదన్ కామరాజన్, ప్రత్యేక శారీరక రూపకల్పనలో అపూర్వ సోదరులు. సంగీతం హాస్యం ఫాంటసీ, ఆయన అనేక చిత్రాల్లో ఈ అంశాల కలయిక కనిపిస్తుంది. అందుకే సంగీతం సినిమాలను ఒకే జనరల్లో పెట్టడం చాలా కష్టం. సంగీతం కేవలం దర్శకుడు కాదు, కథ, స్క్రీన్ ప్లే నిర్మాణం వంటి విభాగాల్లో కూడా ఆయన పనిచేశారు. కథను దర్శకుడిగా స్వీకరించడం మాత్రమే కాకుండా కథను ఎలా నిర్మించాలి, ఏ సన్నివేశం ఎప్పుడు రావాలి, ప్రేక్షకుడి ఆసక్తిని ఎలా కొనసాగించాలి అనే విషయాలపై ఆయనకు లోతైన అవగాహన ఉండేది. అందుకే ఆయన సినిమాలో స్క్రీన్ ప్లే చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఆయన తల్లి వయలిన్ కళాకారిణి కావడంతో సంగీతం ఆయన కుటుంబ వాతావరణంలోనే భాగమైంది. సినిమాలో సంగీతాన్ని కేవలం పాటల కోసం కాకుండా కథ చెప్పే

అదనంగా ఉపయోగించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు. పుష్పక విమానంలో సంభాషణలు లేకపోవడంతో సంగీతం, శబ్దరూపకల్పన, నటన మరింత ముఖ్యమయ్యాయి. ఇది సంగీతం సాంకేతిక దృష్టికి మంచి ఉదాహరణ.

సంగీతం శ్రీనివాసరావు సినీ సేవకు అనేక జాతీయ రాష్ట్ర ఫిలింఫేర్ పురస్కారాలు లభించాయి. జాతీయ చలనచిత్ర పురస్కారాలలో దిక్కం పార్వతి ఉత్తమ తమిళ పిక్చర్ ఫిలిం, పుష్పక విమానం ఉత్తమ ప్రజాదరణ పొందిన సంపూర్ణ వినోద చిత్రం విభాగంలో జాతీయ పురస్కారం అందుకుంది. ఇక నంది అవార్డులైతే మయూరికి దర్శకత్వం, స్క్రీన్ ప్లే వంటి విభాగాల్లో అవార్డులు లభించాయి. బృందావనంకు స్క్రీన్ ప్లే అవార్డు, భైరవ దీపంకు ఉత్తమ దర్శకుడి నంది అవార్డు లభించాయి. జీవితకాల సేవలకు బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డు కూడా ఆయన అందుకున్నారు. కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు, కన్నడ చిత్రాల ద్వారా కూడా ఆయన రాష్ట్ర స్థాయి అవార్డులను అందుకున్నారు. దిక్కం పార్వతి, మయూరి, పుష్పక విమానం వంటి చిత్రాలకు సంబంధించి ఫిలింఫేర్ గుర్తింపులు అందుకున్నారు. అదనంగా ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లైఫ్ అచీవ్మెంట్ అవార్డు 2011లో ఆయన అందుకున్నారు. చాలామంది దర్శకులు పదవీ విరమణ చేసే వయసులో సంగీతం మాత్రం కొత్త ఆలోచనలతో కొనసాగారు. తన చివరి దశలో కూడా సినిమా పట్ల ఆయన ఆసక్తి తగ్గలేదు. వయసు పెరిగినా తగ్గని సృజనాత్మకత ఆయనది. సంగీతం శ్రీనివాసరావు గురించి మాట్లాడేటప్పుడు ఆయన కేవలం దర్శకుడు అని పిలవడం సరిపోదు. ఆయన దర్శకుడు, రచయిత, స్క్రీన్ ప్లే రచయిత, నిర్మాత, సంగీతాభిమాని, నటుడు, ప్రయోగశీలి, గురువు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయన ఒక సినిమా ఆలోచనాపరుడు. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ పాటలు, ఫైట్లు అనే పరిమితిని ఆయన ఎప్పుడో దాటి వెళ్లారు.

సంగీతం సినిమాల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. మొదటిది, ప్రయోగానికి భయపడకూడదు. పుష్పక విమానంలో మాటలు లేకపోవడం ఆయన కాలంలో పెద్ద సాహసం. ప్రేక్షకుడిని తక్కువ అంచనా వేయకూడదు. అంటే ఆదిత్య 369 లాంటి క్లిష్టమైన సైన్స్ పిక్చర్ కథను తెలుగు ప్రేక్షకులు అర్థం చేసుకుంటారని ఆయన నమ్మారు. కథకు సాంకేతికత సేవ చేయాలి. అంటే సాంకేతికత ప్రయోగం కేవలం ప్రదర్శన కోసం కాకుండా కథను బలపరచాలి అనేది ఆయన ఉద్దేశం. వయసు సృజనాత్మకతకు అడ్డంకి కాదు. అంటే చివరి దశలో కూడా సినిమా చేయడం దీనికి గొప్ప ఉదాహరణ. సినిమా భాషకు సరిహద్దులు లేవు. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ వంటి భాషల్లో పనిచేసి ఆయన భారతీయ సినిమా ఏకత్వాన్ని చాటారు. సంగీతం శ్రీనివాసరావు గారు మయూరి ద్వారా పట్టుదల కథను చెప్పారు. పుష్పక విమానం ద్వారా మాటలు లేకుండానే సినిమా మాట్లాడుతుందని నిరూపించారు. ఆదిత్య 369 ద్వారా కాలాన్ని దాటి ప్రయాణించారు. భైరవ ద్వీపం ద్వారా జానపద ప్రపంచాన్ని సృష్టించారు. మైకేల్ మదన కామరాజన్ ద్వారా హాస్యానికి కొత్త ప్రమాణాలు చూపించారు. అపూర్వ సోదరులు చిత్రం ద్వారా సాంకేతిక ప్రయోగాలు చేశారు. చివరి దశలో కూడా సంగీతం వంటి ప్రయోగంలో తన సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగించారు. 2026 అక్టోబర్ 3న ఆయన భౌతికంగా మనకు దూరమైనప్పటికీ ఆయన సినిమాలు మాత్రం ప్రేక్షకులతో మాట్లాడుతూనే ఉంటాయి. సంగీతం శ్రీనివాసరావు గారి జీవితాన్ని ఒక్క వాక్యంలో చెప్పాలంటే, సినిమా మారుతున్న కొద్దీ తనను తాను మార్చుకున్న దర్శకుడు కాదు,

సినిమా ఇంకా ఎన్ని మార్గాల్లో మారగలదో తన ప్రయోగాలతో చూపించిన దర్శకుడు. అందుకే సింగీతం శ్రీనివాసరావు పేరు తెలుగు సినిమా చరిత్రలో ఒక దర్శకుడి పేరుగా మాత్రమే కాదు, సృజనాత్మకతకు, ప్రయోగాలకు, ఊహాశక్తికి ప్రతీకగా చిరస్థాయిగా నిలిచిపోతుంది.

మీరింతవరకు మధుమంజరి చిత్రగీతాల కార్యక్రమంలో సృజనాత్మకతకు ప్రతిరూపం సింగీతం శ్రీనివాసరావు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: చిత్రగీతల కార్యక్రమంలో ఇప్పుడు నుండి అన్నయ్య చిత్రం కోసం ఉదిత్ నారాయణ్ సుజాత లపించిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: చిత్రగీతల కార్యక్రమం మీరు విన్న పాట అంతాపురం చిత్రం కోసం. చిత్ర ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు వినండి అడవి రాముడి చిత్రం కోసం మల్లికార్జున ఆలపించిన పాట.

0: చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం జానపద గేయాలు వినండి. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ 4800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా
4: వచ్చాయి? చాలు, ఇక్కడే అడగండి వై.
5: రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
2: ఎప్పుడు అడగండి WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
5: మీ సైబర్ రక్షక్.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

వారసు పుడాయి వైరారి దేవి వైరా.

0: ఉండేవి బాధోర్మంటానని ఇంకా ప్రాణనాథంతో ఏం చేస్తాను.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి వై. రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
2: ఎప్పుడు అడగండి WHY అంటున్నారు క్యాపిటల్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు వస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముఖ్యాంశాలు. మత్తు పదార్థాల వాడకాన్ని సమూలంగా నిర్మూలించడానికి ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా జరుపుకునే బతుకమ్మ పండుగ మహిళాశక్తికి ప్రతీక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు విమర్శించారు. మత్తు పదార్థాల నివారణకు ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని ఇందులో మీడియా పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. మెదక్ జిల్లాలో రామాయంపేట సిద్దిపేట మధ్య 35,000 జీడిమామిడి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలోనే తొలిసారిగా జాతీయ రహదారి వెంట ఇలాంటి కార్యక్రమం చేపట్టడం సంతోషకరమన్నారు. మత్తు వ్యతిరేక చర్యల్లో తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలో మొదటి స్థానం లభించడం అభినందనీయమన్నారు. కేంద్ర హోంమంత్రి నిర్దేశించిన గడువు కంటే ముందే తెలంగాణ సంపూర్ణ మత్తురహిత రాష్టంగా సర్టిఫికెట్ సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, కలెక్టర్ పాల్గొన్నారు. బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ అంబర్పేటలో జరిగిన మహిళా సదస్సులో మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ సాయంత్రం జరిగే వేడుకల్లో ప్రజలంతా పాల్గొనాలన్నారు. కులమతాలకు అతీతంగా ఆడే ఈ పండుగ మహిళా శక్తికి ప్రతీక అని కొనియాడారు. నిజాం రజాకార్ల అణిచివేతకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ వంటి వీర వనితలు బతుకమ్మను సాక్షిగా చేసుకుని పోరాడారని గుర్తుచేశారు. ద్రౌపది ముర్ము రాష్టపతిగా, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా సేవలు అందిస్తున్నారని, మహిళా సంఘాలకు కేంద్రం 20 లక్షల రూపాయల వరకు రుణాలు ఇప్పిస్తోందని తెలిపారు. ఖరీఫ్ సీజన్లో రాష్ట వ్యాప్తంగా ఎరువుల పంపిణీ విజయవంతంగా జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముందస్తు ప్రణాళిక, షిప్ యార్డుల్లో ప్రత్యేక అధికారుల నియామకం, యాప్ల ద్వారా పర్యవేక్షణతో కొరత రాకుండా చూశామన్నారు. డిజిటల్ క్రాప్ సర్వే 75.9% పూర్తయిందని, భవిష్యత్తులో అన్ని పథకాలకు ఇదే ఆధారమని మంత్రి తెలిపారు. రహదారి భద్రతకు ప్రమాణాలు రూపొందించడమే కాదు, క్షేత్రస్థాయిలో సురక్షిత రహదారులు నిర్మించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గుజరాత్లోని ఏక్తానగర్లో జరిగిన చింతన్ శిబిర్ 2026లో సురక్షిత రహదారుల రూపకల్పనపై జరిగిన సెషన్కు ఆయన అధ్యక్షత వహించారు. బ్లాక్ స్పాట్లను గుర్తించడంతో ఆగకుండా శాశ్వత ఇంజనీరింగ్ పరిష్కారాలు చూపాలని, 2030 నాటికి రోడ్డు ప్రమాద మరణాలను 50% తగ్గించేందుకు కేంద్రం రాష్టాలు కలిసి పనిచేయాలని సూచించారు. ఇందిరమ్మ టవర్స్ ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్దిదారులకు అందిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే కేపీ వివేకానందతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. వేగంగా పూర్తి చేసే కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకాలుంటాయని చెప్పారు. 5,218 మంది అర్హుల నుంచి లక్కీ డ్రా ద్వారా 480 కుటుంబాలను ఎంపిక చేశామన్నారు. కాంగ్రెస్ చేస్తున్న నిరసనలు ప్రజాస్వామ్య పరిరక్షణకు కాదని, ఒక కుటుంబ రాజకీయ వారసత్వాన్ని కాపాడినదికేనని రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. ఈవీఎంలను తొలగించి బ్యాలెట్ పేపర్లు తేవాలన్న ఖర్గే డిమాండ్ బూత్ క్యాప్చరింగ్ రోజులకు వెళ్లడమేనన్నారు. కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, కేరళలో గెలిచినప్పుడు లేని అభ్యంతరం, ఓడినప్పుడే ఎందుకని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ విధించిన పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ట్రూ అప్ పేరుతో ప్రజలపై 5,420 కోట్ల రూపాయల విద్యుత్ భారం మోపుతున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ భవన్లో ఈరోజు మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యుత్ సంస్థలను అప్పుల్లోకి నెట్టిన ప్రభుత్వం ఆ భారాన్ని వినియోగదారులపై వేయడం సరికాదన్నారు. కరెంటు కోతలు, బొగ్గు నిల్వల లోపం, నిర్వహణ వైఫల్యాలే సంక్షోభానికి కారణమని ఆరోపించారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట ఎన్నికల కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆయన బీజేపీ, ఆర్ఎస్ఎస్ కనుసన్నంలో పనిచేస్తూ దేశవ్యాప్తంగా సుమారు 14 కోట్ల ఓట్లని తొలగించారని యువజన కాంగ్రెస్ అధ్యకుడు శివచరణ్ రెడ్డి ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆసిఫాబాద్ జిల్లాలోని అగర్కూడ గ్రామంలో కేంద్ర ప్రభుత్వ పథకమైన కపాస్ క్రాంతి మిషన్ ద్వారా లబ్ది పొందుతున్న రైతులు పత్తి పంటను సిర్పూర్ శాసనసభ్యులు పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు.

0: సందర్భంగా మాట్లాడుతూ,
1: పత్తి రైతులు మెకనైజేషన్ తో పాటు ఆధునిక వ్యవసాయ పద్ధతులను కూడా అలవరుచుకోవాలి. ఎందుకంటే పురాణ పద్ధతులు, పాతకాలం పద్ధతులు, మూస పద్ధతులు పనికిరావు. తప్పకుండా పత్తి రైతులు కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఈ విధంగా ఆలోచన చేయాలి.
0: ప్రతి సమస్యకు కమిటీలు, అప్లికేషన్లతో కాలయాపన తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట ప్రభుత్వం చేసిందేమీ లేదని, ఇది కాలం చెల్లిన సర్కారని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ,
2: ఎవరిని మోసం చేస్తున్నారు మీరు? మరి మీరు హిట్ జోడి అయితే గిట్లుంటుందా కదా, ఒకలకొదికి మాట్లాడతారా? సరే మీరు ఏం మాట్లాడినా ఇక మీకు టైం దగ్గర పడ్డది, మీరు అయిపోయింది, కాలం చెల్లిన సర్కార్ అయిపోయింది. ఎందుకంటే ఏ అంశం తీసుకోండి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఎనీ ఇష్యూ కమిటీ వేస్తున్నారు, కాలయాపన చేస్తారు. ఉద్యమకారుల ఇష్యూ అయినా అంతే, యువజన మిత్రుల ఇష్యూ అయినా అంతే, అప్లికేషన్లు తీసుకుంటూ కాలయాపన చేస్తారు.
0: జపాన్ లో జరిగిన ఆసియా క్రీడలో 2026లో ఆర్చరీలో 2 స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి తానిపర్తి చికితకు హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, స్పోర్ట్స్ అథారిటీ అధికారులు, తెలంగాణ ఒలింపిక్ సంఘం కార్యదర్శి, ఆర్చరీ సంఘం ప్రతినిధులు చికితకు అభినందనలు తెలిపారు. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2 వేర్వేరు కేసుల్లో కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక మహిళకు ఎడమ కంటికి బదులు కుడికంటికి శస్త్రచికిత్స చేశారన్న వార్తా కథనంపై సుమోటోగా కేసు స్వీకరించింది. జిల్లా వైద్యారోగ్యాధికారి నుంచి సమగ్ర నివేదిక కోరింది. మరో కేసులో నిమ్స్ ఎనస్థీషియాలజీ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ మంత శ్రీనివాస్ కు 12 ఏళ్లుగా పెన్షన్ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 3 వారాల్లో బకాయిలు చెల్లించాలని నిమ్స్ డైరెక్టర్ కు సూచించింది. వాతావరణం. తెలంగాణలో వచ్చే 7 రోజుల పాటు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ పరిసరాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో పొగమంచు లేదా మసక వాతావరణం ఉండొచ్చని చెప్పింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం రేపు ఉదయం జూబ్లీహిల్స్ క్యాంపస్లోని వెంకటరామ ఆడిటోరియంలో జరగనుందని రిజిస్టార్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్ల ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రజాభవన్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్షించారు. పెండింగ్లో ఉన్న 250 నుంచి 300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లోగా అందజేయాలని ఆదేశించారు. ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చి వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే పల్లెపల్లెకి పొన్నం అన్న పల్లెపల్లెల్లో ప్రజాపాలన కార్యక్రమం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో అనుమతులు లేకుండా వైద్య సేవలు అందిస్తున్న వారిపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. డీహెచ్ఎంఓ డాక్టర్ బి రవి రాథోడ్ గార్ల మండలంలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం సక్రమంగా అందేలా చూడాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. న్యూ రామ్నగర్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి యువత ఉజ్వల భవిష్యత్ను నిర్మించుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం మండలంలో నిర్వహించిన మిషన్ పరివర్తన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఎల్ నినో కారణంగా నల్గొండ జిల్లాలో వాల్టా అనుమతి లేకుండా కొత్త బోర్లు తవ్వేందుకు వ్యక్తులకు, సంస్థలకు అనుమతి మంజూరు చేయవద్దని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రాష్ట ప్రభుత్వం సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలకు సంబంధించి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ది శాఖ జనగామ జిల్లాధికారి డాక్టర్ విక్రమ్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో రేపటి నుంచి 18వ తేదీ వరకు సారస్ మేళా జరగనుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో సెర్ప్ దీన్ని నిర్వహిస్తోంది. పాఠశాల, కళాశాల విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించేందుకు 9.60 కోట్ల రూపాయల వ్యయంతో మెగా కేంద్రీకృత కమ్యూనిటీ కిచెన్ కాన్సెప్ట్ డిజైన్ చేశామని, దీని ద్వారా సూర్యాపేట జిల్లాలోని 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇక్కడే అల్పాహారం, భోజనం తదితర సదుపాయాలను అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆదౌ ముఖ్యవాదం.

100.1 మెగాహెర్ట్స్ పై ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ముందుగా ఈ ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం ఉంటుంది. ఇందులో కొత్త టెక్నాలజీ ఎజెంటిక్ ఏఐ వివరాలు తెలుసుకోవచ్చు.

మీరు డాక్టర్ చంద్రారెడ్డి గారితో పరిచయం ఉంటుంది. పరిచయ కర్త శ్రీమతి కే శారద. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 కిన్నెర లహరి శ్రోతలకు ఉన్న చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య న్యూస్ ఎట్ 9, 9:00, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి షోలోజ్ రాజేశ్వరి. 6:35 రైతు సమాచారం, ఇందులో పత్తి సాగులో మెలకువలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, గుండెకు శాపం అధిక కొవ్వు, కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యామప్రసాద్ శ్రీమతి జి విశాలిని. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం, శ్రీమతి బేతాళం ఉషారాణి గారి స్వీయ కవితలు వినవచ్చు. అనంతరం క్రీడాలోకం, ఇందులో సాఫ్ట్ బాల్ కోచ్ పి పృథ్వీరాజ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కోయిపాక శంకరరావు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:30 నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. 9:30 10:00 అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. 12:10 శాస్త్రీయ సంగీతం ఉంటుంది. ఇర్షద్ ఖాన్ గారి సితార్ వాదనం. కార్మికుల కార్యక్రమం ప్రసారమవుతుంది 12:40. ఇందులో కాశీక్షేత్ర మహోత్సవంలో శ్రీ మురుకుండ మహర్షి శ్రీ యు లక్ష్మీనారాయణ గారి పద్యపఠనం ప్రసారమవుతుంది. అనంతరం కార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం కూడా ప్రసారమవుతోంది. 1:20 చిత్రగీతలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:00 చిత్రగీతాలు. రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం, ఇందులో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వారు సంయుక్తంగా నిర్వహించిన పొద్దు తిరుగుడు పంట సమగ్ర యాజమాన్యం అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సహకారం శ్రీమతి జి పద్మ. అనంతరం పత్తిలో సమగ్ర యాజమాన్య వివరాలు కూడా తెలుసుకోవచ్చు. 8:00 కిన్నెర లహరి. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు

0: కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీ 4,800 రివార్డ్ పాయింట్స్ ఈ రోజే ఎక్స్పైర్ అవుతున్నాయి, ఇప్పుడే రిడీమ్ చేసుకోండి.
3: అబ్బా, నాకు ఇన్ని రివార్డ్ పాయింట్స్ ఎలా వచ్చాయి?
4: చాలు, ఇక్కడే అడగండి. వై రివార్డ్ పాయింట్స్ పేరుతో వచ్చిన అన్నోన్ లింక్ పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి. ఒక వై మిమ్మల్ని ఫ్రాడ్ నుంచి కాపాడొచ్చు.
2: ఎప్పుడు అడగండి, WHY అంటున్నారు క్యాప్టెన్ వై ఆఫ్ SBI,
4: మీ సైబర్ రక్షక్.
5: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం యువతకు బాట ఆకాశవాణి మాట.
6: హాయ్ ఫ్రెండ్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేడు అంతటా వినిపిస్తున్న మాట. ఏఐ టెక్నాలజీ రోజు రోజుకి కొత్త పుంతలు తొక్కుతోంది. నిన్నటి వరకు లేటెస్ట్ అనుకున్న మోడల్ నేడు కనుమరుగు, మరో కొత్త మోడల్. ఇలాంటి పరిస్థితుల్లో నేటి యుగంలో మరో కొత్త టెక్నాలజీ వేగంగా దూసుకొస్తుంది, అదే ఏజెంటిక్ ఏఐ. దీంతో ఏఐ ఏజెంట్లను రూపొందించే నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏజెంటిక్ ఏఐ అంటే ఏమిటి, దీని ప్రత్యేకతలు, అవకాశాలు, అవసరమైన నైపుణ్యాలు ఈనాటి యువవాణి కార్యక్రమంలో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తోంది. ఇప్పుడు ఈ రంగంలో కొత్తగా చర్చనీయాంశంగా మారింది ఏజెంటిక్ ఏఐ. ఇది కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా లక్ష్యాలను అర్థం చేసుకుని స్వయంగా నిర్ణయాలు తీసుకుని పనులను పూర్తి చేయగలదు. దీంతో సంస్థలు ఏజెంటిక్ ఏఐ ఆధారిత వ్యవస్థల వైపు అడుగులు వేస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐ సాధారణ ఏఐల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలిస్తే, సాధారణ ఏఐ మీ హాలిడే ట్రిప్ డెస్టినేషన్ కు సంబంధించి అప్పటి వరకు ఉన్న డేటా ఆధారంగా సమాచారం ఇస్తుంది. కానీ ఏజెంటిక్ ఏఐ ఏఐ ఏజెంట్ల ఆధారంగా మీ ట్రావెల్ ప్లాన్ ఆశాంతం, మీ ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తుంది. ఇదే తరహాలో ఇప్పుడు కంపెనీల స్థాయిలో ఈ కామర్స్, రిటైల్, హెల్త్ కేర్, హెచ్ఆర్, ప్రొడక్ట్ లాజిస్టిక్స్, ఫార్మా రీసెర్చ్ తదితర విభాగాల్లో ఏఐ ఏజెంట్స్ ఆయా విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలను మానవ ప్రమేయం లేకుండా పూర్తి చేస్తున్నాయి. హెచ్ఆర్ విభాగంలో నూతన ఉద్యోగి నియామక విషయంలో సంబంధిత పేపర్ వర్క్ ను పూర్తి చేయడంతో పాటు అభ్యర్థి నైపుణ్యాలను పరిగణలోకి తీసుకుని ఇవ్వాల్సిన శిక్షణ, వేతనం వంటి కీలక అంశాలతో ఏజెంటిక్ ఏఐ మార్గనిర్దేశం చేస్తోంది. ప్లానింగ్, డిసిషన్ మేకింగ్, ఎగ్జిక్యూషన్, ఇంప్లిమెంటేషన్ ఇలా ఒక లక్ష్యానికి సంబంధించి A to Z అన్ని కార్యకలాపాలను ఏజెంటిక్ ఏఐ స్వతంత్రంగా పూర్తి చేస్తుంది. ఏఐ ఏజెంట్లు సమర్థంగా పనిచేయాలంటే మానవ ప్రమేయం తప్పనిసరి. సదరు ఏఐ ఏజెంట్లు ఆయా రంగాల వారీగా సమర్థమైన ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ చేసేందుకు ముందుగానే సంబంధిత లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ప్రోగ్రామ్స్, కోడింగ్స్ ను రూపొందించేందుకు మానవ నైపుణ్యాలు అవసరం. ఏజెంటిక్ ఏఐలో లభిస్తున్న ఆయా కొలువులు దక్కించుకోవడానికి పైథాన్, ఏఐఎంఎల్ ఫ్రేమ్వర్క్స్, ఏఐ ఇంటిగ్రేషన్ అండ్ ఆర్కెస్ట్రేషన్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలు అవసరమవుతున్నాయి. వీటితో పాటు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యం కూడా కీలకంగా నిలుస్తోంది. AWS, Azure, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వంటి వాటిపైన పట్టు సాధించాలి. అదేవిధంగా డేటా ఇంజనీరింగ్ అండ్ గవర్నెన్స్ కూడా మరో ముఖ్యమైన నైపుణ్యంగా నిలుస్తోంది. ఏజెంటిక్ ఏఐలో ప్రత్యేకతల కారణంగా ఈ మోడల్ను వినియోగిస్తున్న సంస్థల సంఖ్య పెరుగుతోంది. ఈ అటానమస్ మోడల్ ఫలితంగా సంస్థల కార్యకలాపాల నిర్వహణలో మానవ ప్రమేయం తగ్గించడమే కాకుండా పనులు క్షణాల్లో పూర్తి చేయగలిగే సౌలభ్యం లభిస్తుంది. దీంతో సంస్థలు వీటిపై దృష్టి పెడుతున్న ఫలితంగా ఏఐ ఏజెంట్స్ సమర్థంగా పనిచేసేందుకు అవసరమైన టెక్నికల్ నైపుణ్యం కలిగిన అభ్యర్థుల కోసం సంస్థలు అన్వేషిస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐకు సంబంధించి టెక్నికల్ నైపుణ్యాలతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా ముఖ్యమే. ఇంటెంట్ రికగ్నిషన్ అండ్ ప్రాబ్లం డీకంపోజిషన్, సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ ప్లానింగ్, డీబగ్గింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్, ఎథికల్ ఏఐ డిజైన్ అండ్ గవర్నెన్స్ వంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. కంప్యూటర్ సైన్స్, రోబోటిక్స్, ఏఐ, డేటా సైన్స్ వంటి కోర్సులు పూర్తి చేసుకున్న వారు ఏజెంటిక్ ఏఐ అవకాశాలు అందుకుంటున్నారు. పీజీ స్థాయి కోర్సులు చదివిన వారు అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ముందంజలో నిలుస్తున్నారు. అదేవిధంగా ఇప్పటికే ఏఐ విభాగాల్లో పనిచేస్తున్న

వారు వారికున్న కోడింగ్ స్కిల్స్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలతో ఏజెంటిక్ ఏఐలో రాణించే వీలుంది. ఏజెంటిక్ ఏఐలో రాణించడానికి సర్టిఫికేషన్ కోర్సులు కూడా తోడ్పడుతున్నాయి. ఐఐటి ముంబై, IIIT హైదరాబాద్, మైక్రోసాఫ్ట్, కోర్సెరా, ఎన్విడియా, ఐబీఎం, ఐఐటి చెన్నై వంటి సంస్థలు ఏజెంటిక్ ఏఐకు సంబంధించి ఆన్లైన్లో పలు సర్టిఫికేషన్ కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. ఏజెంటిక్ ఏఐలో నైపుణ్యాలు పొందిన వారికి విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా హెల్త్ కేర్, ఫార్మా, రిటైల్, ఈ కామర్స్, ఐటీ సెక్టార్స్ లో ఉద్యోగాలను అందిపుచ్చుకుంటున్నారు. ఏజెంటిక్ ఏఐలో డిమాండ్ పెరుగుతోందనడానికి పలు సర్వే అంచనాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్వెస్కార్ప్ సంస్థ నివేదిక ప్రకారం ఈ విభాగంలో అభ్యర్థుల కొరత 50% పైగానే ఉంది. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లలో ఏఐ ఏజెంట్లకు డిమాండ్ పెరుగుతోంది. మొత్తం నియామకాల్లో ఈ సెంటర్లలోనే 50% పైగా అవసరం ఏర్పడుతోంది. మార్కెట్ బ్రూస్ అంచనాల ప్రకారం 2027 నాటికి 2 లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి. ప్రస్తుతానికి మొత్తం నియామకాల్లో ఫ్రెషర్స్ వాటా 30% మాత్రమే ఉంది. మిడ్ లెవెల్ సీనియర్స్ కు ప్రాధాన్యమిస్తున్నారు. ఏజెంటిక్ ఏఐకు సంబంధించి జాబ్ ప్రొఫైల్స్ ను పరిశీలిస్తే ఏఐ ఏజెంట్ ఇంజనీర్స్, ఏఐ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్స్, ఏజెంటిక్ విభాగంలో మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, అటానమస్ సిస్టమ్ ఇంజనీర్స్, ఏజెంట్ యాప్ డెవలపర్స్, ఎంటర్ప్రైజెస్ ఏఐ ఏజెంట్ ఇంప్లిమెంటర్స్, ఏఐ కోడింగ్ ఏజెంట్ స్పెషలిస్ట్, ఇక ఏఐ ప్రొడక్ట్ మేనేజర్స్ వంటి జాబ్ ప్రొఫైల్స్ అందుబాటులో ఉన్నాయి. విస్తృత అవకాశాలు అందిస్తున్న ఏజెంటిక్ ఏఐలో నైపుణ్యాలను పెంచుకోనండి, కెరీర్లు స్థిరపడండి. ఆల్ ద బెస్ట్.

0: నిపుణులకు డిమాండ్ అనేది తగ్గింది అనేది మీలో ఒక ఆలోచన ఉంది. అది వాస్తవం కాదు. ఎన్నో దశాబ్దాలుగా మేనేజ్మెంట్ నిపుణులకు కార్పొరేట్ రంగం డిమాండ్ అనేది చాలా నెలకొని ఉంది. ఇది రానున్న సంవత్సరాల్లోనూ కొనసాగుతూ ఉంది. ఏఐ ఇతర టెక్నాలజీ టూల్స్ కారణంగా మేనేజ్మెంట్ విభాగంలో మానవ వనరుల సంఖ్య తగ్గుతుందనే అభిప్రాయాలు అపోహలు మాత్రమే అని స్పష్టం చేస్తున్నాయి మనకి సర్వేలు. మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరే అభ్యర్థులు ఎలాంటి సందేహాలు లేకుండా అడుగు పెట్టవచ్చు. ఇప్పటికీ కార్పొరేట్ రంగంలో మేనేజ్మెంట్ నిపుణులకు డిమాండ్ అనేది కొనసాగుతూ ఉంది. కానీ విద్యార్థులు దీన్ని సరిగ్గా అందిపుచ్చుకోలేకపోతున్నారు. పర్యవసానంగా వారిలో వాస్తవ ప్రపంచ నైపుణ్యాలు అనేవి లోపిస్తూ ఉన్నాయి. ఇది టెక్నాలజీ కారణంగా మేనేజ్మెంట్ విభాగాల్లో ఉద్యోగాలు తగ్గుతాయనే అభిప్రాయం చాలా మందిలో నేడు కొనసాగుతుంది. ఇది వాస్తవం కాదు. ఏఐ టెక్నాలజీ టూల్స్ పనిని సులభతరం చేస్తున్నాయి. అంతేకాని ఏదైనా హోదాకు పూర్తిగా ప్రత్యామ్నాయంగా అవి నిలవలేవు. ముఖ్యంగా మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లో డెసిషన్ మేకింగ్ స్కిల్స్, క్రిటికల్ అనాలసిస్, ఫ్యూచర్ ప్రొడక్షన్, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఎంతో కీలకంగా మనం చెప్పుకోవచ్చు. వీటిని మానవ మేధస్సు, రియల్ వరల్డ్ కేస్ స్టడీల అధ్యయనం ద్వారానే సొంతం చేసుకోగలుగుతున్నాం. ఈ విషయంలో ఏఐ పై ఆధారపడి మేనేజర్స్ ఇతర హోదాల్లోని ఉద్యోగులకు స్వస్తి చెబుతారనేది సరికాదు. గతంలో ఎస్ఏపి, ఒరాకిల్ వంటి ఈఆర్పి సొల్యూషన్స్ ఆవిష్కృతం అయినప్పుడు కూడా ఇలాంటి ఆందోళనే వ్యక్తమైంది. ఇది మనందరం చవిచూసాం. కానీ వాటి వల్ల ఉద్యోగాలు పోలేదు. ఈ నైపుణ్యాలున్న వారికి అదనంగా కొలుబులు లభించిన సంగతి మనందరికీ తెలుసు. చాలా మంది విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంబీఏ వైపు మళ్లుతున్నారు. వాస్తవంగా ఇది ఆయా విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తిపై ఆధారపడి ఉంటుంది. అయితే టెక్నికల్ స్కిల్స్ కు నైపుణ్యాలు కూడా జత కలిస్తే కెరీర్ లో మెరుగ్గా రాణించే అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా తయారీ రంగంలో టెక్నో మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లు చక్కటి పనితీరు కనబరుస్తున్నారు. వీరికి ప్రొడక్షన్ రూపకల్పన నుంచి నిర్వహణ వరకు అవసరమైన టెక్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు రెండు కూడా ఉంటాయి. ఫలితంగా వారు ఉన్నత హోదాలకు సులభంగా చేరుకోగలుగుతున్నారు. ద్వితీయ తృతీయ శ్రేణి పట్టణాలు, ఇన్స్టిట్యూట్లలో ఎంబీఏ విద్యార్థులు కొలుబుల సాధనలో వెనుకబడుతున్నారు అనేది వాస్తవం కాదు. దీనికి పరిష్కారంగా విద్యార్థులు తమ నెట్వర్క్ ను విస్తృతం చేసుకోవాలి. క్లాస్ రూమ్ చదువులకే పరిమితం కాకూడదు. ఇండస్ట్రీ విజిట్స్, రియల్ టైం ప్రాజెక్ట్ వర్క్, కేస్ స్టడీస్, అనాలిసిస్ లకు ప్రాధాన్యం ఇస్తే మంచిది. ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్నప్పుడు సరిహద్దులు గీసుకుని ఉండిపోవడం అనేది సరికాదు. ఇన్స్టిట్యూట్స్ కూడా కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం ద్వారా తమ విద్యార్థులకు ఎక్స్పోజర్ పెరిగేలా చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఎంబీఏ విద్యార్థులు కోర్ అకాడమిక్స్ తో పాటు అవసరమవుతున్న నైపుణ్యాలు కూడా పెంపొందించుకోవాలి. డేటా అనలిటిక్స్, బ్లాక్ చైన్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, అనలిటికల్ థింకింగ్ పెంపొందించుకోవాలి. అదేవిధంగా తమ స్పెషలైజేషన్లలో అందుబాటులోకి వచ్చిన టెక్ స్కిల్స్ ను కూడా అందిపుచ్చుకోవాలి. ఫలితంగా జాబ్ రెడీ స్కిల్స్ పెరగడంతో పాటు కార్పొరేట్ కంపెనీల నుంచి ఆఫర్లు అందుకునే అవకాశం అనేది ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు భయపడకండి. భవిష్యత్తులో మేనేజ్మెంట్ కోర్సులు చేసిన వారికి మంచి అవకాశాలు అందిపుచ్చుకునే వెసులుబాటు అనేది చాలా ఎక్కువగా ఉంది. సో వెనకబడకండి. మేనేజ్మెంట్ కోర్సుల వైపు మళ్లించండి మీ మనస్సుని. ఆల్ ది బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలిమిది సమయం 6:50కు వస్తుంది. ముందుగా వ్యవసాయ శిక్షణ, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉండేది.

0: డాక్టర్ డి విజయలక్ష్మి గారు కొన్ని వివరాలు తెలియజేస్తారు, అవి విన్నాం. అవి వినే ముందు ఒక ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఇప్పుడు వినండి, ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం గురించిన వివరాలు.
2: నమస్కారం, నా పేరు డాక్టర్ డి విజయలక్ష్మి. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా నేలల విభాగంలో విధులు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో రబీ పంటల సాగులో తీసుకోవాల్సిన చర్యలు, గుర్తించుకోవాల్సిన అంశాల గురించి చర్చించుకుందాం. ప్రస్తుతం అనగా 2025-26 యాసంగిలో మనకి తెలంగాణలో ఎల్నినో పరిస్థితులు ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అనగా గత వానాకాలంలో వర్షాలు లేక, డ్యాముల్లో నీరు సరిపడా లేక, కాల్వలు మనకు అందుబాటులోకి లేకున్నందువల్ల మనకి పంటలని చాలా జాగ్రత్తగా ఎంచుకుని సాగు చేసుకుంటేనే ఎలాంటి ఎక్కువ ఖర్చు లేకుండా మనం మంచి దిగుబడులు పొందే అవకాశం ఉన్నందున కొన్ని జాగ్రత్తలు, గుర్తించుకోవాలి అంశాలను కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా ఎల్నినో పరిస్థితుల ప్రభావంతో రబీ పంటల సాగులో మనం అనుకున్నట్టుగా వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది, అలాగే ఉష్ణోగ్రతలు పెరిగాయి, నేలలో తేమ వేగంగా తగ్గడం వంటి అంశాలని మనము చూస్తూ ఉన్నాము. అందువల్ల కొన్ని జాగ్రత్తలు తప్పకుండా రైతులు పాటించాలి. ముఖ్యంగా నేల తేమను బట్టి పంట ఎంపిక చేసుకోవాలి. నీటి లభ్యత ఎక్కువగా ఉంటే వరికి బదులుగా నేల స్వభావాన్ని, నేల రకాన్ని బట్టి శనగ, కంది, పెసర, వేరుశెనగ, మొక్కజొన్న, జొన్న, సజ్జ, కుసుమ, ఆముదము వంటి తక్కువ నీటితో అవసరమున్న పంటలని సాగు చేసుకోవాలి. ఇవే కాకుండా పూలు, ఆకుకూరలు కూడా సాగు చేసుకోవచ్చు. అంటే సకాలంలో విత్తుకోవాలి. మనం వేసుకున్న పంటలని తేమను బట్టి ఎంచుకున్న తర్వాత సకాలంలో విత్తుకోవాలి. తగినంత నేలలో తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలు వేయాలి. తేమ ఎండిపోయిన తర్వాత వేసుకుంటే మనకి మొలక రాకుండా చనిపోయే అవకాశం ఉంది, విత్తనపై పెట్టే ఖర్చు కూడా పెరుగుతుంది, రెండోసారి విత్తుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేలలో తగినంత తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తనాలని విత్తుకోవాలి. ఆలస్యంగా విత్తడం వల్ల పంటపై ఉష్ణోగ్రత ప్రభావము, చలి ప్రభావము లేదా పురుగులు తెగుళ్ల సమస్య వచ్చే అవకాశం ఉన్నందున మనము తగిన సమయంలో, మనము సిఫారసు చేసిన సమయంలో మాత్రమే విత్తుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసము ఒకవేళ మనకి విత్తడం ఆలస్యమైతే తప్పకుండా తక్కువ కాల వ్యవధి కలిగిన రకాలు, కరువుని తట్టుకునే రకాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు పురుగులను, తెగుళ్ళని తట్టుకునే రకాలు కూడా అందుబాటులో ఉంటాయి, వాటిని మనము ఎంచుకోవాలి. ఇవన్నీ ఎంచుకున్న తర్వాత విత్తన శుద్ధి తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడున్న ఎల్నినో పరిస్థితుల్లో రెండోసారి మూడోసారి చేసుకునే అవకాశం లేదు, కాబట్టి విత్తన శుద్ధి చేసుకుంటే మనకి చాలా వరకు విత్తన మొలక ద్వారా వచ్చే చాలా వరకు పురుగు తెగులని నివారించుకోవచ్చు. అంటే ప్రారంభ దశల్లోనే పురుగులని, తెగులని నివారించుకోవచ్చు. నేలలో తగిన తేమను సంరక్షించుకోవాలి. నేలలో తేమను సంరక్షించుకోవడానికి తప్పనిసరిగా అంతరకృషి చేయాలి. అంతరకృషి అంటే మనకి ట్రాక్టర్ ద్వారా గాని, ఎద్దుల ద్వారా గాని తప్పకుండా అంతరకృషి చేసుకోవాలి. లేకపోతే నీటి పొదుపులుగా వాడుకోవాలంటే తప్పనిసరిగా మల్చింగ్ పద్ధతిని పాటించవచ్చు. మల్చింగ్ గాని, రకరకాల మల్చింగ్ పద్ధతుల్ని, వ్యవసాయ వ్యర్థాలు గాని, ప్లాస్టిక్ గాని, ఏ విధంగానైనా మల్చింగ్ పద్ధతిని కూడా మనం వాడుకోవచ్చు. పంట అవశేషాలను నేలపై ఉంచడం ద్వారా ఈ యొక్క నీటిని ఆవిరయ్యే అవకాశాన్ని చాలా వరకు తగ్గించి, నీటి యాజమాన్యం సరిగ్గా జరిగి మనకి పంట ఎదుగుదల ఉండే అవకాశం ఉంది. కాబట్టి నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. సో దీనికోసము మనము మల్చింగ్ పద్ధతులే కాకుండా నీటికి అవసరమైన కీలక దశల్లో మాత్రమే ఈ నీటిని, తడులని అందించాలి. అనగా డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ పద్ధతులను గనక ఉపయోగించి నీటి యాజమాన్యం పాటిస్తే తక్కువ నీటితో ఎక్కువ ఎకరాల

0: లో పండించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యమైన విషయము, ఎరువుల వినియోగంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చాలా మంది రైతులు కూడా సేంద్రియ ఎరువుల కంటే కూడా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడుతున్నాం కాబట్టి రైతులందరూ కూడా రసాయన ఎరువులు అధిక మోతాదులో వేసుకోకూడదు. అది కూడా వేసినా, ఒకవేళ వేసినా సరైన మోతాదు, సరైన సమయము, సరైన పద్ధతిని పాటించి కనుక వేసుకుంటే మనకి ఎరువులపై వెచ్చించే ఖర్చు తగ్గుతుంది, అలాగే మనకి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. పోషకాలు సమతుల్యంగా అంది మొక్క ఎదుగుదల పెరిగి మనకి గింజల్లో మంచి నాణ్యత కలిగి ఉంటుంది. కాబట్టి రసాయన ఎరువులు వేసేటప్పుడు తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కూడా నేల పరీక్షల ఆధారంగా సమతుల్య ఎరువులని వేసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత వచ్చే ముఖ్యమైన సమస్య కలుపు సమస్య. ఈ కలుపుని నివారణకి చాలా చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే కలుపు మొక్కలు మన పంట మొక్కల కంటే ఏపుగా పెరిగి పోషకాలు, నీటిని, తేమని అన్నిటినీ కూడా అదే గ్రహించి అవే ఏపుగా పెరిగి మనకి పంటకి సమస్య అవుతుంది. కాబట్టి కలుపు మొక్కలు నేలలోని తేమ పోషకాలను వినియోగిస్తాయి. కాబట్టి ప్రారంభ దశలోనే అంతరకృషి చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తక్కువ మోతాదులో, తక్కువ ఆకుల దశల్లో గనక కలుపు నివారిస్తే ఈ బెడ నుంచి మనకి కలుపు సమస్య నివారణ జరుగుతుంది. తర్వాత వచ్చే ముఖ్యమైన అంశం వచ్చేసి పురుగులు, తెగుళ్లు. ముఖ్యంగా పంటలని ఈ పురుగులు, తెగుళ్లు చాలా వరకు ఆశించి మనము ఎంచుకునే మంచి రకమైనప్పటికీ కూడా ఈ పురుగులు, తెగులు అనేవి తప్పకుండా మన మొక్కల్ని, వాతావరణ మార్పులకు అనుగుణంగా ఇవి మన మొక్కల్ని ఆశిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా తక్కువ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఈ పురుగుల మందుల్ని పిచికారీ చేసుకుంటే మనము నివారించుకోవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే, అంటే మనకి రెగ్యులర్ గా ప్రతిరోజు గనక మనం పొలంలో తిరిగితే మనకి పురుగులు ఎలా ఉన్నాయి, తెగుళ్లు ఏ విధంగా వస్తున్నాయని గమనిస్తాం కాబట్టి తక్కువ మందుతో పిచికారీ చేసుకుని నివారించుకోవచ్చు. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ వానకాలమైనా, యాసంగి అయినా తప్పనిసరిగా మనకి వాతావరణ సూచనలు మనకి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మనం విత్తనము, ఎరువులు, నీటి పారుదల, పురుగు మందులు, పిచికారీ ఇవన్నిటినీ కూడా వాతావరణ సూచనలను అనుసరించి చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసము వ్యవసాయ శాఖ గాని, వ్యవసాయ విశ్వవిద్యాలయం గాని, వాతావరణ శాఖ గాని మనకి ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తుంది. అది ఎండ గాని, వర్షం గాని, చలి గాని, కాబట్టి వాటిని గమనించి మనము వ్యవసాయ పనుల్లో మనం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మనము ఇప్పుడు యాసంగి పంటల్లో వైవిధ్యం పాటించాలి. ఎందుకంటే వరి తర్వాత వరి, వరి తర్వాత వరి పండించడం వల్ల మనము చాలా వరకు ఎరువుల్ని వాటిలో డంపు చేయడం వల్ల పోషకాలు అందలేని స్థితిలోకి వెళ్లడం వల్ల మనం గనక వరి తర్వాత పప్పు ధాన్యం పంటలు, ఆహార ధాన్య పంటల తర్వాత పప్పు ధాన్యం పంటలు పండించడం వల్ల గాలిలో ఉండే నత్రజనిని వేరుబుడిపల్లో, మన పప్పు ధాన్య పంటల్లో వేరుబుడిపల్లో స్థిరీకరించి మనకి యూరియాపై వెచ్చించే ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. అంటే నత్రజనిపై వెచ్చించే ఖర్చును తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం తప్పకుండా వీటిని వైవిధ్యం పాటించాలి. పప్పు ధాన్యాలే కాదు, మనకు ఆకుకూరలు, కాయగూరలు, లేకపోతే నూనె గింజలు ఇలాంటి పంటల్ని కూడా ఎంచుకుని, అంటే ఇవన్నీ కూడా తక్కువ నీటితో, తక్కువ ఖర్చుతో మనకి 100 రోజుల్లోపు వచ్చే పంటలు కాబట్టి వీటిని ఎంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
1: మీరింతవరకు ప్రస్తుతం రబీ పంటల్లో ఎల్నినో ప్రభావం ఈ విషయమై రాజేంద్ర నగర్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ శాస్త్రవేత్త, నెలల విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ డి విజయలక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపటి కార్యక్రమంలో పెంపుడు జంతువుల్లో వచ్చే రాబిస్ వ్యాధి నివారణ నిర్ధారణ గురించి శాంతినగర్ ప్రాథమిక పశు వైద్యశాల అధికారి డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు తెలియజేసే వివరాలు వింటారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చలనచిత్ర గీతం.

0: బిడ్డ శ్రమ చెయ్యకపోతే, పట్టమోచి పండించకపోతే,
1: రైతు బిడ్డ శ్రమ చెయ్యకపోతే, పట్టమోచి పండించకపోతే,
0: దేశానికి కరువు.

0: దేవుడు లాంటి మనిషి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎం రమేష్, శీల బృందం పాడిన కొసరాజు గీతం. అది కేవి మహాదేవన్ సంగీతం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్స్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల జాతీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ల మధ్య

0: ఐదు టీ20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఇక వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు సమాపేశమైన కేంద్ర మంత్రివర్గం రెండు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమీకృత రవాణా లాజిస్టిక్స్ ప్రాధికార సంస్థ ఏర్పాటుకు సంబంధించిన నిర్ణయం తొలిది కాగా, సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన పెట్టుబడికి సంబంధించి 10,000 కోట్ల రూపాయలతో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ గ్రోత్ ఫండ్ ఏర్పాటు రెండవది. సమాపేశానంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి అశ్విని వైష్ణవ్, స్థూల దేశీయోత్పత్తి 7 నుంచి 8 శాతానికి పెరుగుతున్న నేపథ్యంలో రవాణా లాజిస్టిక్స్ వ్యవస్థల అవసరాలు కూడా పెరుగుతున్నాయని, ప్రాధికార సంస్థ ఏర్పాటు ద్వారా రవాణా రంగంలో పరిశోధనలు, ప్రణాళికలు, పర్యవేక్షణ సులభతరం కాగలదని చెప్పారు. పెరుగుతున్న అవసరాల దృష్ట్యా దేశంలో అనేక హైవేలు, రైల్వే లైన్లు, జలమార్గాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణం జరుగుతున్నట్లు చెప్పారు. రానున్న 10 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని సంస్థ దీర్ఘకాలిక మాస్టర్ ప్లాన్ ను తయారు చేస్తుందని చెప్పారు.
1: देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो, उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो, उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
0: ఇక సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల్లో మూలధన నిధికి సంబంధించి తీసుకున్న నిర్ణయం గురించి చెబుతూ, ఈ నిధి సేవ, సాంకేతిక, సృజనాత్మక రంగాలకు చెందిన సంస్థల్లో దీర్ఘకాలిక పెట్టుబడులకు అనువుగా ఉంటుందన్నారు.
1: ये ग्रोथ फंड एमएसएमई और फाइनेंस मिनिस्ट्री के सहयोग से चलेगा. लॉन्ग टर्म इक्विटी कैपिटल प्रोवाइड करना ये इस ग्रोथ फंड का मेजर ऑब्जेक्टिव. प्रोफेशनली मैनेज होगा, जिस तरह से ग्रोथ का पोटेंशियल हो जिन एमएसएमईज में, उन एमएसएमईज को इसमें सेलेक्ट किया जाएगा. एमएसएमई मिनिस्ट्री प्लस स्टेट गवर्नमेंट्स प्लस इंडस्ट्री बॉडीज प्लस बैंक्स, इन सब का इनपुट लेके एमएसएमई ग्रोथ फंड को संचालित किया जाएगा.
0: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.6% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ తొలుత అంచనా వేసినప్పటికీ, మొదటి త్రైమాసికంలో భారత్ బలమైన ఆర్థిక ప్రదర్శన చూపడంతో జీడీపీని 7.1% పెంచుతూ ప్రపంచ బ్యాంక్ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రైవేటు వినియోగం, పెట్టుబడుల్లో వృద్ది ఊతంతో భారత ఆర్థిక వ్యవస్థ తొలి త్రైమాసికంలో 7.8% వృద్దిని సాధించి అంచనాలకు మించిన వేగంతో దూసుకుపోతోంది. భారత నావికా దళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువ గల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యుద్ద నౌకలపై బిగించే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టంలు, లాంచర్లు యుద్ద సందర్భాల్లో ఎంతగానో ఉపకరిస్తాయి. సూపర్సోనిక్ వేగంతో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించే ఈ వ్యవస్థల తయారీ రానున్న 3 ఏళ్లలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను సృష్టించనుంది. ఈరోజు న్యూఢిల్లీలో రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 68% పైగా దేశీయంగా ఉత్పత్తి చేసే వ్యవస్థలు గల బ్రహ్మోస్ రక్షణ సామగ్రి కొనుగోలు స్వావలంబన దిశగా కీలకమైన ముందడుగని భావిస్తున్నారు. దేశ నావికాదళ రక్షణ సామర్థ్యాల బలోపేతం దిశగా దృఢమైన సమీకృత నౌకాదళ పర్యావరణ వ్యవస్థ రూపకల్పన కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. మంత్రి ఈరోజు విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డులో ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1, ఆధునీకరించిన స్లిప్ వే 4, 300 టన్నుల గోలియత్ క్రేన్ ను ప్రారంభించారు. ఫ్లీట్ సపోర్ట్ షిప్ 5 కి శంకుస్థాపన చేశారు. మెరుగుపరిచిన హెచ్ఎస్ఎల్ సదుపాయం, నేడు ప్రారంభించిన వ్యవస్థలన్నీ నౌకాదళ బలోపేతానికి ధర నిలవగలవని మంత్రి ప్రసంగంలో చెప్పారు. హిందూ మహాసముద్రం ప్రాంతంలో సమస్య ఎదురైనప్పుడల్లా భారత నావికాదళం సత్వరమే స్పందిస్తోందని, అందుకే రక్షణ భాగస్వామిగా ఇతర దేశాల ప్రథమ ఎంపికగా నిలుస్తోందని చెప్పారు. మానవతా సహాయం, విపత్తు సహాయం, సముద్ర దోపిడీలు, నౌకా వాణిజ్య భద్రత తదితర అవసరాల్లో భారత నావికాదళం చురుకైన పాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు. నౌకా నిర్మాణంలో భారత్కు అనేక అవకాశాలున్నాయని, ఈ సామర్థ్యాన్ని ప్రపంచ వాణిజ్యానికి అనువుగా మలుచుకోవడమే కీలకమని రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్కైబ్ చేయండి. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు, అస్సాంలోని నాగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం, పుదుచ్చేరిలో తట్టాంచవాడితో పాటు పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపు శుక్రవారం జరగనుంది. కాగా తమిళనాడు మధురాంతకంలో 83.6%, ధరాపురంలో 78.53% ఓటింగ్ జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశ పౌరులకు నాణ్యమైన ఆరోగ్య

0: సేవలను సులభంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రారంభించిన జాతీయ టెలిమెడిసిన్ సేవ ఈ సంజీవిని 50 కోట్ల కన్సల్టేషన్లకు చేరుకుంది. వివిధ రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో వైద్య అవసరాల నిమిత్తం ప్రజలు ఆరోగ్య సేవలను సంప్రదించే సంఖ్యను ఇది సూచిస్తోంది. మారుమూల ప్రాంతాలు క్లిష్టతరమైన నైసర్గిక అవరోధాలను దాటుకుని ఈ సంజీవిని వ్యవస్థ ప్రజలకు చేరువైందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సేవ ప్రస్తుతం 1.42 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, 19,000 ఆరోగ్య కేంద్రాలు, 901 ఆన్లైన్ అవుట్ పేషెంట్ విభాగాల్లో అందుబాటులో ఉంది. 2 లక్షలకు పైగా రిజిస్టర్డ్ ఆరోగ్య సేవకులు ఇందులో భాగంగా ఉన్నారు. ఎన్నికల సంఘం ఇతర రాజ్యాంగ సంస్థలను లక్ష్యంగా చేసుకుని విపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ఎన్నికల ఫలితాలు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ రాజకీయ పార్టీలు వాటిని స్వీకరించి ప్రజాసేవలో నిమగ్నమవ్వాలని మంత్రి అన్నారు. ప్రజల మద్దతు అందుకోవడంలో విఫలమైనప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ సంస్థలను విమర్శించడమే పనిగా పెట్టుకుందని, ఈ వైఖరి అటు దేశానికి కానీ ఇటు కాంగ్రెస్ పార్టీకి కానీ మంచిది కాదని అన్నారు. కృత్రిమ మేత సహాయంతో నకిలీ వీడియోల్ని సృష్టిస్తూ కాంగ్రెస్ పార్టీ అసత్య ప్రచారానికి పూనుకుంటోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీకు సైతం విమర్శించారు. ఒమాన్ వద్ద హార్మోస్ జలసంధిని దాటుతున్న సమయంలో పనామా జెండాతో వెళ్తున్న వాణిజ్య నౌకపై దాడి జరపడాన్ని భారత్ ఖండించింది. ఈ ఓడలో ప్రయాణిస్తున్న 19 మంది సభ్యుల్లో 17 మంది భారతీయులు ఉన్నారని, వీరిలో 11 మందికి గాయాలయ్యాయని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అయితే వెంటనే స్పందించిన ఒమాన్ అధికారులు దాడికి గురైన వారిని చికిత్స నిమిత్తం ఖసబ్కు తరలించడం పట్ల భారత్ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలు నెలకొనాలంటే దాడులను తక్షణమే నిలిపివేయాలని, అంతర్జాతీయ జలాల్లో వాణిజ్య నౌకాయానాన్ని సురక్షితంగా ఉంచాలని భారత్ విజ్ఞప్తి చేస్తోంది. ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని బెల్జియం శాస్త్రవేత్త ఫ్రాన్సిస్ హాల్జెన్ కు ప్రదానం చేయనున్నట్లు నోబెల్ కమిటీ తెలిపింది. ఐస్ క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీకి అందించిన సేవలు, శక్తివంతమైన న్యూట్రినోలను కనుగొన్నందుకు ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 5 T20 మ్యాచ్ల క్రికెట్ సిరీస్ లో భాగంగా భారత్ వెస్టిండీస్ల జట్ల మధ్య జరిగే మొదటి మ్యాచ్ లక్నోలోని ఏక్నా స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తదుపరి 4 T20 మ్యాచ్లు ఈ నెల 9, 11, 14, 17 తేదీల్లో వరుసగా రాంచీ, ఇండోర్, హైదరాబాద్, బెంగళూరులో జరుగుతాయి. క్రికెట్ కు సంబంధించిన 3 ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలగనున్నట్లు భారత మహిళా క్రికెట్ టీం కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రకటించారు. గుహాటీలో బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగిన సమీకా సమాపేశం అనంతరం ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు. హర్మన్ భారత్ కు తొలి వన్డే ఇంటర్నేషనల్ ప్రపంచ కప్, ఏషియన్ గేమ్స్ లో బంగారు పథకాన్ని అందించిన వారు. 5 టెస్టు మ్యాచ్లు, 51 వన్డే ఇంటర్నేషనల్స్, 155 T20 మ్యాచ్ల్లో ఆమె భారత మహిళా క్రికెట్ బృందానికి నేతృత్వం వహించారు. అయితే హర్మన్ మిగతా అన్ని ఫార్మాట్లలోనూ క్రీడాకారిణిగా కొనసాగుతారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని సంస్కరించడంలో విఫలమైతే ఎదురయ్యే పరిణామాలపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గూటెరస్ సభ్యదేశాలను హెచ్చరించారు. నిలిచిపోయిన సంస్కరణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని కూడా గూటెరస్ సభ్యదేశాలను కోరారని డిప్యూటీ ప్రతినిధి ఫర్హాన్ హక్ తెలిపారు. జలభద్రత కేవలం మౌలిక వ్యవస్థల నిర్మాణానికి సంబంధించింది మాత్రమే కాదని, చక్కని ప్రణాళికలు, బలమైన స్థానిక వ్యవస్థలు, స్థానిక ప్రజల తోడ్పాటు ఇందులో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ నీటి నిర్వహణ నమూనాకు సంబంధించి ఒక జాతీయ వార్తాపత్రికలో ప్రచురించిన వ్యాసాన్ని ఆయన ఉటంకించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమాపేశమైన కేంద్ర మంత్రివర్గం 2 కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల దేశీయోత్పత్తి అంచనాలను మించి 7.1% ఉండగలదని ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. భారత నావికాదళానికి చెందిన యుద్ద నౌకల్లో వినియోగం నిమిత్తం రక్షణ శాఖ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థతో 660 కోట్ల రూపాయల విలువగల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్టాల్లో అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. భారత వెస్టిండీస్ జట్ల మధ్య 5 T20ల క్రికెట్ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లక్నోలో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తలను కలుద్దాం. నమస్కారం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:15 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: ఈనాటి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె శారద.
7: ప్రస్తుతమున్న తీవ్రమైన వర్షాభావ పరిస్థితులలో పాడి పశువులు, గొర్రెలు, మేకలకు పశుగ్రాసం కొరత, అలాగే నీటి కొరత, తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ ఎల్నినో ప్రభావంతో ఇవన్నీ సంభవించే అవకాశం ఉన్నది. మరి ఈ సమస్యలను మనం ఏ విధంగా అధిగమించవచ్చు అనే విషయాల్ని మనం ఈరోజు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. వీరు హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశు వైద్యశాల పశు వైద్యాధికారి గారు. నమస్కారం అండి డాక్టర్ చంద్రారెడ్డి గారు.
8: నమస్కారం మేడం.
7: సార్ చెప్పండి, ఎల్నినో ప్రభావంతో వచ్చే పశుగ్రాస కొరతని ఏ విధంగా అధిగమించవచ్చంటారు?
8: నమస్కారం అండి. మనకు భారతదేశంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి వర్షాభావ పరిస్థితుల ముఖ్య కారణం ఏమిటంటే తీవ్రమైన ఎల్నినో ఎఫెక్ట్ వల్లనే మనకు వర్షాలు పడకపోవడం అనేది జరుగుతుందండి. ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మనకు ముఖ్యంగా పశు సంపద చాలా తీవ్రమైన పశుగ్రాస కొరతకు దారితీస్తుంది. ఈ పశుగ్రాస కొరతను తీర్చడానికి రైతు సోదరులు తమకున్న భూమిలో కొద్దిపాటి నీటి వస్తున్నా గాని ఆ నీటి వస్తు కింద 2 రకాల పశుగ్రాసాలని సాగు చేసుకోవచ్చును. ఒకటి స్వల్పకాలిక పశుగ్రాసాలు, అంటే ఒకసారి పశుగ్రాసం వేసుకున్నట్టయితే దాని యొక్క జీవిత కాలంలో 1 గాని 2 సార్లు గాని లేకపోతే 3 సార్లు గాని వచ్చే అవకాశం ఉంటుంది. రెండోది దీర్ఘకాలిక పశుగ్రాసాలు, అంటే బహువార్షిక పశుగ్రాసాలు అంటారు. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు దాదాపు 6 నుంచి 8 సంవత్సరాల వరకు పశుగ్రాస దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా చేసుకోవడం వలన ఎల్నినో ప్రభావం నుంచి పశుగ్రాసాల కొరతను చాలా వరకు మనం రక్షించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం కూడా పశుగ్రాస విత్తనాలు 75% సబ్సిడీతోటి రైతు సోదరులందరికీ ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకుని తమకున్న నీటి వసతి కింద గానీ, బోర్ల కింద గానీ, బావుల కింద గానీ పశుగ్రాసాలు సాగు చేసుకోవాల్సిందే తెలియజేస్తున్నాను.
7: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ చంద్రారెడ్డి గారు. అలాగే పశువులకు ఎదురయ్యే తాగునీటి సమస్య గురించి కూడా వివరించండి.
8: మనకు ఈ ఎల్నినో ప్రభావం వల్ల తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అందువల్ల మనకు మూగజీవాలకు అనగా పాడి పశువులకు, తర్వాత మేకలకు, జీవాలకు తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుంది. ప్రతి ఒక్క ఆవుకు గాని గేదెకు గాని ప్రతిరోజు 120 నుంచి 150 లీటర్ల వాటర్ అయితే అవసరం ఉంటుంది. దాన్ని కడగడానికి అయితేంది, తాగడానికి అయితేంది, వీటి రకరకాలుగా వాడుతూ ఉంటారు దాని షెడ్ క్లీన్ చేయడానికి. అందువల్ల ఈ నీటి కొరత రాకుండా రైతు సోదరులందరూ జాగ్రత్తగా తీసుకోవాలి. లేకపోతే అందుబాటులో ఉన్న బోరుని గాని లేకపోతే పక్క రైతు దగ్గర ఏదైనా బోరుని తీసుకుని ఎల్లప్పుడూ తాగునీరు అందుబాటులో ఉండే విధంగా చూసుకున్నట్లయితే పాల ఉత్పత్తి గాని మాంస ఉత్పత్తి గాని ఎలాంటి ఇబ్బంది లేకుండా నీటి కొరతను అధిగమించవచ్చు.
7: తాగునీటి సమస్య గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే ఎల్నినో ప్రభావంతో పశువుల్లో వచ్చే రకరకాల వ్యాధులు ఉంటాయి కదా, వాటి నివారణ గురించి కూడా వివరించండి.
8: ముఖ్యంగా ఎల్నినో ప్రభావం వల్ల మనకు ఈ సీజన్ లో పశువులకు గాని మేకలకు, జీవాలకు గాలికుంటు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ గాలికుంటు వ్యాధి గురించి మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సౌజన్యంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఈ నెలలో వ్యాధి నివారణ టీకాలనే ఇవ్వడం జరుగుతుంది. రైతు సోదరులందరూ తమ యొక్క ఆవులకు గాని గేదెలకు గాని 3 నెలలు దాటిన దూడలకు గాని టీకాలందరూ వేయించుకోవాల్సిందని నేను తెలియజేస్తున్నాను.
7: అంటే ప్రతి సంవత్సరం వేస్తారా సార్ ఈ నెల?
8: గాలికుంటు టీకాలనే సంవత్సరానికి 2 సార్లు వేస్తారు, ప్రతి 6 నెలలకు ఒకసారి, ఏప్రిల్లో మేలో ఒకసారి వేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అక్టోబర్ నవంబర్ లో కూడా వేస్తారు. అందువల్ల ఎవరైతే పశువైద్య సిబ్బంది గాని పశువైద్యాధికారులు గాని మీ విలేజ్కి వచ్చినప్పుడు తప్పనిసరి

0: మీ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు అయితే వేయించుకోవాల్సిందని మేము తెలియజేస్తున్నాం. ఒకసారి గాలికుంటు వ్యాధి వచ్చిందంటే మీకు పాల ఉత్పత్తి తగ్గుతుంది, పాలలో ఉన్న వెన్న శాతం తగ్గిపోతుంది, దాని యొక్క మాంస ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది. దాని విధంగా ఏదైతే స్టుడితోటి ఉన్న ఆవులు గాని గేదెలు గాని గర్భస్రావాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా 3 నెలలు 4 నెలలు దూడలు ఉంటాయితే చాలా వరకు ఈ గాలికుంటు వ్యాధి వచ్చినప్పుడు చనిపోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే తప్పనిసరిగా రైతు సోదరులందరూ మీ దగ్గరికి వచ్చే పశు వైద్య సిబ్బంది తోటి సహకరించి గాలికుంటు వ్యాధి టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం.
1: అంటే సంవత్సరంకు 2 సార్లు మాత్రం తప్పనిసరిగా వేయించుకోవాలి. ఇవి కాకుండా ఇంకా ఎలాంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి?
0: అదే విధంగా మనకు మేకలకైతే జీవాలకైతే గొర్రెలకు కూడా పీపీఆర్ గాని పారో రోగం అంటారు. అదేవిధంగా బ్లూటంగ్ నీలినాలుక జబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ నీలినాలుక జబ్బు కోసం టీకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పారో రోగం టీకాలు ఎక్కడ ఉన్నదో అక్కడ కూడా వేయించుకుంటే ఏంటంటే ఆ పారో రోగం టీకాలు జబ్బు రాకుండా గొర్రెల మేకల పెంపకదారులు వాటి యొక్క జీవాలను రక్షించుకోవచ్చండి.
1: ఇంకా వచ్చే వ్యాధులు ఏమున్నాయి?
0: జనరల్ గా ఇప్పుడు విలేజ్ లో చాలా సమస్య ఉంది ఇప్పుడు ఒకటి. ఎందుకంటే ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ అనేది చాలా ప్రాబ్లం అనేది చేస్తున్నాయి. ఆ స్ట్రీట్ డాగ్స్ అనేది జనరల్ గా ఏవైతే కొంతమంది కోళ్ల ఫామ్ లో కోళ్లు పెంచే రైతు సోదరులు అయితే చనిపోయిన కోళ్ళను గుంట తీసి వాటి బాతకుండా బయట ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ స్ట్రీట్ డాగ్స్ అనేది కోళ్లను తిని కొంతవరకు వాటి యొక్క జీవనాన్ని సాధిస్తున్నాయి. ఎప్పుడైతే కోళ్లు లభించిన పరిస్థితుల్లో అవి ఏం చేస్తున్నాయంటే అక్కడ అందుబాటులో ఉన్న దూడల్ని గాని మేకల్ని గాని అదే గొర్రెల్ని గాని ఖరిచి వాటి యొక్క మాంసాన్ని తినడం జరుగుతుంది. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే ప్రతి రైతు సోదరులు తమ యొక్క షెడ్ గాని తర్వాత మేకల జీవాలు ఉండే షెడ్ గాని తర్వాత దూడలు ఉండే షెడ్ గాని జాగ్రత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని జాగ్రత్తలు తీసుకున్నట్టే చాలా వరకు ఈ కుక్కల బెడద నుంచి వాటి యొక్క పాడి పశువులను గాని మేకల్ని గొర్రెలను రక్షించుకోవచ్చు.
1: ఇప్పుడు స్ట్రీట్ డాగ్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు ఇప్పుడు మీరు. అలాగే ఈ స్ట్రీట్ డాగ్స్ కూడా రేబీస్ వ్యాధి అనేది ఒకటి వస్తుందని ఉంటుంది కదా సార్, అలాంటప్పుడు ఈ రేబీస్ వ్యాధి ఉన్న స్ట్రీట్ డాగ్స్ పాడి పశువులను కరిచినప్పుడు మనం వాటి పాలు గాని వాటి మాంసం గాని తినడాన్ని వల్ల ఏమైనా ఇబ్బంది కలుగుతుందా?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఏంటంటే విలేజ్లో ఒక రకమైన మూఢనమ్మకం లాగా ఉంటుంది. ఏదైతే స్ట్రీట్ డాగ్ ఆవును గాని గేదెను గాని లేదా పాడి పశువును గాని లేదంటే మేకను గాని లేకపోతే గొర్రెను గాని కరిచినప్పుడు దాని యొక్క మాంసాన్ని తినొద్దని చెప్తుంటారు. అదేవిధంగా ఏదైతే పాడి పశువును కరిచినప్పుడు వాటి నుంచి వచ్చే పాలను కూడా తాగొద్దని చెప్తారు. ఎందుకంటే స్ట్రీట్ డాగ్ కరిచినప్పుడు ఆ వైరస్ అనేది బాడీలోకి వెళ్లిపోతాయి. వెళ్లిపోయిన తర్వాత మనం అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారితో టీకాలు వేయించుకున్నట్లయితే పోస్ట్ బైట్ రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది. ఆ టీకాలు వేయించుకున్నట్లయితే ఎలాంటి వైరస్ లేకుండా మన పాడి పశువులను మేకలను జీవాలను కాపాడుకోవచ్చు. రెండోది ఏంటంటే మీరు క్వశ్చన్ అడిగారు, ఒకటి వాటి నుంచి వచ్చే పాలను తాగొచ్చా లేకపోతే మాంసం తినొచ్చా అని. తప్పనిసరిగా ఏదైతే స్ట్రీట్ డాగ్ అరిచిన గేదె ఇచ్చిన పాలు గాని ఆవు ఇచ్చిన పాలు గాని మామూలుగా మనం పచ్చి పాలను అయితే అసలు తాగకూడదు. ఎప్పుడైతే బాగా వేడి చేసిన తర్వాత ఆ పాలను తీసుకున్నట్లయితే ఎలాంటి రేబిస్ వచ్చే అవకాశం అయితే లేదు. అదేవిధంగా మన మాంసాన్ని కూడా మనం పచ్చి మాంసం అయితే మనం ఎప్పుడు తినము. అదేవిధంగా ఆ మాంసాన్ని బాగా ఉడికించి తింటాం కాబట్టి రేబిస్ వచ్చే అవకాశాలు అయితే ఉండవండి.
1: ఏదైనా కూడా వేడి చేస్తే ఆ ప్రభావం అనేది తగ్గిపోతుంది,
0: ఆ వైరస్ అనేది చనిపోతుంది. ఆ వైరస్ అనేది ఈ టెంపరేచర్ కు చాలా సెన్సిటివ్ ఉంటుంది. ఎప్పుడైతే మనం ప్రతి వంట చేసేటప్పుడు మోర్ దెన్ 100 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర మనం వంట చేస్తుంటాం, వేడి చేసినప్పుడు అయితే ఆ వేడికి ఆ వైరస్ అనేది చనిపోతుంది.
1: చాలా బాగా వివరించారు. అలాగే ఇందాక మీరు పశుగ్రాసం గురించి చెప్పినప్పుడు ఈ పశుగ్రాసం నిల్వ పద్ధతుల గురించి కూడా వివరించండి.
0: మనకు ఎప్పుడైతే పశుగ్రాసాలు కొంతమంది రైతులకు బోర్ల కింద గాని బావుల కింద గాని పశుగ్రాసాలు ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది, ఉత్పత్తి జరిగినట్టు వాళ్లకు వినియోగించుకోలేదనుకోండి, ఎక్కువ అయితే ఉత్పత్తి అయిన పశుగ్రాసాలని మనం సైలేజ్ రూపంలో గాని హే రూపంలో గాని నిల్వ చేసుకోవచ్చు. ఒకసారి సైలేజ్ రూపంలో నిల్వ చేసుకున్నట్లయితే మనం సంవత్సరంలో 365 రోజులు వాడుకోవచ్చు. ఇలాంటి ఎన్నెన్నో ప్రభావం నుంచి కూడా ఈ నిల్వ చేసుకున్న పశుగ్రాసాల వాడడం వల్ల మనం పాడి పశువులను ఎల్లుండ ప్రభావం నుంచి రక్షించుకోవచ్చును. అదేవిధంగా ఎక్కువ పశుగ్రాస ఉత్పత్తి అయినప్పుడు మనం ఎండుగడ్డి రూపంలో కూడా మనం పశుగ్రాసాలు నిల్వ చేసుకోవచ్చును. ఆ నిల్వ చేసుకున్నప్పుడు ఎప్పుడైతే మనకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు అనగా ఎల్లిన ప్రభావం ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్య నుంచి ఈ పశుగ్రాసాలను వాడుకొని పాడి పశువులను కాపాడుకో.
1: రైతులు ఏ రకాల పశుగ్రాసాలు సాగు చేసుకోవచ్చు, వాటిలో రకాలు కూడా ఒకటి తెలియజేయండి.
0: అంటే మనకు 2 రకాల పశుగ్రాసాలు ఉంటాయండి. ఒకటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు, దాంట్లో మనకు పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు, వాటిలో ప్రోటీన్ అంటే మాంసకృతులు ఎక్కువ ఉంటాయి. ఈ 2 రకాల పశుగ్రాసాలు వేసుకోవడం వలన రైతు తన యొక్క పాల ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవచ్చును. వాటి గురించి మనం తెలుసుకున్నాం సార్. రెండు రకాల పశుగ్రాసాలు అంటే మీరు చెప్పారు కదా, ఆ రెండు రకాల పశుగ్రాసాలు ఏంటిదంటే దాంట్లో కూడా మళ్ళీ ధాన్యపు జాతి పశుగ్రాసాల్లో

ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఉంటాయి. ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాలు వేసినట్టయితే దాని యొక్క సంవత్సర కాలంలో రెండు సార్లు గాని మనకు మూడు సార్లు గాని పశుగ్రాసాల యొక్క దిగుబడి వస్తుంది. దాన్ని ఏకవార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు జొన్నలు గాని సజ్జలు గాని మొక్కజొన్న గాని ఇవన్నీ మనకు ఏకవార్షిక పశుగ్రాసాల కింద మనం పరిగణించవచ్చును. అదేవిధంగా బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు, బహువార్షిక ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే మనం ఒకసారి పశుగ్రాసాన్ని నాటుకున్నట్లయితే అది తన యొక్క జీవిత కాలంలో 6 నుంచి 7 సంవత్సరాల వరకు నిరంతరాయంగా

0: 250 మెట్రిక్ టన్ల వరకు వచ్చే అవకాశం ఉంటే దాని యొక్క భూమి యొక్క సారవంతం మీదనే దాని యొక్క దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాలు రెండు రకాలున్నాయి. ఒకటి ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు, అంటే దాని యొక్క జీవిత కాలంలో ఒకటేసారి గాని రెండోసార్లు గాని మనకు ఒక పశుగ్రాస ఉత్పత్తి ఇస్తే దాని ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఉదాహరణకు మనకు పెసర గాని, పిల్లి పెసర గాని, జనుము గాని, తర్వాత అలసందలు, ఇవన్నీ ఏకవార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. ఇవి ఒకసారి వేసినట్లయితే దాని యొక్క జీవిత కాలంలో ఒకటేసారి మనకు కోత వస్తుంది. ఒకసారి నాటుకున్నట్లయితే రైతు సోదరులు దాదాపు ఒక 60 నుంచి 70 రోజుల్లో కోతకు వస్తుంది. ఆ రైతు తన యొక్క పశువులకు గాని తర్వాత తనకు ఎక్కువ ఉత్పత్తి అయితే దాన్ని ఏ రూపంలో నిల్వ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకెవరైనా పక్క రైతులు ఎవరు ఉంటే వాళ్ళకు కూడా.
1: అంటే ఏ విధంగా నిల్వ చేసుకుంటారు సార్?
0: దాన్ని జనరల్ ఏంటంటే 60 రోజులు దాటిన తర్వాత ఎప్పుడైతే పూత దశకు వచ్చిన తర్వాత మనం దాన్ని కట్ చేసుకుని ఎండబెట్టుకోవాలి. దాంట్లో యొక్క తేమ శాతం 10 నుంచి 12% వరకు తేమ శాతం ఉన్నట్లు చూసుకున్నట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గానీ తర్వాత ఫంగల్ గానీ డెవలప్మెంట్ కాకుండా మనం చూసుకోవచ్చు. అలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకు యొక్క దాని యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంటుంది. 6 నెలల నుంచి సంవత్సరం వరకు కూడా ఆ విధంగా తేమ శాతం తగ్గించుకుంటే దాన్ని నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం తన యొక్క కరువు పోయే వరకు కూడా మనం ఆ పశుగ్రాసాన్ని మన పశువుల మీద కదా వాడుకోవచ్చు. అదేవిధంగా మనకు బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు ఉన్నాయి. బహువార్షిక పప్పు జాతి పశుగ్రాసాలు అంటే పెజ్జులూసర్ని గాని, లూసర్ ని గాని, స్టైలో గాని ఇలాంటి వెరైటీస్ ఉన్నాయి. ఇలాంటి వెరైటీస్ ఏంటంటే దాంట్లో మాంసకృతులు దాదాపు 17 నుంచి 20% ఉంటాయి. కొన్ని కొన్ని రకాల్లో ఉదాహరణకు మనకు మునగాకు ఉంది, మునగాకులు దాదాపు 25% వరకు కూడా మనకు మాంసకృతులు ఉండే అవకాశం ఉంటుంది. ఈ 4 రకాల పశుగ్రాసాలను ఒకసారి మనం వేసుకున్నట్లయితే తన యొక్క జీవిత కాలంలో దాదాపు ఒక 5 నుంచి 6 సంవత్సరాల వరకు నిరంతరాయంగా మనకు పప్పు జాతి పశుగ్రాసాల ఉత్పత్తి అనేది ఉంటుంది. మీకు ఒక రైతు సోదరులకు ఒక డౌట్ ఉంటుంది సార్, మనకు మీరు 2 రకాల పశుగ్రాసాలు మనకు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలు చెప్పారు, పప్పు జాతి పశుగ్రాసాలు చెప్పారు, ధాన్యపు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా పశువులకు వేయాలి, పప్పు జాతి పశుగ్రాసాలను ఏ విధంగా వేయాలి, లేదంటే పప్పు జాతి పశుగ్రాసాలను ఎక్కువ ఇచ్చినట్లయితే మనకు ఏమైనా నష్టాలు వస్తాయని కూడా రైతు సోదరులకు డౌట్ వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఉదాహరణకు ఒక ఆవు గాని గేదె గాని ఒక 400 కిలోల శరీర బరువు ఉంటే దాదాపు 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోలు ఒక రోజుకు 24 గంటల్లో 36 కిలోల పచ్చిమేత అవసరం ఉంటుంది. ఆ 36 కిలోల్లో 2/3 వంతు అంటే 24 కిలోలు మనకు
1: పశువుకు బరువును బట్టి మనము ఇచ్చే మేత కూడా
0: ఆధారపడి ఉంటుంది. 24 కిలోలేమో ధాన్యపు జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి. ధాన్యపు జాతి పశుగ్రాసాలు అంటే జొన్న గాని మొక్కజొన్న అని ఏకవార్షిక రకాలైన ఇచ్చుకోవచ్చు, లేదంటే బహువార్షిక రకాలైన గానీ సూపర్ నేపేర్ గాని, కోవన్ గాని, కోటు గాని, ఏపీబిఎన్ గాని ఇలాంటి ధాన్యపు జాతి పశుగ్రాసాలు మనం ఇవ్వచ్చు. రెండోది పప్పు జాతి పశుగ్రాసాలు కూడా చెప్పు, 12 కిలోల వరకు పప్పు జాతి పశుగ్రాసాలు ఇచ్చుకోవచ్చు. అది ఒకటేసారి 12 కిలోలు ఇవ్వకుండా మనం ఒక రోజులో 3 సార్లు గానీ 4 సార్లు ఇచ్చుకున్నాం అనుకోండి, అదే టైంలో మనకు డివైడ్ చేసుకుని ఇచ్చుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి ఇచ్చినప్పుడల్లా 12 కిలోల్లో 3 కిలోలు ఒకసారి, 3 కిలోలు వస్తాం, 4 సార్లు
1: 12 కిలోలను భాగాలుగా విభజించుకొని
0: 3 భాగాలు గానీ 4 భాగాలు విభజించుకొని పెట్టుకుంటే ఎలాంటి గ్యాస్ ఉత్పత్తి గానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు గానీ వచ్చే అవకాశం ఉండదు. లేదు అంటే రైతులు ఒకటేసారి 12 కిలోలు ఇచ్చారనుకోండి కడుపుబ్బే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో గ్యాస్ అనేది దాని యొక్క అరల పొట్టలో గానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు గ్యాస్ ఉబ్బి కూడా పశువులు అపస్మారక స్థితిలోకి పోయి చనిపోయే అవకాశాలు కూడా సంభవిస్తుంటాయి. ఇది చాలా రేవ్గా సంభవిస్తుంది. అందుకని రైతు సోదరులు ఏంటంటే తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ప్రతిరోజు 24 గంటల్లో 12 కిలోల వరకే వేయాలి. 12 కిలోల కంటే ఎక్కువ వేయద్దు. అది కూడా 2 సార్లు వేస్తారా, 3 సార్లు వేస్తారా, 4 సార్లు వేస్తారా దాన్ని బట్టి డివైడ్ చేసుకుని ఇస్తే చాలా మంచిగా ఉంటాయి. ఇలాంటి సమస్య నుంచి కూడా మనం బయటపడచ్చు.
2: హరి హరి.

0: అలాగే ఎల్నీల ప్రభావంతో ఈ పాడి పశువుల మీద చాలా రకాల ప్రభావాలుంటాయని తెలియజేస్తున్నారు. పాడి పశువుల్లో సరైన గర్భధారణ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?
1: ఇప్పుడు ఏంటంటే పాడి పశువు అంటే ఆ పాలిస్తేనే అది పాడి పశువు అవుతుంది. ఆ పాలు ఇవ్వలేదు అనుకోండి, అది పేడ పశువు అవుతుంది. అది రైతు సోదరులందరూ ఏంటంటే పాడి పశువు కోసం చూస్తారు. పాడి పశువు ఒకసారి ఈన తర్వాత 3 నెలల నుంచి 4 నెలల రూపాయలు తప్పనిసరిగా రైతు సోదరులందరూ అది ఎదకొచ్చే విధంగా చూసుకోవాలి. ఎదకు రావడానికి ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని యొక్క ఎదకు రావడానికి పోషణలో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, దానికి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మాంసకృతులు ఇవ్వాలి, దానికి కావాల్సిన విటమిన్స్ ఇవ్వాలి, దానికి కావాల్సిన మినరల్స్ అయితే కాల్సియం అయితే మెగ్నీషియం అయితే మ్యాంగనీస్ అయితే కాపర్ అయితే కోబాల్ట్ అయితే నికెల్ అయితే జింక్ సెలీనియం ఇలాంటి చాలా తక్కువ క్వాంటిటీలో ఉపయోగపడే న్యూట్రియన్స్ కూడా చాలా అవసరం. ఇలాంటి మాంసకృత లోపం గానీ కార్బోహైడ్రేట్స్ లోపం గానీ విటమిన్స్ గానీ లోపం తర్వాత మినరల్స్ లోపం లేకుండా చూసుకున్నట్లయితే ఆవులు గాని గేదెలు గాని ఈయన తర్వాత 3 నెలల లోపల తప్పనిసరిగా ఎదకొస్తాయి. ఎదకొచ్చినప్పుడు అందుబాటులో ఉన్న పశు వైద్యాధికారిని లేకపోతే పశు వైద్య సిబ్బందిని పిలిపించి తప్పనిసరి పరిస్థితుల్లో కృత్రిమ గర్భధారణ చేయిస్తే ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటుంది. మళ్ళీ తర్వాత ఆవు గాని గేదె గాని, ఆవు అయితేనేమో 9 నెలల్లో అయింతుంది, గేదె అయితేనే 10 నెలల్లో కట్టిన తర్వాత అయింతుంది. అదేవిధంగా రైతు తప్పనిసరిగా గుర్తించుకోవాల్సింది, మళ్ళీ ఒక 21 రోజు వరకు తప్పనిసరిగా అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ ఆవు గాని గేదె గాని ఎదకొస్తుందా రావట్లేదా. ఎదక రావట్లేదు అంటే అది దాదాపు 99% మళ్ళీ అది కన్సీవ్ అయ్యే అవకాశం ఉంది, కట్టే చూలు కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయినా గానీ రైతు సోదరులు 2 నెలల నుంచి 3 నెలల లోపల పశు వైద్యాధికారికి మళ్ళోసారి చెక్ చేయించి గర్భధారణ పరీక్ష చేయించి అది కట్టిందని కన్ఫర్మేషన్ చేసుకుంటే మళ్ళీ ఒక ఆవులైతేనే 9 నెలలకు గేదెలైతేనే 10 నెలల తర్వాత ఈనే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో 3 నెలల తర్వాత కూడా కొన్ని ఆవులు గాని గేదెలు గాని చెక్ చేసినప్పుడు అవి కట్టని సందర్భాలు కూడా చాలా ఉంటాయి. కట్టని సందర్భాలు ఉన్నప్పుడు మళ్ళీ వైద్యాధికారితో గాని తర్వాత పశు వైద్య సిబ్బందితో గాని గర్భధారణ పరీక్షలు చేయించుకుని ఏ సమస్య ఉందో ఆ సమస్య తగ్గట్టు మనం మెడిసిన్స్ గాని తర్వాత మినరల్ మిక్చర్ గాని తర్వాత యాంటీబయాటిక్స్ గాని వాడితే ఆ సమస్యల్ని తీరిపోయి మళ్ళీ

0: ఏదోకొచ్చే అవకాశం ఉంటుంది, ఏదోకొచ్చినప్పుడు కృత్రిమ గర్భధారణ చేపిస్తే మళ్ళీ కట్టే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
1: గర్భధారణ సమస్యల గురించి చక్కగా వివరించారు. అలాగే పిల్లలు పుట్టిన తర్వాత, అంటే దూడలు పుట్టిన తర్వాత వాటి సంరక్షణ కూడా ఎలా చేయాలంటారు? ఈ ఎల్నినో ప్రభావం వాటి మీద కూడా ఏ విధంగా ఉంటుందో కొంచెం తెలియజేయండి.
0: ఆల్రెడీ ఆవులు గాని గేదెలు గాని నిండి చుడుకొచ్చి ఇప్పుడు ఈయన సీజను రైతు సోదరులు అయిపోయింది. ఆ పశువు అనేది ఎప్పుడు ఇంటింది అనేది ఆల్రెడీ రైతుకు కొంత అవగాహన ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు 24 గంటలు ఆ పశువును అందుబాటులో ఉండాలి. పశువు ఈనేటప్పుడు తగినంత మేత ఉన్నదా, లేకపోతే తగినంత బెడ్డింగ్ మెటీరియల్ ఉందా, లేకపోతే ఈనేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అవన్నీ తప్పనిసరిగా రైతు అందుబాటులో ఉండి సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు రావు. అదే ఈన తర్వాత దూడ ఏదైతే ఉన్నదో ఆ బొడ్డు ఉంటుంది, ఆ బొడ్డును దాదాపు 2 నుంచి 2.5 ఇంచుల వరకు వదిలిపెట్టి పైనుంచి కిందికి, తర్వాత ఒక దారంతో కట్టి కట్ చేసి దాని మీద టించర్ ఎయిడింగ్ అని అప్లై చేస్తే ఎలాంటి ధనురాతం లాంటి ఎలాంటి సమస్యలు రాకుండా దూడల్ని సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా పుట్టిన తర్వాత ప్రతి దూడకు విటమిన్ ఏ ఇంజెక్షన్స్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. ఈ విటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల దూడలో తర్వాత ఫర్దర్ గా ఏవైతే జబ్బులు ఉంటాయో ఆ జబ్బుల నుంచి చాలా వరకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ దూడలను కూడా మనం సంరక్షించుకోవచ్చు. అదేవిధంగా ఫస్ట్ ఒక 3 రోజులు అయితే ఇప్పుడు టెట్రాసైక్లిన్ అనే పౌడర్ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంటుంది. రైతు సోదరులందరూ హాస్పిటల్కి వెళ్లి ఆ డాక్టర్ని కానీ పశు వైద్య సిబ్బందిని కానీ అడిగినట్లయితే ఆ టెట్రాసైక్లిన్ పౌడర్ ఇస్తారు. 2వ రోజు 3వ రోజు టెట్రాసైక్లిన్ పౌడర్ తాపిస్తే మంచిది. అదేవిధంగా రైతు సోదరులు చాలా ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైతే ఈయన తర్వాత 1/2 గంట లోపల తప్పనిసరిగా జున్ను పాలనని తప్పనిసరిగా తాపించాలి. ఎట్టి పరిస్థితుల్లో తాపిస్తే దాని యొక్క వ్యాధి నిరోధక శక్తి అనేది పెరిగి వ్యాధి నుంచి రక్షించుకోవచ్చును. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే దూడ చనిపోయే అవకాశం చాలా వరకు రక్షించుకోవచ్చు. అదేవిధంగా దూడ పుట్టిన తర్వాత ఫస్ట్ నట్ల నివారణ మందు అనేది వేయాలి. ఫస్ట్ నట్ల నివారణ మందు పుట్టిన తర్వాత 10 రోజులకు ఒకసారి, తర్వాత 21 రోజులకు ఒకసారి, అట్లా 3 నెలల వరకు ఇచ్చుకుంటూ పోయినట్లయితే ఈ నట్లు కూడా అన్ని వెళ్ళిపోతాయి, దూడల యొక్క పెరుగుదల కూడా చాలా మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పుట్టిన దూడలకు 3 నెలలు దాటిన తర్వాత గాలికుండు టీకాలు కానీ జబ్బవాపు టీకాలు కానీ తర్వాత గొంతువాపు టీకాలు కానీ ఇలాంటి ఇచ్చుకున్నట్టు పోయినట్లయితే ఈ రోజు పుట్టిన దూడనే రేపటి పాడి పశువుగా మంచిగా పెరిగి పాల ఉత్పత్తి కూడా అధికంగా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే రైతు సోదరులందరూ పుట్టిన దూడని పాడి పశువుగా పెంచుకోవచ్చును. పాడి పశువుగా పెంచుకున్నట్లయితే తనకు ఏదైతే ఇప్పుడు ఒక పాడి పశువు కొనాలంటే 100,000 నుంచి 150,000 రూపాయలు ఆదాయం ఖర్చు అవుతుంది రైతుకు. ఈ విధంగా దూడలకు నట్ల నివారణ మందు టీకాలు వేసుకున్నట్లయితే పుట్టిన ప్రతి దూడని మనం పాడి పశువు అని పాడి గేదె కూడా మారే అవకాశం ఉంటుంది. ఈ రకమైన జాగ్రత్తలు రైతు సోదరులు పాటించినట్లయితే తనకు ఎవ్రీ సంవత్సరము కొత్త పాడి పశువును కొనాల్సిన అవసరం లేకుండా ప్రతి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక్కోసారి తన యొక్క షెడ్యూల్లో గానీ ఈ రోజు పుట్టిన లేగదూడలు రేపటికి పాడి పశువుగా మారే అవకాశం ఉంటుంది.
1: ఎల్నినో ప్రభావంతో వచ్చే గర్భధారణ సమస్యల గురించి గానీ అలాగే దూడల పెంపకం గురించి గానీ చాలా బాగా వివరించారు. ఇందాక చెప్పినట్టు గాలికుంటు వ్యాధి గురించి, అలాగే రేబిస్ వ్యాధి గురించి కూడా చెప్పారు. అలాగే పొదుగు ఆపు వ్యాధి గురించి కూడా వివరించండి.
0: ఈ పొదుగు ఆపు అనేది చాలా పెద్ద సమస్య మారింది ఈ డైరీ ఇండస్ట్రీలో. ఒకసారి పొదుగు ఆపు వచ్చిందంటే మనకు రైతు సోదరులందరూ మెయిన్ ఆధారపడేది పాల ఉత్పత్తి మీదనే. ఇప్పుడు ఆవులు గాని గేదె గాని పాలు ఇస్తేనే మనకు పాల ఉత్పత్తి వస్తుంది. పాలు ఇవ్వకుంటే పాల ఉత్పత్తి రాదు. అది దానికి 1.5 లక్షలు పెట్టి లేకపోతే 2 లక్షలు పెట్టి రైతు సోదరు తీసుకున్నా పొదుగు ఆపు జబ్బు వల్ల పాలు ఇవ్వకపోతే ఈ రైతుకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు రావు, రైతు నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పొదుగు ఆపు జబ్బు అనేది రైతు స్థాయిలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లయితే చాలా వరకు ఈ పొదుగు ఆపు జబ్బును అనేది మనం నివారించుకోవచ్చును. ముఖ్యంగా రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు కొన్ని వివరిస్తాను. ముఖ్యంగా ఒకటి ఏంటంటే ఎప్పుడైతే మనం పాలు విండుతామో పాలు విండడానికి ముందే పొదుగును తేటగా కడగాలి. కడిగిన తర్వాత దూడను వదిలిపెట్టాలి. దూడ వదిలిపెట్టిన తర్వాత మళ్ళొసారి పాలు విండడానికి ముందు పొదుగును కడిగి, కడిగిన తర్వాత ఒక పొడిగుడ్డతోటి ఆ పొదుగును తేటక తూడ్చిన తర్వాత మనం పాలు వినడం అనేది స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే పాలు వినడం స్టార్ట్ చేస్తామో ఆవు గాని గేదె గాని కదలకుండా నిశ్శబ్దంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎలాంటి సౌండ్స్ గాని ఎలాంటి అవి లేకుండా చూసుకోవాలి. అదేవిధంగా పాలు వినేటప్పుడు కూడా ఒక ఆవును గాని గేదెను గాని ఒక 5 నిమిషాల్లో పాల ఉత్పత్తి కంప్లీట్ అయ్యేటట్లు చూసుకోవాలి. 5 నిమిషాల కంటే పాల ఉత్పత్తి ఎక్కువైనట్లయితే మళ్ళీ ఎగసేపే అవకాశం ఉంటుంది, అందువల్ల పాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత రైతు సోదరులందరూ ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆవుని గాని గేదెను గాని పాలు విన్న తర్వాత తప్పనిసరిగా 30 నిమిషాల నుంచి గంట వరకు నిలబడే విధంగా

0: ఉండాలి. ఎందుకంటే ఏవైతే పాలు పిండే మెమరీ గ్లాండ్స్ ఓపెన్ అయి ఉంటాయి, దాని రంధ్రాలు చనుమునలు, ఆ రంధ్రాలు ఓపెన్ అయినప్పుడు ఆ బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ అది పడుకున్నప్పుడు ఏవైతే మూత్రం కానీ పేడలో కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చనుమునల ద్వారా అది బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ పొదుగులోకి ఎంటర్ అయ్యి పొదుగువాపు జబ్బు వచ్చే అవకాశం ఉంటాయి. అందువల్ల రైస్ వాళ్ళు ఈ విధంగా పడుకోకుండా ఉండాలంటే ముఖ్యంగా పాలు విన్న తర్వాతనే పచ్చి మేత కానీ ఎండి మేత కానీ దాన కానీ ఇచ్చినట్లయితే మనకు పాలు, ఆవులు కానీ గేదెలు కానీ పాలు విన్న తర్వాత పడుకోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పాలు విన్న తర్వాత కూడా కోర్సులనే ఒక యాంటీసెప్టిక్ లిక్విడ్ ఉంటుంది. ఆ యాంటీసెప్టిక్ లిక్విడ్ లో ఆ నాలుగు రకాల పొదుగును దాంట్లో డిప్ చేసినట్లయితే ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ వైరస్ ద్వారా వచ్చే పొదుగువాపు జబ్బు నుంచి మనము పాడి పశువులను కాపాడుకోవచ్చు. అదేవిధంగా షెడ్డులు కూడా ఎప్పుడు నీట్ గా ఉన్నట్లయితే చాలా వరకు మనం పొదుగువాపు జబ్బుని పాడి పశువుల నుండి కాపాడుకోవచ్చు.
1: పాడి పశువులపై ఎల్నినో ప్రభావం గురించి చాలా చక్కగా వివరించారు డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు, నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పాడి పశువుల పెంపకంలో ఎల్నినో ప్రభావం గురించి హైదరాబాద్ శాంతినగర్లోని ప్రాథమిక పశు వైద్యశాలలో పశువైద్య అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఎం చంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కె శారద, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ భూక్యా వీరన్న.
3: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
4: मतलब?
3: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग. पहली वाली बात कहा,
4: पर हम तो सब यही डाले हैं.
3: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
4: सच
3: है? एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
4: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा.
5: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
2: प्रकटन
5: పోలీస్.
6: మిస్ సీమా
5: చెప్పండి.
6: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే
5: వస్తాను.
6: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు బా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
6: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
6: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
7: హలో మమ్మా.
5: హాయ్.
7: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి.
2: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం కొద్ది క్షణాల్లో.
8: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త లావణ్య గోగినేని.
9: వికసిత్ భారత్ కార్యక్రమంలో నేడు మనతో ఉన్నారు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారు. వారితో ఈ శిక్షణ సంస్థ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కాసయ్య గారు.
10: నమస్కారం మేడం.
9: ముందుగా మా రేడియో శ్రోతలకి ఆర్సిటీ అంటే ఏంటి, దాని ప్రధాన లక్ష్యం ఏమిటో క్లుప్తంగా చెప్పగలరా?
10: ఖచ్చితంగా మేడం. ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మేడం. మనకి తెలుగు దీన్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ అంటారు. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి నైపుణ్య శిక్షణ ద్వారా వాళ్ళని మరింత మెరుగుపరిచి స్వయంగా వాళ్ళు సొంతంగా వ్యాపారం చేసుకునే విధంగా ప్రోత్సహించడమే దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం మేడం. ఈ ఆర్సిటీ అనేటువంటిది 1982లో ప్రస్తుత రాజ్యసభ మెంబర్ అయినటువంటి డాక్టర్

0: పద్మవిభూషణ్ వీరేంద్ర హెగ్డే గారు ముందు దీనికి రూపకల్ప మేడం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది ప్రతి డిస్టిక్ లో ఉన్న లీడ్ బ్యాంక్ ని దీని ఇనిషియేటివ్ గా తీసుకుని దీన్ని నెలకొల్పాలనే ఉద్దేశంతో ఈ అసెట్టీల్ని మనకి అందించడం జరిగింది మేడం. ప్రతి జిల్లాలో కూడా
1: మీ సంస్థ అందించే శిక్షణలకు ఎవరు అర్హులు? వయసు మరియు విద్యార్హతలకు సంబంధించి నిబంధనలు ఎలా ఉంటాయి?
0: మనకి ముఖ్యంగా ఈ సంస్థకి 70% మనకి గ్రామీణ ప్రాంత వాళ్ళు మస్ట్ ఉండాలి మేడం. ఆ తర్వాత 30% వాళ్ళు గ్రామీణ ప్రాంత వాళ్ళు కాకపోయినా అర్బన్ వాళ్ళని తీసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ముఖ్యంగా 90% బిలో పావర్టీ లైన్ క్యాండిడేట్స్ ని మనం తీసుకోవాలి. వాళ్ళని ఏం చేసుకుని మాత్రమే మనకి ఇన్స్టిట్యూట్ నెలకొల్పబడింది. ఏదో ఒక విధంగా వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయాలి. కనీసం ఇంట్లో ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉన్నా సరే అతనే కాకుండా వాళ్ళ ఇంటిల్లిపాదిని మనకి ముందుకు తీసుకెళ్లగలడు. ఆ విధంగా ఈ ఇన్స్టిట్యూట్ నడపడుతుంది మేడం.
1: మీ సంస్థ అందించే శిక్షణలకు గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఆర్టీసీ ఏ విధమైన పాత్ర పోషిస్తుంది?
0: ఇప్పుడు ఉన్న కాలంలో చూస్తే అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడం చాలా కష్టమండి, గవర్నమెంట్ జాబ్స్ గానీ ప్రైవేట్ జాబ్స్ గానీ. కానీ మనకి ఈ స్కిల్స్ నేర్చుకున్న ద్వారా వాళ్లే సొంతంగా వ్యాపారం పెట్టుకుని వాళ్లే 10 మందికి మళ్ళీ అంటే ఉపాధి కల్పించే విధంగా వీళ్ళు చేరుకుంటారండి. అది దీంట్లో ఉన్న బ్యూటీ మేడం.
1: ప్రస్తుతం మీ ఆర్సీటీసీ కేంద్రంలో యువత కోసం ఎలాంటి స్వయం ఉపాధి కోర్సులు అందుబాటులో ఉన్నాయి?
0: మన ఆర్సీటీలో సుమారుగా 75 రకాల కోర్సుల శిక్షణ ఇవ్వడం జరుగుతుందండి.
1: ఓకే అండి.
0: ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సు, మనకి సర్టిఫైడ్ కోర్సు, కానీ 75 రకాల కోర్సులు ఉన్నవి. మనకి విరివిగా ఇక్కడ ఎక్కువగా కోరుకునేది టైలరింగ్ ఒకటి, మగ్గం వర్క్ అంటే ఎంబ్రాయిడరీ, ప్లస్ బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయటము, పికిల్స్ తయారు చేయటము, అలాగనే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ, అలాగే సీసీ కెమెరాస్ ఇన్స్టాలేషన్ సర్వీసింగ్, ఏసీ ఫ్రిజ్లు మెకానిజం, మష్రూమ్ కల్టివేషన్, వర్మీ కంపోస్ట్, డైరీ, పౌల్ట్రీ, ఇటువంటి కోర్సులో మనకి ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఎక్కువగా శిక్షణ తీసుకుంటారని.
1: మహిళల కోసం ప్రత్యేకంగా ఎలాంటి కోర్సులు నిర్వహిస్తున్నారు? గృహిణులు దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవచ్చు?
0: మహిళల కోసం టైలరింగ్ ఒకటి, ఎంబ్రాయిడరీ కోర్సు, బ్యూటీ పార్లర్ కోర్సు, జూట్ బ్యాగ్స్ తయారు చేయడము, ఇవి ఆర్సిటీలో ఎక్కువగా మహిళలకి టార్గెటెడ్ గానే ఎక్కువగా ఉన్నాయి.
1: ఆర్థికంగా
0: నిలదొక్కుకొని వాళ్ళ ఇంటికి సపోర్ట్ చేసే విధంగా, ఆర్థికంగా సపోర్ట్ చేసే విధంగా ఈ కోర్సులు డిజైన్ చేయబడి ఉన్నవి. నేర్చుకోవడానికి మాత్రం వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ 1 మంత్ గాని కోర్సు పీరియడ్ వాళ్ళు ఏమైనా స్పెండ్ చేసి నేర్చుకోగలిగితే ఎటువంటి రూపాయి ఖర్చు కూడా పెట్టకుండా కోర్సు అయిపోయిన తర్వాత ఇంట్లో ఉండే మనం వాళ్ళు సంపాదించుకునేటువంటి మార్గాన్ని, దానికి సంబంధించినటువంటి ఇన్పుట్స్ ని కూడా మన సంస్థ ద్వారా మనం వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
1: చాలా మందికి శిక్షణా కాలంలో శిక్షణ, భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగానే ఉంటాయా?
0: మన ఆర్సిటీ శిక్షణా కాలంలో ఎవరి దగ్గర కూడా రూపాయి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మొత్తం కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. భోజనం గానీ లేకపోతే వసతి గానీ దూర ప్రాంతాల్లో దగ్గర వాళ్ళు గానీ ఎవరికైనా సరే పూర్తి స్థాయిగా ఫ్రీగా మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి అలాగనే హాస్టల్లో ఉండే వాళ్ళకి రాను పోను ఛార్జీలు, ఒకసారి రావడానికి ఇంటికి వెళ్ళడానికి కూడా ఛార్జీలు కూడా మనమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మేము హాస్టల్లో ఉండట్లేదు, వెళ్ళి వస్తాము, ఇంటికి వెళ్ళి వస్తాం అనుకునే వాళ్ళకి మధ్యాహ్నం భోజన సదుపాయము, మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ టీ స్నాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేసి అక్కడే ఉంచడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అంటే ప్రొవైడ్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అంటే ఇంటరప్షన్ ఉండకూడదు, మధ్యలో బ్రేక్ ఉండకుండా పూర్తి స్థాయిలో వాళ్ళు ఏకాగ్రతతో నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ మంచి అవకాశాన్ని కల్పించిందండి. ఇది మనకి మెటీరియల్ గాని అంటే యూనిఫామ్ గాని ప్లస్ మనకి టైలరింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ గాని అన్ని కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము. అయిపోయిన తర్వాత టూల్ కిట్స్ ప్రొవైడ్ చేస్తాం మనం.
1: సాధారణంగా శిక్షణ కాలం ఎంతుంటుంది? థియరీ కంటే ప్రాక్టికల్స్ కు ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తారు?
0: చాలా మంచి క్వశ్చన్ మేడం. ఇప్పుడు మనకి ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా సరే థియరీ ఎక్కువగా ఉంటుంది, ప్రాక్టికల్ తక్కువగా ఉంటుంది.
1: అవును,
0: జనరల్ గా. కానీ ఇక్కడ ఆర్సిటీలో పూర్తి స్థాయిలో ప్రాక్టికలే, 10% థియరీ ఉంటుంది, 90% ప్రాక్టికల్ ఉంటుంది. మొత్తం ఆ ప్రాక్టికల్ మీదనే వాళ్ళకి మీరు ట్రైనింగ్ తీసుకుని వెళ్లే టయానికి, జనరల్ గా సపోజ్ మీరు టైలరింగ్ తీసుకుంటే బయట నేర్చుకోవాలంటే ఒక 3 మంత్స్ 4 మంత్స్ నేర్చుకుంటారు. అది కూడా 1 ఆర్ 2 అంటే 3 ఐటమ్స్ 4 ఐటమ్స్ నేర్చుకుంటారు. కానీ మన ఇన్స్టిట్యూట్ లో ఓన్లీ 30 డేస్ ట్రైనింగ్ పీరియడ్ అది. ఆ ట్రైనింగ్ పీరియడ్ లో సుమారుగా మీరు 24 ఐటమ్స్ ఎవరైనా సరే అంటే ఇప్పుడు మిషన్ తొక్కడం రాని వాళ్ళు కూడా మన ఇన్స్టిట్యూట్ కు వచ్చి వెళ్లే టయానికి 30 రోజుల్లో 24 ఐటమ్స్ కూడా పర్ఫెక్ట్ గా కొట్టగలుగుతారు. అది ఎలా సాధ్యమవుతుందంటే ఓన్లీ ప్రాక్టికల్ మీద బేస్ అయ్యి వెళ్ళటం వల్లనే అది ముఖ్యంగా అది సాధ్యపడుతుందండి. ఇది ఆ ట్రైనర్స్ కూడా ఆ విధంగానే అటువంటి వాళ్ళనే

0: తీసుకుంటారన్నమాట మన ఇన్స్టిట్యూట్ లోకి.
1: శిక్షణా కాలం ఎంత ఉంటుంది?
0: ఇక్కడ శిక్షణా కాలం అనేటువంటిది మన కోర్స్ ని బట్టి డిపెండ్ అవుతుంది మేడం. ఇప్పుడు టైలరింగ్ కి 30 డేస్, మగ్గం ఉడికి 30 డేస్, బ్యూటీ పార్లర్ కి 30 డేస్, జూట్ బ్యాగ్స్ కి వచ్చేసరికి 14 డేస్ ఉంటుంది. అలాగే మష్రూమ్ కల్టివేషన్ కి అలాగే 10 డేస్ అలా ఉంటుంది. వర్మీ కంపోస్ట్ కి షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ అది. అలాగే సిసి కెమెరాస్ కి అది కూడా 13 డేస్ ప్రోగ్రామ్. అంటే డిపెండింగ్ ఆన్ కోర్సు మనకి డ్యూరేషన్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ గా మనకి 7 డేస్ నుంచి 45 డేస్ మధ్యలో ఉంటదండి. ఏ కోర్సు తీసుకున్నా సరే 7 to 45 డేస్ మధ్యలో ఉంటుంది.
1: శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు సర్టిఫికేట్స్ ఇస్తారా? అవి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవేనా?
0: ఎస్ మేడం, మనకి శిక్షణ కాలము అయిపోయిన తర్వాత లాస్ట్ డే అసెస్మెంట్ అని ఉంటుంది మేడం. ఈ అసెస్మెంట్ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బాడీ ఒకటి ఉంటుందండి, థర్డ్ పార్టీ బాడీ, వాళ్ళు వచ్చి మనకి అసెస్ చేస్తారు వీళ్ళు పూర్తి స్థాయిలో నేర్చుకున్నారా లేదా అనేటువంటిది. లాస్ట్ డే వచ్చేసి చెక్ చేస్తారు వాళ్ళు, రెండు రకాలుగా చెక్ చేస్తారు. అంటే సాఫ్ట్ స్కిల్స్ ప్లస్ హార్డ్ స్కిల్స్, అంటే రెండు రకాలుగా మనకి చెక్ చేసి దానికి సంబంధించిన వాళ్ళు మార్క్స్ సెలెక్ట్ చేసి వాళ్ళు పాస్ అయితే పాస్ చేస్తారు మేడం, లేకపోతే ఫెయిల్ అయితే ఫెయిల్ చేస్తారు. అది ఖచ్చితంగా మనకి ధృవీకరిస్తారు వాళ్ళు. పాస్ అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా మనకి ఆ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ సర్టిఫికేట్స్ ద్వారా మనము బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా ఎలిజిబిలిటీ మంచిగా ఉంటుంది. ఎందుకంటే
1: మరి సొంతంగా వ్యాపారం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు కదా, సొంతంగా వ్యాపారం ప్రారంభించాలంటే పెట్టుబడి సమస్య కూడా ఉంటుంది అలాంటి వాళ్ళకి. దీనికోసం బ్యాంకు రుణాల మంజూరులో మీ సంస్థ ఏ విధంగా అండగా నిలుస్తుంది?
0: మనకి ట్రైనింగ్ పీరియడ్ లోనే మనకి గవర్నమెంట్ అంటే బ్యాంకుల ద్వారా ఎటువంటి లోన్ రుణ సదుపాయాలు ఉంటాయి, స్కీమ్స్ ప్లస్ వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి,
1: ఓకే,
0: అవన్నీ కూడా మేము ట్రైనింగ్ పీరియడ్ లోనే వాళ్ళకి అన్ని నేర్పిస్తామండి. నేర్పించడంతో పాటుగా ఉద్యమి రిజిస్ట్రేషన్ అని, ఇప్పుడు సపోజ్ ఏ మనకి వ్యాపారం చేసుకోవాలన్నా సరే ఉద్యమి రిజిస్ట్రేషన్ కంపల్సరీ, అది చేసుకోవడము, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేని వాళ్ళకి కూడా మేము పాన్ కార్డు అప్లై చేపిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. ఆ పాన్ కార్డు అప్లై చేయించడము అంటే ఆధార్ కార్డు కి మొబైల్ నంబర్ కొంతమంది లింక్ ఉండదు, అది కూడా లింక్ చేయించి, అంటే ఇవన్నీ కూడా అంటే లోన్ కి ముందుగానే వాళ్ళని సంసిద్ధం చేస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే అన్ని రకాలుగా. ఆ లోన్ తాలూకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనము వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం అవగాహన కల్పిస్తాం ట్రైనింగ్ పీరియడ్ లోనే. అయిపోయిన తర్వాత మనకి సర్టిఫికేట్స్ మినిస్ట్రీ నుంచి వస్తాయి కాబట్టి మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఎక్కడ ఏ బ్యాంకులో అయినా సరే వాళ్ళు లోన్ తీసుకునే విధంగా ఆ సర్టిఫికేట్స్ మనకి అందించడం జరుగుతుంది. మనకి జిల్లాలో ఉన్న ఎల్డీఎం గారి ద్వారా తొందరగా రుణాలు అందే విధంగా రెకమెండ్ చేస్తాం వాళ్ళ బ్రాంచీలని.
1: కేవలం శిక్షణ ఒక్కటే ఇవ్వకుండా భవిష్యత్తులో వారు ఎదుర్కొనే సమస్యలకు మీ సంస్థ నుండి ఎలాంటి ఫాలోఅప్ సేవలు ఉంటాయి?
0: శిక్షణ అంటే మేడం, ఇప్పుడు టైలరింగ్ అంటే టైలరింగ్ నేర్పకుండా వాళ్ళు వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి ఇప్పుడున్న కాంపిటీషన్ లో ఎటువంటి వాళ్ళ లక్షణాలు పెంపొందించుకోవాలి అనేటువంటి ఈడీపీ కోర్సు అని ఉంటుంది, ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని. ఆ ఈడీపీ కోర్సు మన శిక్షణ కాలంతో పాటు ఇన్బిల్ట్ గా ఇవ్వబడుతుంది. దాని ద్వారా ఏంటంటే వాళ్ళు వెళ్ళిన తర్వాత వ్యాపారం పెట్టుకోవడానికి దాంట్లో ఎదురయ్యే ఇబ్బందులు కానీ అవన్నీ కూడా అంటే అవలేలగా దాటడానికి అవకాశం ఉంటుంది అనమాట. మేము గేమ్స్ ద్వారా స్పెసిఫిక్ గేమ్స్ ఉంటాయి, ఆ గేమ్స్ ద్వారా సరళంగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా మేము గేమ్స్ ద్వారా వాళ్ళకి డెమాన్స్ట్రేట్ చేసి వాళ్ళకి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుందండి. తర్వాత గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు సక్సెస్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఆ విధంగా మేము తయారు చేస్తామండి ఇన్స్టిట్యూట్ లో.
1: శిక్షణ పొందాలనుకుని ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటి? ఎవరిని సంప్రదించాలి?
0: మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు అండి, మా నంబర్స్ ఉంటాయి. లేకపోతే మనకి ఇమెయిల్ ఐడి ఉంది, ఆర్సెట్టి నెల్లూర్ RSETINELORE22@gmail.com. దీనికి మెయిల్ చేసినా పర్లేదు, లేదా మా సంస్థకు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ ఉంది, ఆ క్యూఆర్ కోడ్ కూడా మేము ప్రతి పాంప్లెట్ లో కూడా మేము దాన్ని పొందుపరచడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా అవేర్నెస్ క్యాంప్స్ కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే పాంప్లెట్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తుంటాము. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అది మాకు చేరుతుందండి, తద్వారా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
1: ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్
0: చేసుకోవచ్చు,
1: డైరెక్ట్ గా మన దగ్గరికి రావాల్సిన అవసరం
0: లేదండి. మనకి ఫోన్ నెంబర్లు ఉంటాయండి, మా స్టాఫ్ గాని మావి గాని వాళ్ళు ఫోన్ చేసి జస్ట్ మనకి ఆధార్ మనకి చెప్తే మేము దాన్ని రిజిస్టర్ లో రాసుకుని, అంటే ఇప్పుడు మనకి ఏదైనా ప్రోగ్రామ్ పెట్టాలంటే మేము 25 మెంబర్స్ ఉండాలి, 25 to maximum 35 members. ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, సపోజ్ ఇప్పుడు మనకి ఏసీ మెకానిక్

0: నేర్చుకోవాలని ఎవరైనా ఫోన్ చేస్తారు. కానీ మన దగ్గర ఉంది యాజ్ ఆఫ్ నౌ 10 మెంబర్స్ ఏ ఉంటారు. అప్పుడు మేము వాళ్ళ పేరు కూడా యాడ్ చేసుకుని రిజిస్టర్ లో రాసుకుంటాం. రాసుకుని ఎప్పుడైతే మనకి 25 మెంబర్స్ దాటిపోతారో అప్పుడు వీళ్ళందరికి ఇన్ఫార్మ్ చేసి పలానా టైంలో మేము కోర్సు పెడుతున్నాము, స్టార్ట్ చేస్తున్నాం, మీరు రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ చేయడం జరుగుతుందండి. మనకి ఈ మొబిలైజేషన్ లో మా డిఆర్డిఏ మా నెల్లూరు నుంచి కూడా వాళ్ళ సహకారం కూడా చాలా ఉంటుందండి.
1: నేటి డిజిటల్ కాలానికి అనుగుణంగా కోర్సులు ఏవైనా ఆధునిక మార్పులు లేదా ఈ కామర్స్ డిజిటల్ మార్కెటింగ్ అలాంటి అవకాశాలను జోడిస్తున్నారా?
0: ఖచ్చితంగా అండి. మన కోర్సు పీరియడ్ లో ప్రతి కోర్సు లో మీకు చెప్పినట్టుగా ఎంటర్ప్రినర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పాను. దాంట్లో భాగంగా మనకి ఆన్లైన్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, దానికి సంబంధించినటువంటి సపరేట్ నిపుణులను తీసుకొచ్చి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వాళ్ళకి చేసి కూడా మనకి నేర్పించడం జరుగుతుంది అన్నమాట. అంటే ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ గానీ ఇట్లలో ఎలా లాగిన్ అవ్వాలి, వాటిలో ఎలాగ మనం మెంబర్షిప్ తీసుకుని మనకు సంబంధించిన ప్రొడక్ట్స్ ని ఎలాగ మనం లాంచ్ చేసుకోవాలి, దానికి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ గానీ, దాని ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంట్లో డబ్బులు మనకి అకౌంట్ లో ఎలా పడాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి వాళ్ళకి శిక్షణ సమయంలో మనకి అందించడం జరుగుతుందండి. అది
1: మరి ఆర్సిటీలో దివ్యాంగుల కోసం ఏమైనా స్పెషల్ గా ప్రోగ్రామ్స్ పెట్టారా? వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా శిక్షణ ఇచ్చేది అలాంటిది ఏమైనా ఉంటుందా?
0: దివ్యాంగుల కోసం కూడా అన్ని రకాల సదుపాయాలతోటి మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఏ కోర్సులు అయినా వాళ్ళు లాగిన్ అవ్వచ్చు, కానీ కొన్ని చేయలేని వాళ్ళు మనకి జనరల్ ఈడిపి ఫర్ పీడబ్ల్యూడీస్ అని ఉంటది, పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ కి జనరల్ ఈడిపి 10 డేస్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది. ఆ కోర్సు లో మనం వీళ్ళని భాగస్వామ్యం చేసి ఎక్స్క్లూజివ్ గా అంటే ఓన్లీ వాళ్ళ పీడబ్ల్యూఎస్ కి మాత్రమే మనం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ పోయిన సంవత్సరం కూడా మేము సుమారుగా 500 to 600 మెంబర్స్ ని ఎనబుల్ ఇండియా సహకారంతో వాళ్ళ సహకారంతో మేము అంతమందిని ట్రైన్ చేశాము. వాళ్ళు చాలా మంది అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి రంగ్దే బ్యాంక్ నుంచి అంటే మన పీడబ్ల్యూడీస్ కి వాళ్ళకి స్పెషల్ గా బ్యాంక్ ఒకటి ఉంది, రంగ్దే బ్యాంక్ నుంచి కూడా మనకి ఫైనాన్స్ సౌకర్యం కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ విధంగా కూడా చాలా మందిని మనకి నెల్లూరు జిల్లాలో ట్రైన్ చేసి.
1: చివరిగా మా రేడియో శ్రోతలు ముఖ్యంగా ఉద్యోగార్థులు మరియు యువతకు మీరిచ్చే అమూల్యమైన సందేశం ఏంటే?
0: వేరొకరి కింద ఉద్యోగం చేస్తూ వారి వ్యాపార లెక్కలు చూసుకోవడం కంటే స్వయం ఉపాధిని ఎంచుకుని మన సొంత భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ఎంతో ఉత్తమం అన్నమాట.
1: ఆసిటీ గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు.
1: మీరింతవరకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆర్సిటీ డైరెక్టర్ మరియు యూనియన్ బ్యాంక్ మేనేజర్ శ్రీ మారాసు కాసయ్య గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త లావణ్య గోగినేని. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.
2: నెల్లూరు కేంద్రం సమర్పించిన ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై కిన్నెర లహరి మీరు కోరిన చిత్రగీతాల కార్యక్రమం వింటారు. ముందుగా వినండి బతుకమ్మ చిత్రం కోసం గాయత్రి ఆలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భారత్లాల్ పరదేశి జ్యోతిబాయ్, భారతీబాయ్ అంజలిబాయ్, రాజనందిని రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య, కిరణ్, జాన్విక, వికృత్, లక్ష్మీ, ప్రహ్లద్, శివరాణి, భారతి, భరత్, ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు.

వేగు చుక్కలు చిత్రం కోసం ఎంఎం కీరవాణి ఆలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు. గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి ఆశా దుర్గా రంగమ్మ నాగేంద్ర సావిత్రి షరీఫ్ ఇంకవేరి కుటుంబ సభ్యులు.

పాట జోడి చిత్రంలోనిది. హరిహరన్ సుజాత ఆలపించిన పాట నేను వినిపించమని కోరినవారు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్వీత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరారు. శ్రోతల 3.1 మెగాహెర్ట్స్ పై కిన్నర్ల హరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి మంచి మనసులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఇళయరాజా సంగీతాన్ని వినిపించమని కోరుతున్నారు.

గుడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంతి నగర్ శ్రోతలు, నీరబెని శ్రీనివాసరావు, పద్మ, రామమూర్తి, స్వరూప, సుధాకర్, లలిత ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కొన్న ఈ పాట

పాట. ఈ పాటని వినిపించమని కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయాంకవరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మీ అందరి కోసం మీరు కొన్న ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నర లహరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, RX100 చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన పాటని హైదరాబాద్ నుండి వినిపించమని కోరుతున్నారు. లక్ష్మి, నరేష్ రెడ్డి, కీర్తన, పండిత, పూజ, రోహిత్ రెడ్డి, అంజి, అనిత, ప్రసన్న, బాసిరెడ్డి, ప్రీతి, విక్కీ, సిరి, పండు, ఐశ్వర్య, కార్తీక్, నాగా, సాయినాథ్, దుర్షత్, కన్నయ్య, నిఖిల్, సీతమ్మ, కోటిరెడ్డి, నాగిరెడ్డి ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీరు వింటున్న పాట సింహరాశి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన పాట. ఈ పాఠాన్ని వినిపించమని కోరుతున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం కార్కొండ రామవరం నుండి కళ్యాణ్ మల్లేష్ గౌడ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

కార్యక్రమం చివరిగా వినండి. సీతారామ కళ్యాణం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్న పసి, కన్న పసి, బాల పసి, అరుణదేవి, అరుణ్.

0: కిన్నెలహరి మీరు కోరిన చిత్తరగీతల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఇలియంలో సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య, అనంతరం 9 గంటలకు న్యూస్ ఎట్ 9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం అండి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నే ఇసే సూక్ష్మ, లఘు ఔర్ మధ్యమ ఉద్యమ్ కే లియే బడా ప్రోత్సాహన్ బతాయా. మంత్రిమండల్ నే ప్రధానమంత్రి మోదీ కో సర్కార్ కే ప్రముఖ్ కే రూప్ మే 25 వర్ష్ కే నిరంతర నేతృత్వ కో పూరా కర్నే పర్ బధాయి దేతే హుయే ఏక్ ప్రస్తావ్ పారిత్ కియా. రక్షా మంత్రాలయ నే నౌసేనా కే జహాజో కే లియే బ్రహ్మోస్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఔర్ లాంచర్ కీ ఖరీద్ కే లియే 660 కరోడ్ రూపే కే అనుబంధ పర్ హస్తాక్షర్ కియే. తమిళనాడు, పుదుచ్చేరి ఔర్ పశ్చిమ బంగాల్ కీ 5 విధానసభా సీటో ఔర్ అసమ్ కీ నాగావ్ లోక్సభా సీట్ కే ఉపచునావో కే లియే మతదాన్ శాంతిపూర్వక్ సంపన్న, మతగణనా శుక్రవార్ కో. బెల్జియం మే జన్మే వైజ్ఞానిక్ ఫ్రాన్సిస్ హాల్జెన్ కో ఖగోల్ భౌతికీ మూల్ కే ఉచ్చ ఊర్జా న్యూట్రీనో కీ ఖోజ్ కే లియే 2026 కా భౌతికీ కా నోబెల్ పురస్కార్. ఔర్ లఖనౌ మే పహలే T20 క్రికెట్ మ్యాచ్ మే వెస్టిండీజ్ నే భారత్ కో 172 రన్ కా లక్ష్య దియా. ఔర్ అబ్ సమాచార్ విస్తార్ సే. మంత్రిమండల్ నే ఏకీకృత పరివహన్ ఔర్ లాజిస్టిక్స్ ప్రాధికరణ కే గఠన్ కో మంజూరి దే ది హై. నయీ దిల్లీ మే మంత్రిమండల్ కీ బైఠక్ కే బాద్ సూచనా ఔర్ ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ్ నే కహా కి ఇస్సే పరివహన్ ఔర్ లాజిస్టిక్స్ క్షేత్ర మే అనుసంధాన్, యోజనా, మూల్యాంకన్, నిగరానీ ఔర్ ప్రభావ ఆకలన్ కు మజబూతి మిలేగీ. శ్రీ వైష్ణవ్ నే కహా కి యే దేశ్ మే ఏకీకృత పరివహన్ ఔర్ లాజిస్టిక్స్ యోజనా కే లియే శీర్ష సంస్థా కే రూప్ మే కార్య కరేగా.
2: देश में जिस तरह से जीडीपी बढ़ रही है 7% 8% के बीच में, लॉजिस्टिक्स की रिक्वायरमेंट लगातार बढ़ रही है. देश में बहुत सारे हाईवे बन रहे हैं, रेलवे लाइंस बन रही है, वाटरवे बने, पोर्ट्स नए बन रहे हैं, एयरपोर्ट्स नए बन रहे हैं. इन सब का एक यूनिफाइड तरह से प्लानिंग हो उसके लिए पीएम गतिशक्ति पोर्टल प्रधानमंत्री जी ने कुछ वर्षों पहले लागू किया था. अब भविष्य की जरूरतों को देखते हुए जो प्लानिंग बनानी हो उस सबको स्टडी करने के लिए एक इंटीग्रेटेड ट्रांसपोर्ट एंड लॉजिस्टिक्स अथॉरिटी का निर्माण किया जाएगा.
1: श्री वैष्णव ने बताया कि मंत्री

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 10 గంటలు. ప్రకటించిన హరికథాగానం కొద్ది క్షణాల్లో.
1: ఈనాటి కార్యక్రమంలో వెల్దే భార్గవ్ గారిచే భక్త రామదాసు హరికథ వింటారు. వాద్య సహకారం వయలన్పై శ్రీ ఎన్ సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్.

హే పార్వతి, రామా రామా రామా అని 3 సార్లు జపించినట్లయితే 1000 ఇతర నామములు జపించిన ఫలితమొస్తుందని పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రం రామనామము. మన పుణ్యాల ధామము. రామనామం చేసి అనేక మంది తరించారు. రా కలశంబుల

భయలంబడదోచును, మా కవాటమై ఢీకొను అని పెద్దలు చెప్పిన ప్రకారంగా రా శబ్దోచ్చారణ మాత్రం చేత అంతర్హితమయ్యున్న పాపములన్నీయు పటాపంచలైపోతాయట. మా అని ఉచ్చరించగానే పెదవులు కలవడం చేత కవాటవత్ మూతబడి తిరిగి ఆ పాపములు లోచేరకుండా పోతాయట. అలాంటి పరమ పవిత్రమై మహాఫలదమైన శ్రీరామనామాన్ని లోకానికి పంచి ఇచ్చి ఆంధ్రుల పుణ్యాల పంట పురాకృత సుకృతాన రాశి అనదగిన శ్రీరామదాసుడు రామనామ ప్రసాదాన్ని మనకందరికీ పంచి ఇచ్చాడు. అతని కథా సంవిధానంలో అట్టివారు తెలుగునాట అనేక మంది పుట్టారు. తెలుగు తల్లి పుణ్యాల పంట. ఎన్నగదాని పుణ్యమునరించినది.

గోపన్నలనంగ పోతనా త్యాగరాజ గోపన్నలనంగ సజ్జన వందనీయులను కన్నది ఆంధ్ర మాత. కోట్లాది ప్రజలున్నా, కోట్ల కొలది ధనము కలిగిన వారున్నా ప్రజావాణి కవికలము వారందరినీ కీర్తించదు. త్యాగేన ఏకేన అమృతత్వమానుషు అన్నది ఉపనిషన్మాత. త్యాగులు మాత్రమే కీర్తించబడతారు. త్యాగం త్యాగిపోయినా మిగులుతుంది, భోగం భోగి ఉండగానే నశిస్తుంది. తెలుగు తల్లి కడుపు పండింది, ముగ్గురు అనర్ఘ భక్త రత్నాలను మనకు ప్రసాదించింది. వారు రామదాసు, పోతన, త్యాగరాజు. తెలుగు సాహిత్యానికి ముగ్గురు రాజులున్నారట. గూడు

తెలుగు సాహితీలోకాన్ని భక్తి రసధారణ చేత తడిపి పండించిన మహాకృషి త్యాగధనుడు రామభక్తి సామ్రాజ్యాధినేత అయిన శ్రీ రామదాసు చరిత్ర నేటి హరికథాగానం.

అది నీలకొండపల్లి, పెద్ద గ్రామం, ప్రసిద్ధి చెందిన గ్రామం. నైజాం నవాబుల ఏలుబడిలో ఉన్నది. ఆ గ్రామంలో కంజర్ల లింగన్న అనే ఒక గృహస్థు సుగుణాల రాశి కామాంబతో ధర్మబద్ధమైన జీవితం గడుపుతున్నాడు. ఆనాటి సంపద ఒకచోట కేంద్రీకరింపబడకుండా చక్కని ఉపాయం చెప్పారు పెద్దలు. కలిగిన ప్రతి గృహస్థు కనీసం ఒక పేదవానికైనా భోజనం పెట్టి తాను భోజనం చెయ్యాలి. ఆ ధర్మాన్ని అనుసరించి లింగన్న గారింట్లో నిత్యము అన్నదానము జరుగుతున్నది. గృహము ఆనంద నిలయముగా ఉండేదట. కాని ఎంతటి వారికైనా ఏదో ఒక లోపం తప్పకపోవడం ఆశ్చర్యం కదా. కామాంబ లింగన్నలు సంతానం లేక మిగుల వంతనుంది. వారి గ్రామంలో ఉన్న గోపాలస్వామిని ఆరాధించారు. ఆశలుడిగే కాలంలో ఆశ చివురించింది. గోపాలస్వామి దయా విశేషం చేత కామాంబ గర్భవతి అన్న మాట ఆ ఊరివారికే ఆనంద కారణమైనది. నవమాస స్ఫూర్తి అయినది. గోపాలస్వామి

0: కరుణా కిరణమా ఎన్నట్లు ఒక్క శుభ సమయంలో కామాంబ ఒక కుమారుణ్ణి ప్రసవించినది. అతనికి గోపన్న అని నామకరణం చేశారు. గోపన్న శుక్లపక్ష క్షపాకర రేఖలా పెరిగి పెద్దవాడవుతున్నాడు. 5వ ఏట అక్షరాభ్యాసం, 7వ ఏట వంశానుజానుసారంగా ఉపనయనము జరిగినది. 8 ఏళ్ల గోపన్న ఒకనాటి శుభోదయాన తండ్రి యొక్క అతిథి సేవావ్రతానికి అతిథి కోసం వెతుకుతుండగా అలా వెలుపలకు రాగా అతని పురాకృతం కదిలి వచ్చినట్లు, జన్మ జన్మల పుణ్యాలు పుంజీభూతమైనట్లు ఎదురుగా వస్తున్నారు ఒక ఆజానుబాహులైన ఫకీర్జీ. ఎలా ఉన్నారయ్యా ఆయన అంటే,
1: కరిగిపోసిన సాత్విక ప్రతిమాగాయన

రామనామ ప్రభావమడరా ఊపెత్తిన భక్తి దేవత ఎన్నట్లు వస్తున్న ఆ కబీరుకు ఎదురువెళ్లి పాద ప్రణామం చేశాడు బాలగోపన్న. స్వామి, మా ఇంటికి ఆతిథ్యానికి దయచేసి మా గృహం పావనం చేయండి అని ఆహ్వానించాడు. లింగన్న గారింటికి విందుకు చేరిన కబీరు బాలగోపన్న గుణసంపదకు ఆనందపరవశుడై భక్తి బీజం నాటడానికి తగిన క్షేత్రంగా గుర్తించి లింగన్న గారి అనుమతితో గోపన్నకు రామతారక మంత్రోపదేశం చేశాడు. నాయనా, గోపన్నా,

పరమశివుడు పార్వతికి ఉపదేశించిన మహామంత్రాన్ని రామదాసునకు ఉపదేశించి, నాయనా, ఇక మీదట రామదాసని పిలువబడతావని గురువే నామకరణం చేశారు. మంత్రశ్రీకానందారం

నిరంతర రామ మంత్రానుష్ఠానంలో రామసేవలో కాలం గడిచింది. రామదాసు యుక్త వయస్కుడైనాడు. సమీప గ్రామంలోని ఒక పేద ఇంటి పిల్ల ఉప్పులకుప్ప కమలయ్యను కన్యతో రామదాసునకు వివాహమైనది. కమలతో మధుర వైవాహిక జీవితం గడుపుతున్నాడు రామదాసు. ఒకనాడు ప్రాతకాల కృత్యములాచరించి అతిథిదేవుల కోసమై ఎదురుచూస్తున్న రామదాసునకు రామానుగ్రహ కారణంగా ఛందోబద్ధమైన లయబద్ధమైన కీర్తనాధార వెలువడింది. మహావాగ్గేయకారుడు రామదాసు రాములిలా కీర్తించనారంభించాడు.

ఈ విధంగా నిత్యము లోకనాథుడైన రామునికి ఒక కీర్తన వ్రాసి రాముని పూజానంతరం తన మనోవేదన రామునికి కీర్తనలో మనవి చేసుకునేవారు. అది ఒకనాటి ఉదయాన రామదాసు భార్య కమల నిండు చూలాలు నిండిన బిందెతో నీళ్లు తెస్తున్నది. రామదాసు తల్లిదండ్రులు మిగుల మొగ్గి పండులై ముదుసలి ఒగ్గులై వాకిట్లో కూర్చుని ఉండగా ఆ వృద్ధ దంపతులకు లోకంతో సంబంధం తెగిపోయింది. ఆహా, ఏమీ దైవకృప! ఇద్దరు స్నేహితులు కలిసి ప్రయాణం చేసినట్లు లింగన్న కామాంబలు ఏకకాలమందు స్వర్గాధిరోహణం చేశారు. ముడతలు పడ్డ ముదుసలి శరీరం నాకెందుకన్నట్లు జీవుడు శరీరం వదిలాడు. తల్లిదండ్రుల శరీరాలు నిలబారినవి. మాతాపితృవియోగ దుఃఖం పొంగి పొర్లగా కట్టలు తెగిన నదిలా కన్నీరు కారుస్తూ రామదాసు వచ్చి తల్లిదండ్రుల మృతదేహాలు చూస్తూ కన్నీటితో కాళ్లు కడిగినాడు. ఇంతలో మరి ఒక వైపు నుండి పిలుపు. ఏమని రామదాసు, ఒక్కమారు ఇలా వస్తావా? ఏం అవ్వా, ఏం జరిగింది, ఇలా రావయ్యా అని చెప్పని చెప్పి పిలవగా, అమ్మా ఏమిటి అనగా, తల్లి

రామదాసు, నీకు కుమారుడు కలిగాడన్న వార్త. ఆహా, మాతాపితృ వియోగ దుఃఖమా, పుత్రజనన సంతోషమా, మనకు సమస్య. కాని రామదాసుడు స్థితప్రజ్ఞాలక్షణము గలవాడవుట చేత మాతాపితరులకు పితృకర్మలు ఆచరించాడు, కుమారునకు జాతకర్మ పూర్తి చేశాడు, పిల్లవానికి రఘురాముడని పేరు పెట్టినారు. తల్లిదండ్రులు మరణానంతరం తాళంచెవి చేతికి వచ్చినది. అనూచానంగా వచ్చే అతిథి సేవావ్రతానికి దరిద్ర నారాయణ సేవావ్రతంగా పరిణమించింది. పేద సాధులకు సంతర్పణలు చేయనారంభించాడు. ఒక్కనాటికి రామదాసు ఆస్తి పూర్తిగా వ్యయమైపోయినది. హారతి కర్పూరంలా హరించింది. ఒకనాటి ఉదయాన కుమారుడు రఘురాముడు లేచి, అమ్మా ఆకలమ్మా అన్నాడు. కన్న బిడ్డకు పట్టెడన్నం పెట్టలేనటువంటి పెడదామని ఇల్లంతా చూచింది కమలమ్మ. ఎక్కడ చూసినా మెతుకు లేదు. కుమారుడి ఆకలికి పట్టెడన్నము పెట్టలేని దౌర్భాగ్యపు తల్లినయ్యానని పరిపరి విధాలా పరివేదన చెందింది కమలమ్మ.

కమలమ్మ కన్నీరు కారుస్తూ కాల్వలు కాగా భర్తను సమీపించింది. ఏమండి, రఘురామునకు పట్టడన్నము పెట్టలేని పాపిష్టి తల్లినయ్యాను అని వలవల మని విలపించింది. నన్నేం చెయ్యమంటావు కమల అన్నారు రామదాసు. నేనొక్క సలహా చెబితే వింటారా అన్నది కమలమ్మ. తప్పక వింటానన్నాడు రామదాసు. ఏమండి,

అనగానే పొరుగింటికి వెళ్లి చారడి గింజలు పట్టుకుని వచ్చి గంజి కాచిపోసింది కమలమ్మ. గంజి తావి కంటకావృత అరణ్య ప్రాంత నిర్గమనం చేస్తూ ఇలా పాడుకుంటాడు రామదాసు.

నిరంతర శ్రీరామచంద్ర భజన పారవశ్యంతో మార్గశ్రమ మరిచిపోయాడు రామదాసు. ఆరు దినాల కఠినతర ప్రయాణానంతరం గోల్కొండ చేరి నవాబుగారి కోటలోని భటుల సహాయంతో మేనమామల ఇల్లు చేరినాడు రామదాసు. ఏం నాయన, పనికలిగి వచ్చావా అని ప్రశ్నించిన మేనమామలకు పొట్ట కొట్టుకుని తనలేమి చెప్పలేదు రామదాసు. తన రాముని నైవేద్యం కోసం వచ్చానన్నాడు. అందుచేతనే త్యాగరాజస్వామివారు రామదాసును ధీరశబ్దంతో సత్కరించారు. ధీరుడగు రామదాసుని బంధములు తెంచినావని వినియున్నానురా అని కీర్తించారు త్యాగరాజస్వామివారు. సరేనాయన, ప్రయత్నం చేద్దామన్నారు మేనమామలు. అది మరునాటి ఉదయం తానీషా నిండు కొలువు తీర్చియున్నారు. దేవేంద్ర వైభవంగా ఉన్నది తానీషా సభ. ఒక్కవైపు మంత్రులు, మరొక్క వైపు సామంతులు, ఒక్కవైపు దండనాథులు, మరొక్క వైపు కవులు, ఒక్కవైపు గాయకులు, ఒక్కవైపు నట్టువకత్తెలు, మరొక్క వైపు విదూషకులు. సభా సప్తాంగ లక్షణం అని నీలు నేల జీలువారే పట్టు శాలువాలతో మహామంత్రులు, అక్కన్న, మాదన్నలు ఆ సభలోకి ప్రవేశించారు. వారి వెనుకనే బక్క చిక్కిన పేదబాపడు బంగారు బుజ్జకాంతులు పంగనామాల సందు నుండి వేదులార్చుతూ పల్లెవాటు ఉత్తరీయం సరిచేసుకుంటూ సభా ప్రవేశం చేశాడు రామదాసు. రామదాసు వినయ సంపదకు ఆకర్షితుడైన

ఏమిటి? నాకేం పని లేదు రాజా, శ్రీరామచంద్రుని కరుణాకిరణ ప్రసారం కోసం అర్రులు చాచి చూస్తాను. భార్యాబిడ్డల పోషణ కొరగై ఇచ్చటికి రాలేదు. నా రాముని నిత్య నైవేద్యం కొరకు వచ్చాను అన్నాడు రామదాసు. ఆ సమాధానం విన్న తానీష, ఆహా, ఈతని త్యాగం ప్రశంసనీయం, ఈతనికి ఏదైనా ఉద్యోగం చూడండి అంటూ మంత్రుల వైపు తిరిగాడు. రాజా, భద్రాచలం తాలూకా తహసీల్దార్ పని ఖాళీగా ఉన్నది, నియమిద్దామా అన్నారు మహామంత్రుడు. వెంటనే భద్రాచలం తాలూకా తహసీల్దారుగా నియమించండి అన్నారు తానీష. వెంటనే నియమించారు రామదాసును. నీలకొండపల్లి నుండి గోల్కొండకు భార్యాబిడ్డలను రావించి పల్లకిపై పయనించాడు రామదాసు. కుటుంబ సకుటుంబంగా భద్రగిరి సమీపిస్తూ భార్యాబిడ్డలతో ఈ ప్రకారంగా పాడుకుంటాడు.

అలా గానం చేస్తూ భద్రగిరి చేరి గౌతమి నదిలో స్నానం చేసి శ్రీరామచంద్ర సందర్శనం చేసి తరువాత కచేరీకి చేరి పరిపాలనం ప్రారంభం చేశాడు. చక్కని పరిపాలనం సాగిపోతోంది. మంచి మాటలతో ప్రజల నుండి బకాయి పడిన ద్రవ్యం కూడా వసూలు చేసి ఖజానాకు జమ చేసి మంచివాడని పేరు పొందాడు రామదాసు. నెలకు 300 జీతం వస్తుంటే పాత అలవాటు బయటపడింది. మరలా రామదాసునింట నిరంతర సంతర్పణం. అది ఒకనాటి సంతర్పణం. బారులు తీర్చి భగవంతుని ప్రసాదం కొరకు కూర్చున్నారు ప్రజానీకం. వడ్డన సాగిపోతోంది. రామదాసు హడావిడి చేస్తూ ఉన్నాడు. ఎవరక్కడా బాబు, మీరు కూడా ఓ పళ్ళెం అందుకోండి. ఇదేం పరాయి పనియా, చూస్తూ ఊరుకుంటారేం? ఎవరక్కడా? ఓహోహో, వచ్చారా? ఇలా రండి, ఇటువైపు కూర్చోండి బాబు. కమలా, నీవు కూడా వడ్డన చేయి. ఇదిగో వీరెవరో వచ్చారు, 2 విస్తాళ్ళు వేయి. ఇలా హడావిడి చేస్తూ ఉన్నాడు యజమాని రామదాసు. రామదాసు కూడా ఒక పళ్ళెం చేత పట్టుకుని వడ్డిస్తున్నాడు. తండ్రి వెంట నడుస్తున్న రఘురాముడు 3 ఏండ్లవాడు. తాటియాకుల దడి ప్రక్కకు తప్పుకున్నాడు తండ్రి వేగాన్ని అధిగమించలేక. అక్కడనే ఇన్ని వేల మందికి ప్రజానీకానికి వండి వార్చిన గంజిగుంట పొగ తాకునకు వడిలింది రఘురాముని శరీరం. జారింది కాలు, పాలింది గంజిగుంటలు, తేలింది తుకపని ఉడికి కుమారుడు గంజిగుంటలు కనిపించాడు. రఘురామా అని అగ్నిపర్వతం పలికినట్లుగా అరిచింది. రామదాసు వడివడిగా అక్కడికి వచ్చాడు. భర్తను చూస్తూనే, కమలమ్మ

ఏమండి ఏమండి, మీరు చేసిన రాముని సేవకు ఇదియా ప్రతిఫలం అంటూ గొల్లున విలపించింది కమలమ్మ. రామదాసు తడివారిన కనులు ఒత్తుకుంటూ, ఎందుకలా ఏడుస్తావు కమల, ఇనకులేశుడికి ఇంత మొగమాటమే కూడా ఉండదా, రమ్మన్నాడు తన భార్యను. రామదాసు సుతప్రేతం భుజాన వేసుకుని భద్రగిరి దిగువ మెట్టుకు చేరుకొని కుమారుణ్ణి అక్కడ నుంచి రాముని ఎలుగెత్తి పిలిచాడు. నా కుమారుడు జీవిస్తే ఇల్లు చేరుతాను, లేదో నేను వాడితోనే నీ దగ్గరికి వస్తాను అంటూ కనులు మూసి రాముని కీర్తించనారంభించాడు రామదాసు.

అనేక విధాల రాముని కీర్తించగా ఆ యొక్క రామానుగ్రహం వల్ల తన పుత్రుడు మరలా బ్రతికినాడు. బ్రతికిన కుమారుణ్ణి అక్కున చేర్చి, రామా, నా కొడుకును నాకిచ్చావా, కరుణావరుణాలయ కాంచనచేల ఈ శిథిల దేవాలయంలో ఎండకు ఎండి వానకు తడుస్తున్నావా, నీ జీర్ణ దేవాలయ పునరుద్ధరణ చేస్తా అని ప్రతిజ్ఞ చేశాడు రామదాసు. ఇల్లు చేరి రైతులను పిలిపించారు. ఇల్లు చేరి పిలిపించిన తర్వాత శిల్పులను రప్పించి కార్యారంభం చేసి ప్రజలందరినీ సహాయము అర్థిస్తూ భక్తకోటిని వెంట పెట్టుకుని పురవీధులలో అనేక విధాల ఈ ప్రకారంగా కీర్తిస్తూ ఉన్నారు.

భద్రగిరి తాలూకాలోని ప్రజలు సహకరిస్తారనే నమ్మకంతో ఖజానాలోని ద్రవ్యం తీసి ఖర్చు చేయనారంభించాడు. అనతి కాలంలో భద్రాచలం భూలోక వైకుంఠంలాగా తయారైంది.

అంటూ కీర్తించాడు రామదాసు. గర్భగృహ ప్రాకార మంటపాలన్నీ కట్టించాడు రామదాసు. రామదాసుకు హితులైన వారు ప్రభుత్వ ద్రవ్యం వెచ్చించినందుకు ప్రమాదం కలగవచ్చని సూచించారు. రామదాసు అందులకేమీ భయపడలేదు. 600,00,000 అపహరించి దేవాలయ నిర్మాణం ద్వారా తన పలుకుబడి పెంచుకున్నాడని తానీ

తనకు తెలియవచ్చింది. కుపితుడైన తానీషా, ఎవరురా అక్కడ? పొండి, భద్రాచల తహసీల్దారును రెక్కలు విరిచి కొట్టి లాక్కునండిరా అని ఆజ్ఞాపించగా భటులు దండపాణులై భద్రాచలం చేరారు. పోని భార్యాబిడ్డలను చూచుకొని వస్తాడు కాబోలనుకొని భటులు వదిలారు. అతడు భార్యాబిడ్డలను చూచుటకు పోలేదు. తాను పునర్నిర్మాణం చేసిన రాముని దేవాలయమునకు పోయారు. రామునికి తన కుటుంబాన్ని, రాముని కుటుంబానికి తన కుటుంబాన్ని ఒప్పజెప్పాడు. తిరిగి వచ్చి భటుల ముందు నిల్చునగా కాళ్ళు చేతకు సంకెలలు బిగించి వీధుల వెంట ఊరేగిస్తూ తీసుకుని ఇచ్చిన ప్రజాని రామదాసుని దురవస్థకు కన్నీరు కారుస్తూ తలలు వంచుకుంటున్నారు. ఆ ప్రజానీకాన్ని ఓదారుస్తూ నిరంతర రామభక్తి చింతనలో మునిగిన రామదాసు అనేక విధాలుగా గానం చేస్తూ గోల్కొండ చేరారు. గోల్కొండ చేరిన రామదాసును తానీషా ముందు నిలుచుండబెట్టారు. తానీషా ఉగ్రుడై ప్రభుత్వ ద్రవ్యం అపహరించిన ద్రోహికి ఆజన్మ కారాగార శిక్ష అన్నాడు. ఖైదులో వేయండి అని గర్జించాడు. రామదాసు బందీ అయినాడు. బందీఖానాలో ఇక నిరంతర రామసేవకు అంతరాయం లేదు కదా అనుకున్నాడు. రామదాసునకు ఆహారంగా పావుసేరు జొన్నపిండి, పావుసేరు ఉప్పు కలిపి ఇస్తున్నారు. ఆ ఉప్పు ముద్ద విషతుల్యం కదా, ఎలా తింటాడో చూద్దామని చూస్తున్నారు. అది రామునకు నివేదన చేసిన రామప్రసాదం, మధురం అని భావించాడు రామదాసు.

ఏమి రుచి అని విషతుల్యమైన ఉప్పు కలిపిన పదార్థమును ఎంతో రుచి ఎంతో రుచి అని తినటం వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. నెమ్మదిగా రామదాసు దరిచేరి, మీరు తినేది నిజంగా రుచికరంగా ఉన్నదా అని ప్రశ్నించారు. రామదాసు, నాయన మీరు తినండి అంటూ కొంత జున్నముద్ద వారికి ఇయగా వారు రుచి చూచి ఆశ్చర్యచకితులైనారు. ఇంత రుచి ఉప్పు ముద్దకి ఎలా వచ్చింది అంటే, రామదాసు, సోదరులారా, దానిలో అమృతం కలిసింది, అది రావణామామృతం అన్నారు రామదాసు. తానీషా భటులు ప్రతిరోజు ప్రసాద భక్షణం చేస్తూ రామనామం చేస్తున్నారని విని తానీషా స్వయంగా చూడ్డానికి వచ్చాడు. ఆ సమయానికి రామదాసు రామనామం అనేక విధాలుగా చేస్తూ ఉన్నాడు.

ఈ ప్రకారంగా ప్రార్థిస్తున్న రామదాసును గర్జించాడు. ఏం రామదాసు, మా 6 లక్షల పైకం మాటేమిటి? రామదాసు సవినయంగా, అయ్యా, ఆ జన్మ కారాగారంలో 6 లక్షలు ఎలా సంపాదించేది అంటుండగా రాజు కనుసైగ చేశాడు. 10 మంది రాజభటులు ఒక పెద్ద రాతిబండను రామదాసు నెత్తి కొండ శిఖరం వైపు ఎక్కి దిగమన్నారు. నెత్తిన రాతిబండ, నడినెత్తిన సూర్యుని ఎండ, ఎక్కవలసినది ఒక కొండ. రామా, ఏమి నేరం చేశానని ఇలా శిక్షిస్తున్నావురా అని అనేక విధాలుగా బాధపడుతూ ఉండగా రామ స్థవమైకంలో కొండ ఎక్కి దిగాడు రామదాసు. ఆశ్చర్యచకితుడైన తానీషా, రామదాసు బండమోసి బతికావా అన్నాడు. రాముని అండ ఉన్నవారికి బండ ఎండ లెక్కలేదన్నాడు రామదాసు. తిరిగి జైలుఖానాలో బందీ చేశారు భటులు. ఆ రేయి రామునితో ఇలా అన్నాడు, రామా, ఎందుకయ్యా నన్నిలా వితలపాలు చేస్తావు? పరిపరి విధాలా నిన్ను ప్రార్థించినా ఇంచుకంత కనికరం లేదే. కరుణాహృదయుడవంటారే, ఇదేనా స్వామి నీ యొక్క కరుణాహృదయం అంటూ పలవరిస్తూ నిద్ర చెందాడు రామదాసు. నిద్రలో సుఖమయమైనటువంటి యొక్క స్వప్నం సతీ సమేతుడైన రాముడు కనిపించాడు. అనేక విధాలుగా పలవరిస్తుండగా ఆ యొక్క రామదాసుకు ఇంతలో మెలకువ వచ్చింది. కలిగి కన్నువిచ్చి చూస్తే విచ్చుకత్తులతో పహారాలతో తానీషా భటులు కనిపించారు. హతాశుడైన రామదాసు పలుకనైనా పలుకవే రామా అంటూ

ఈ విధంగా గానం చేస్తూ ఉండగా ఎట్ట ఎదురు ఇనుప గొలుసులు ఉన్నాయి. రామదాసును ఆ ఇనుప గొలుసులతో కట్టివేసి కురడాలతో కొట్టారు. బాధ భరించలేక రామా రామా రామా అని అనేక విధములా రామచంద్రుని పలవరిస్తూ స్పృహ తప్పి పడిపోగా ఊడదీసి బందిఖానాలో పడవేశారు. కన్నులు తెరిచి చూడగా ఒంటి నిండా వాతలు తేలి కనిపించాయి. రామా, ఎంత దయామయుడవయ్యా, నేను నీకు నీ పరిమానికి నగలు చేయిస్తే ప్రతిఫలంగా నాకు నా శరీరానికి వాతలు పెట్టిస్తావా అని ఇక్ష్వ

అనేక విధాలైనటువంటి యొక్క నగలు నాణ్యాలు నీకు చేయిస్తే నాకు మొదలు పెట్టిస్తావా? రామా, నీకంటే రక్షకులే లేరని మురలు పెట్టుకుని చేసిన ఖర్చులకు రామునకు జమ ఖర్చులు చెప్పాడు. అయినా నిన్ను ప్రార్థించలే.

కరుణ వరుణాలయ సీతమ్మకు మెలకువ కలిగింది. రామలక్ష్మణులను జాగృతం చేసింది. రామలక్ష్మణులు జవానుల వేషం ధరించి వరహాల మూటలను భుజాన నిడుకొని ఏడు పహారాలు దాటి అర్ధరాత్రి సమయంలో తానీషాకు రామదాసు బాకీ ఉన్న 600,000 పైకం చెల్లించారు. తానీషా లేచి చూచి, ఎవరయ్యా మీరు? మేము రామదాసుని జవానులమన్నారు. ఆ దొంగకు కూడా జవానులా అని ప్రశ్నించాడాయన. మా అయ్యగారిని ఏమైనా అంటే ఊరుకునే వాళ్లము కాదు. రామదాసుడు మా గ్రామం రాకముందు మాకు ధూపదీప నైవేద్యాలే లేవని 600,000 మొహరీలు చెల్లించగా రామదాసును విడిచిపెట్టినట్లుగా రసీదు ఇమ్మని తానీషా తెలవారక ముందే తలుపులు తీశారు. ఖిల్లాపై నుండి కేక వినిపించింది. ఆ యొక్క రామదాసును భద్రాచలం జాగీరుగా వ్రాసి ఇచ్చారు. తానీషా చేసిన తప్పుకు క్షమాపణ వేడుకున్నాడు. తానీషా బంగారు పల్లకిలో సాగనంపగా భద్రగిరి చేరిన రామదాసుడు

గౌతమి నది స్నానం చేసి రామచంద్ర దర్శనం చేసి, రామా నాకెందుకయ్యా ఈ జాగీర్లు, నేను ధనము కొరకై ప్రయత్నించలేదే, చారుతర దివ్య సుందర సందర్శనం కొరకు కదా ఇన్ని బాధలు పడ్డాను, రామా తానీషాకు కనిపించిన నీవు నా కన్నులకొక్కసారి కనిపించవా, కనపడరాదా, నీ చేసిన పాపమేమని పరిపరి విధాల పరివేదనం చెంది కంటతడి పెట్టాడు రామదాసు. ఎట్ట ఎదుట శ్రీరామచంద్రుడు ఎడమ తొడపై అమ్మ సీతమ్మను కూర్చుండబెట్టుకుని

అని ఈ విధంగా తను రచించినటువంటి యొక్క అనేకమైనటువంటి యొక్క కీర్తనను స్వామివారికి మనవి చేసుకుని ఈ ప్రకారంగా సీతారాములకు మంగళం పాడుతూ ఉన్నాడు.

0: ఇచ్చే భక్త రామదాసు హరికథ విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ పెరవల్లి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మెగాహెడ్స్పై రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ సమితి పోలోజు రాజేశ్వరి. రైతు సమాచారం ఉంటుంది. 6:35 ఇందులో పత్తి సాగుల మెలకువలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. 7:15 ఆరోగ్య కార్యక్రమాలు, గుండెకు శాపం, అధిక కొవ్వు, కొనుగోలు తెలుసుకోవచ్చు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రీమతి బేతాళం ఉషారాణి గారితో స్వీయ కవితలు. అనంతరం క్రీడాలోకం ప్రసారమవుతుంది. సాఫ్ట్ బాల్ కోచ్ పి పృథ్వీరాజ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వెలువడుతుంది. 8:35 నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏక చిత్రగానం. 10:00 అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా అంతరిక్ష రంగంలో భారత్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు. 12:10 ఇర్షత్తన్ గారి సితారవాదనం ప్రసారమవుతుంది శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. 12:40 కార్మికుల కార్యక్రమం ఉంటుంది. కాశీక్షేత్ర మహోత్సవం శ్రీ మృకుంద మహర్షి శ్రీ యు లక్ష్మీనారాయణ గారి పద్యపఠనం ప్రసారమవుతుంది. అనంతరం కార్మిక చట్టాలు అవగాహన ప్రసంగం కూడా ప్రసారమవుతుంది. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏక చిత్రగానం. 4:00 చిత్రగీతాలు. 5:45 జానపద గేయాలు. రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం. ఇందులో భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం వారు సంయుక్తంగా నిర్వహించిన పొద్దు తిరుగుడు పంట సమగ్ర యాజమాన్యం అవగాహన కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. సహకారం శ్రీమతి జి పద్మ. అనంతరం పత్తిలో సమగ్ర యాజమాన్యం కూడా తెలుసుకోవచ్చు. వివరాలు 8:00 కిన్నెరలహరి. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11:03 దాటి 5 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 MHz పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. ఇంతవరకు సెలవు. జై హింద్.